0: O man, examine and question for yourself what kind of happiness you have achieved right from dawn to dusk, the moment you get out of your bed and retire, spending all the time in acquiring knowledge, earning degrees, forgetting God, what happiness you have got. Examine for yourself.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: మానవ జీవితము ఉత్కృష్టమైనది, సౌజన్యమైనది, సౌశీల్యమైనది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబ్లెస్ట్, రేరెస్ట్, హస్ గాట్ టు బి లివ్డ్.
1: ఇట్టి మానవత్వాన్ని నిత్యకృషి ద్వారా, కర్మల ద్వారా సార్థకం కావించుకోవటం మానవుని ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఇస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు వర్క్ ఫర్ హిస్ రిడెంప్షన్ అండ్ లిబరేషన్ by putting his daily effort, by just working hard through discharging his duties.
1: Janadu potanimpukona chikkulanunduchu, janadu potanimpukona chikkulanunduchu.
0: After all, to fill this small belly, we face so many problems in life.
1: వేల విద్యలను పూనిక మీద నేర్చి,
0: వీ అక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్స్,
1: పరిపూర్ణ సుఖంబును పొందలేక,
0: వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద టోటల్ బ్లిస్.
1: ఈ మానవ జీవితం వ్యర్థముగా వించుకుంటూ,
0: అండ్ రియలీ వీ ఆర్ వేస్టింగ్ అవర్ హ్యూమన్ లైఫ్.
1: అరవింద దళాక్షుని విస్మరించి,
0: వాట్ ఇస్ ఇట్ దట్ వి ఈవెన్ ఫర్గెట్ గాడ్.
1: ఏ పెద్ద సుఖం బులొందితురు ప్రీతిగా యోచన చేయు మానవ.
0: మ్యాన్, ఎగ్జామిన్ ఫర్ యువర్ సెల్ఫ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ ఎంజాయ్ ఫర్గెటింగ్ గాడ్, స్పెండింగ్ ఆల్ ద టైమ్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ జ్ఞానాన్ని పొట్ట నింపుకోవడానికై అనేక విధములైనటువంటి సేవలు పడుతున్నాము.
0: We strain, exert ourselves, after all, to fill this small belly.
1: అనేక విధములుగా ఆర్జిస్తున్నాము.
0: We earn in every possible way.
1: కానీ దీనితో మనం తృప్తి నొందుతున్నామా?
0: Are we really satisfied by this?
1: లేదు.
0: No.
1: తృప్తి అన్నటువంటిది ఏనాటికి కూడా మనకు కలగదు.
0: There is no contentment at any point of time.
1: దీనిని పురస్కరించుకొని ఏ విజ్ఞేశుడు చెప్పాడు, నసుకా లభ్యతే సుఖం.
0: Basing on this,
1: sukham nunchi sukham manaku kalagadu, kashtam nunchi manaku sukham dorukutundi.
0: Basing on this, it is said, you cannot derive happiness out of happiness. Happiness is the fructification of difficulty.
1: Sukhanni manam aashistunname kaani sukham dwara manaku shanti santosham labhyam kavatam ledu.
0: You want all the happiness, comforts and conveniences, but you cannot be peaceful.
1: Sukha shantulu manam anubhavinchavallanna kashtamale manaku pradhanamaina guruguru.
0: If you want to be really blissful and peaceful, yes, obstacles are necessary.
1: Pratikinanni naalu phalamu nichute kaaka chachi chuda tanuvu kosi ichu.
0: A tree, while being alive, it bears fruits for all of us. Even after death, the tree is ready offering itself as the firewood.
1: Ee vruksham kante tyagi marekutunnada?
0: Tree is a very symbol of sacrifice.
1: Tyagamandu vrukshambe guruvu.
0: In fact, in this field of sacrifice, a tree is the preceptor.
1: Kanuka manavattvamlo tyagam atyavasaramu.
0: In this human life, sacrifice is very essential.
1: Ee naatikainanu tyagam leka bhogamu kaani aanandamu kaani manaku labhyam kaadu.
0: Without sacrifice, you cannot enjoy the state of bliss anytime.
1: కనుక త్యాగానికి మనము ఇప్పటి నుంచే మనం తగిన కృషి చేయాలి.
0: We should make every effort, take every opportunity to sacrifice from now on.
1: అల్ప బుద్ధులనింత ఆదరించిన కానీ,
0: you may extend all the hospitality, kindness to a mean-minded
1: ఎట్టివానినైనా,
0: he will certainly harm you. The very benefactor is put to harm.
1: విషము కూడిన వెర్రి, విషము కూడిన వెర్రి చెట్టులందున మానవత్వము వ్యర్థమయ్యే.
0: Because of the poison that gets into one's own psychology, the human life is wasted totally.
1: Kidu cheyunetti ganuni naina.
0: He will certainly harm anybody, the one who helped him even.
1: Kanukane manam alpulu kaakudadu.
0: We should now be mean minded.
1: Adikudu kavali.
0: We should be really noble one.
1: Alpa buddhinenta aadarinchina kaani kidu cheyunetti vaalinaina.
0: A mean-minded fellow may be well received and treated, but yet he will not give up his bad quality of harming others.
1: Kanuka manamu adhika buddhulu kavali.
0: We should be broad-minded.
1: Ee vishala prapanchamunandu manavattam aneetundi chaala uttamamaineetundi aneetundi keerthini manam nilabettali.
0: We should uphold the pristine glory and the esteem that man is supreme in this universe.
1: Prachina rishulu కొన్ని తప్పులు చేసి దైవం ద్వారా శిక్షను అనుభవిస్తూ పశ్చాత్తాపపడి కడపటికి వారు క్షమను కోరుకున్నారు.
0: In ancient times you must have come to know the sages committed certain mistakes, but they repented and atoned their sins, corrected themselves.
1: వారు చాలా గొప్పవారు.
0: They are really great personalities.
1: అట్టి ఘనుడైనటువంటి వారిని మనం ఆచరించాలి.
0: We should follow such mighty men of eminence.
1: నేటి మానవులు బలహీనుడైనటువంటి వారు.
0: The modern man is very weak.
1: తప్పులు చేసి కూడాను దానిని సరిదిద్దుకొనుటకు ప్రయత్నిస్తురే కాని దాని దోషములను గుర్తించి వర్తించడానికి ఏమాత్రము పూనుకోరు.
0: In the modern times, people commit mistakes. They do not realize, they do not recognize and make any effort to correct and set things proper.
1: ఆనాటి పెద్దలు తప్పులను నివారణ కావించుకుని కృతజ్ఞతాపూర్వకమైనటువంటి యొక్క వందనముల చేత దైవాన్ని ప్రార్థించేటివారు.
0: In those days, elders corrected all their defects and mistakes and led a pure life, being very grateful to God.
1: పశ్చాత్తాపమునకు మూల కారణం.
0: And repentance is the root cause for the glorious life that followed.
1: దీనిని గుర్తింపచేసే నిమిత్తమై
0: to make you recognize this.
1: వర్షములకు ఒక పర్యాయము విఘ్నేశుని పూజ అని పెట్టారు.
0: We worship Lord Vigneshwara once in a year.
1: Vigneshwara anaga emiti?
0: Who is Vigneshwara?
1: Ganapati anaga emiti?
0: Who is Ganapati?
1: Gana aneetvantidi buddhiki sambandhinchinatvantidi.
0: The word Gana is related to the intellect.
1: Na aneetvantidi vijnanamunaku sambandhinchinatvantidi.
0: Na refers to wisdom.
1: Vijnana prajnanamunaku adhipati ainatvanti vade Ganapati.
0: Ganapati is the head of all secular, the spiritual knowledge.
1: Vinayakudanaga tanakante nayakudu marakudu ledu.
0: Vinayaka has no master above him.
1: Tanaku taane nayakudu.
0: He is a master unto himself.
1: అలాంటి వినాయకుని యొక్క తత్వము ఎవ్వరి కూడాను కీడు కనిపించదు.
0: అండ్ వినాయక విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్ ఎనీవే.
1: సర్వ కర్మలకును అవిఘ్నమస్తుగా ఆశీర్వదించి పోషించేటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక బ్లెస్సెస్ ఆల్ యువర్ ఎండివర్స్ ఎఫర్ట్స్ అండ్ కన్ఫర్స్ సక్సెస్.
1: చెడ్డను ఏమాత్రము చెంతకు చేర్చేటువంటి వారు కాదు.
0: హీ విల్ నెవర్ అలవ్ యూ టు కంటైన్ ఎనీ బ్యాడ్ ఇన్ యూ.
1: కనుకనే అతనికి ఎలుక వాహనము అన్నారు.
0: సో హి హస్ గాట్ ద రాట్ యాజ్
1: మూషికము అనగా చీకటి.
0: రాట్ మూషిక స్టాండ్స్ ఫర్ డార్క్నెస్.
1: రాత్రుల యందు చీకటి చాలా అధికం కనుకనే ఎలుకలు కూడాను రాత్రి యందు సంచరిస్తుంటాయి.
0: నైట్ బీయింగ్ వెరీ డార్క్ ద రాట్స్ మూవ్ అబౌట్.
1: చీకటిని దూరం చేసి ప్రకాశం ప్రకాశింపజేసి జనులకు ఆనందాన్ని ఆదర్శాన్ని అందించేటువంటిది మూషికము.
0: ఇట్ ఈస్ రాట్ దట్ వుడ్ హెల్ప్ యూ to dispel this darkness and move in a pleasant way in the following day, the daytime.
1: Motta motta manavattvamunake matram parimitham gaakunda yavat krimakeetikaadulu kudanu jantu jalalaku kudanu daivattvam aneetundi aadarshavantam aneetundi satyanni nirupinche nimittamai vigneshuriniki yenugu vaahanam yenugutala ఎలుక వాహనము రెండింటినీ సృష్టించారు.
0: The divinity is not limited to mankind alone. We find the divinity being present in birds and beasts and animals. To demonstrate the latent immanent divinity, we have got Vinayaka, the rat as his chariot and the elephant
1: being his face. Vinayakuni yokka sambandham గతి తెలివి.
0: And the elephant is highly intelligent.
1: చాలా తెలివైనటువంటిది ఈ ఎలిఫెంట్.
0: Elephant is highly intelligent.
1: చాలా విశ్వాసంతో కూడినటువంటిది.
0: It has got all faith and loyalty.
1: ప్రాణం పోయినా సరే మాస్టర్ ను మరవనటువంటిది.
0: The elephant would rather give up its life.
1: మాస్టర్ ను మరువక తన జన్మం ఉండినంత వరకు కూడాను భగవంతుని యొక్క తత్వం చేత కృతజ్ఞతను పోషించేటువంటిది ఈ యొక్క గజము.
0: ఇట్ ఇస్ ద ఎలిఫెంట్ దట్ విల్ నెవర్ లీవ్ ఇట్స్ పాత్. ఇట్ లేస్ ఆల్ బై ఇట్ సెల్ఫ్ అండ్ స్టాండ్స్ ఎస్ అ సింబల్ ఫర్ గ్రాటిట్యూడ్.
1: కనుకనే ఈ కృతజ్ఞతకు మూల కారణమైనటువంటిది ఈ గజము.
0: అండ్ ద ఎలిఫెంట్ స్టాండ్స్ ఫర్ దిస్ గ్రాటిట్యూడ్.
1: ఈ కృతజ్ఞత అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
0: గ్రాటిట్యూడ్ ఇస్ అ సీక్రెట్ క్వాలిటీ.
1: క్షమ సత్యము.
0: Forbearance is truth.
1: Chama dharmamu.
0: Purity is dharma.
1: Chama vedamu.
0: It is Veda.
1: Chama ahimsa.
0: Is non-violent.
1: Chama sarvasrambo.
0: It's everything.
1: Ee chamato koodinatvanti yokka swarupame ee gajamu.
0: And this elephant has got all the patience for forbearance.
1: Tana pranamayanam modaltundi kaani yajamanuliki ee maatramu keedu cheyadu.
0: The elephant is prepared to sacrifice its life. But you will never tolerate the master's suffering any time.
1: మానవునికి ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపించేటువంటిది ఈ గజము.
0: Elephant demonstrates to all of us an ideal path.
1: ఏ దారి కూడా లేనటువంటి అరణ్యము లోపల ఏనుగు ఒక్క తూరి ప్రవేశించినట్టే మనుషులకు దారి ఏర్పడుతుంది.
0: When there is no path taking us to any thick forest, dense forest around, it is the elephant that treads along that path.
1: కనుకనే జీవిత అరణ్యమునందు మార్గము కనిపించినటువంటి మానవులకు మార్గమును బోధించేటువంటిదే ఈ గజము.
0: Therefore in this life which is a dense thick forest, it is the elephant that should show us the correct path.
1: అట్టి తెలివితేటలైనటువంటి ఒక శిరస్సును ధరించినటువంటి వాడు వినాయకుడు.
0: Vinayaka has got this head of that of an elephant that stands for
1: వినాయకుడు. అనగా తెలివితేటల చేత మానవులకు ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపించేటువంటి వాడు.
0: Vinayaka shows an ideal path to tread for all of us.
1: ఈ వినాయక చవితి దినము,
0: on this day of Vinayaka Chaviti,
1: అనేక రకములైనటువంటి నైవేద్యములు చేస్తుంటారు వినాయకునకు.
0: వి మేక్ సెవెరల్ ఆఫరింగ్స్ టు అవర్ గాడ్.
1: కానీ అతనికి ఉడికినది కానీ వేడైనది కానీ ఆయిల్ తో కూడింది కానీ తాను ఏమాత్రమూ ఆరగించడు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి డు నాట్ ఆఫర్ ఎనీథింగ్ దట్ ఈస్ కుక్డ్ విత్ ఎనీ ఆయిల్ స్టఫ్ ఆన్ దిస్ డే.
1: ఒక విధమైనటువంటి స్టీమ్ తో ఉడికినటువంటి మాత్రమే భుజిస్తాడు.
0: ఆల్ ప్రిపరేషన్స్ మేడ్ అవుట్ ఆఫ్ స్టీమ్ ఆర్ ఆఫర్డ్.
1: బియ్యము పిండి చేసి,
0: the rice is made into flour,
1: అందులో నువ్వుల పిండి పెట్టి,
0: and till is added to that,
1: దీని కుడుములు ఉండ్రాళ్ళు అని పెట్టి వినాయకునికి నైవేద్యం చేస్తారు.
0: అండ్ ఆఫరింగ్ బై నేమ్ ఉడుమురు అండ్ ఉండ్రాళ్ళు ఆర్ ఆఫర్డ్ టు గాడ్.
1: ఇందులో ఏమాత్రం కూడా ఆయిల్ కానీ వేడి కానీ సోకదు.
0: There is no oil content in this preparation.
1: ఇది దేనికోసం ఈ విధమైనటువంటి మార్గం అనుసరింపజేశాడు?
0: Why such an offering is made?
1: మానవునికి ఆరోగ్యమే మహాభాగ్యము.
0: In fact, health is wealth to humanity.
1: ఈ స్టీమ్ తో చేసినటువంటి ఒక పదార్థములు భుజించినటువంటి వారికి పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.
0: Those that partake the preparations out of steam will be perfect.
1: కానీ మానవుడు ఈనాడు జిహ్వ చాపల్యం చేత రుచులను మరిగి అనేక రకమైనటువంటి ఒక దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాడు.
0: మ్యాన్ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ ద టేస్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డెలికసీస్ అండ్ ఇస్ ఆఫ్టర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్.
1: కానీ గజము ఆరోగ్యమే మహాభాగ్యంగా తీసుకుంటుంది.
0: బట్ ఎలిఫెంట్ కన్సిడర్స్ హెల్త్ యాజ్ ద వెల్త్.
1: వినాయకుడు ఇదే మార్గాన్ని ప్రజలకు బోధిస్తూ వచ్చాడు.
0: వినాయక టీచర్స్ ద సేమ్ లెసన్.
1: ఈ వేడి చేసినటువంటి యొక్క బియ్యం పిండి చేత,
0: this hot preparation made out of rice flour,
1: ee nuvula cheta,
0: and the till,
1: kannullo unnatvanti oka doshamulanta nivarana kavutundi.
0: You will be free from all eye defects.
1: ఇందులో ఉండేటువంటి మచ్చలు కూడాను మాయమైపోతుంది.
0: యూ డోంట్ ఫైండ్ ఎనీ స్పాట్స్ దేర్.
1: క్యాట్రాక్ట్ కూడాను ఎక్కువగా రాదు.
0: యూ డోంట్ సఫర్ ఫ్రమ్ క్యాట్రాక్ట్ ఈవెన్.
1: ఇది ఆవిరి చేత ఉడికినటువంటి ఒక నువ్వులు.
0: బికాస్ ది టిల్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ది స్టీమ్.
1: దీనిలో బెల్లం కలిపి,
0: జాగరీ ఇస్ మిక్స్డ్.
1: ఈ రెండింటి యొక్క సంబంధం కూడా భుజిస్తాము చేత,
0: అండ్ వెన్ వన్స్ వీ మిక్స్ ది జాగరీ అండ్ ఈట్,
1: వాతపిత్త శేషాదులు ఏమాత్రం కూడా దగ్గర రానివ్వదు.
0: యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ బైల్ ఆర్ ది విండ్ ఆర్ ఫ్లేమ్.
1: కనుక బెల్లం చేత వాతపిత్తాశుదము నివారణ గావిస్తుంది.
0: జాగరీ మెయింటైన్స్ పర్ఫెక్ట్ హెల్త్ ఫ్రీ.
1: నువ్వుల చేత కన్నుల యొక్క దోషమును నివారణ గావిస్తుంది.
0: ది తిల్ సీడ్స్ దట్ వీ మిక్స్ is the cure for all our complaints. The rice flour, which is with steam, easy digestion. Because of easy digestion, you will never suffer.
1: ఈ విధమైనటువంటి యొక్క వినాయకుని యందు కేవలం మనం పూజలు చేయటం మాత్రమే నేర్చుకున్నాం, కానీ అందులో ఉన్నటువంటి యొక్క ఆదేశములను ఏమాత్రం మనం గుర్తించడం లేదు.
0: We have learned how to worship Vinayaka, but we don't listen to his teachings.
1: వినాయకుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్ని కూడాను ప్రజలకు ఆదర్శవంతమైనటువంటి యొక్క ఆనందాన్ని ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.
0: The teachings of Vinayaka will make every one of us ideal.
1: తెలివితేటలను పోషిస్తుంది.
0: ఇట్ సస్టైన్స్ అవర్ ఇంటెలిజెన్స్.
1: విద్యార్థులకు ఈ యొక్క వినాయక పూజ చేత మంచి తెలివిని అందిస్తుంది.
0: స్టూడెంట్స్ యాజ్ దే వర్షిప్ వినాయక దే విల్ బి వెరీ ఇంటెలిజెంట్.
1: మెమరీ పవర్ను కూడా చేకూరుస్తుంది.
0: యూ విల్ ఇంక్రీజ్ యువర్ మెమరీ పవర్.
1: మన జ్ఞాపక శక్తిని కూడా కలిగిస్తుంది.
0: యూ విల్ సర్టన్లీ మెమరైజ్ థింగ్స్.
1: కనుకనే వినాయకుని ఈ విద్యార్థులు వినాయక చవితి రోజు అధికంగా పూజిస్తుంటారు.
0: స్టూడెంట్స్ worship, pray to God Vinayaka more on this day.
1: Intiye kaaka prati sangeetha sagrastulu kudanu motta motta prarambhinche samayalo Vinayakuni yokka peru cheptaru.
0: Besides this, all musicians begin their concert by singing in praise of
1: Vinayaka prarthana chetane aa yokka sangeethamunu prarambhistaru.
0: The music concerts begin in praise of Vinayaka.
1: Vinayaka pooja lekunda vaaru sangeethamunu em maatram kuda prarambhincharu.
0: No music program ever begins
1: kaani kaliyuga prabhavam cheta vinayakatvanni ee naadu prakkaku nettaru.
0: Because of the effects of Kali, we have forgotten this fact.
1: Kalukuni vinashatvamunu pondutunnaru.
0: That is leading to the total ruin.
1: ఈ నాటి వినాశమునకు మూల కారణము వినాయకుని దూరం కావించడమే.
0: For the present day disaster, the root cause lies in forgetting Vinayaka.
1: ఈ నాటి మానవుడు తాత్కాలికమైనటువంటి సుఖ సంతోషములను ఆశిస్తున్నాడే కానీ శాశ్వత సంతోష శాంతిని ఏమాత్రము ఆశించటం లేదు.
0: Man is after temporal, ephemeral, fleeting joy and happiness, forgetting the eternal bliss.
1: శాశ్వత సంతోష ప్రాప్తిని మనం పొందాలి.
0: In fact, we should strive for శాశ్వత
1: సుఖ శాంతిని మనం పొందాలి.
0: In fact, we should be peaceful.
1: ఈ శాశ్వత సుఖ శాంతిని కేవలము ఒక విధమైనటువంటి ఒక దైవ ప్రార్థన చేత కానీ మరొక దానితో మనకు ప్రాప్తించదు.
0: You can only be peaceful, enjoy that peace, only by praying to God.
1: దినదినానికి కూడాను కాలం గడిచే కొలది కూడాను మానవత్వం అనేటువంటి కీర్తి నశించిపోతుండాలి.
0: As days pass by, you notice that the very human value, humanness is lost.
1: మానవతా విలువలు మరుగైపోతున్నాయి.
0: Human values are gone.
1: మానవుడు చేయవలసినటువంటి పద్ధతులు ఏమాత్రం కూడా చేయటం లేదు.
0: Man is not following his prescribed code of conduct.
1: కనుకనే మానవత్వాన్ని మనం అనుసరించినప్పుడే దివ్యత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంది.
0: When once you follow the human value, you will attain divinity.
1: ఒక్కతూరి చెప్పినటువంటి మాటను లైఫ్ అంతా కూడా మనం పెట్టుకోవాలి మనసులో.
0: When once one thing is said to you, you should bear your mind.
1: చిన్నది కాని పెద్దది కాని దానికి తగినటువంటి ఉపకారం తగినటువంటి కృతజ్ఞతను మనం నిరూపించాలి.
0: Small or big, you have to express gratitude.
1: ఆ కృతజ్ఞత లేనటువంటి మానవుడు క్రూరుడైపోతాడు.
0: Bereft of gratitude, you turn wicked.
1: Surya namaskaram nandu manam anek rakamuga perlu pedutunnam.
0: We offer our prayers to Lord Sun.
1: Arunaya namaha. Ananjyotaya namaha.
0: Lord of effulgence, brilliance.
1: Katta kalapadiki krutagnadhaya namaha. కృతజ్ఞాయన మహా.
0: అండ్ వీ ఆల్సో సే దట్ హీ విల్ నాట్ బేర్
1: కృతజ్ఞుడు కానటువంటి వాడు అనగా కృతజ్ఞతను చూపనటువంటి వాడు కన్నుండి తీసుకున్నటువంటి వాడు అవుతాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ సన్ గాడ్ విత్ డ్రాస్ దట్ విజన్ ది ఐ సైట్ అవుట్ ఆఫ్ దట్ అన్గ్రేట్ఫుల్.
1: మన కన్నుల యందున్నటువంటి వెలుతురు ఆదిత్యుని వల్ల మనకు జరుగుతుండాలి.
0: ద లైట్ in our eyes is because the grace
1: ఆదిత్యుని యొక్క ప్రకాశం చేతని మనం కన్నులు ఓపెన్ చేసినప్పుడు సర్వము మనం కాంచగలుగుతున్నాము.
0: It is because of the light of the sun God we are able to visualize.
1: ఆదిత్యుడు ప్రకాశించినప్పటికీ కన్నులు మూసుకుంటే ఏ పదార్థము మనకు కనిపించదు.
0: Though there is light outside, with your eyes closed, you cannot see anything in vicinity.
1: ఆదిత్యుని యొక్క ప్రతిబింబమే మన నేత్రములు యందు ఉంటుండాలి.
0: Therefore the vision is the reflection of sun God.
1: కనుక ఈ కృతజ్ఞత చూపినటువంటి మానవునికు
0: the man who is not grateful
1: netramu nunchi kudunu adichudu vellipothadu.
0: Sun withdraws
1: anaga taanu andhudaipothadu,
0: meaning he turns blind.
1: Andhakaram cheta manavudu ye matram pannulu cheyadu.
0: Man cannot discharge his duty.
1: Goppa panditulainappatikini
0: He may be a great scholar.
1: కన్నును మూసుకుంటే ఏ చిన్న పదార్థాన్ని కూడా చూడలేడు.
0: When once he closes his eyes, he cannot see any tiny
1: object. నేత్రమే మన యొక్క జీవితానికి శాస్త్రము.
0: Therefore, netra, the eye is the శాస్త్ర, the sacred text.
1: కనుకనే మన శాస్త్రమంతా నేత్రమే.
0: The sacred book,
1: అనగా ఆదిత్యుని యొక్క ప్రకాశమే.
0: It is just the ఆదిత్యుని
1: యొక్క ప్రతిబింబమే.
0: It is the reflection of the sun god.
1: కనుకని మనం నేత్రాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
0: Therefore we have to pay utmost attention to our eye.
1: ఈ ఇందులో దోషములు ఏమైనా ఏర్పడినట్టే మనం కృతజ్ఞత లేనటువంటి వారం అయిపోతాం.
0: Eye defects certainly speak of the lack of gratitude.
1: కనుక
0: సో
1: వినాయకు యొక్క తత్వం నందు అనేక రకమైనటువంటి మానవ ఉద్ధారములకు సంబంధించినటువంటి యొక్క మార్గం నిరూపిస్తూ వచ్చాడు.
0: వినాయక హెస్ గాట్ సో మెనీ టీచింగ్స్ దట్ వుడ్ హెల్ప్ ఫర్ ది ఎమాన్సిపేషన్ లిబరేషన్ ఆఫ్
1: ప్రాచీన కాలం నుండి కూడా వినాయక పూజ ప్రారంభమైంది.
0: వర్షిప్ ఆఫ్ గణేష్ హాస్ బిన్ ఫాలోడ్ అండ్ అడాప్టెడ్.
1: కానీ అనేక మంది ఏదో ఇది కొంతకాలం నుంచి ప్రారంభమైనట్టుగా భావిస్తున్నారు.
0: వీ కన్సిడర్స్ ఆఫ్ రీసెంట్ ఆరిజిన్.
1: నారాయణోపనిషత్తు నందు మొట్టమొదటి వినాయకుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
0: వి ఫైండ్ ద మెన్షన్ ఆఫ్
1: తత్పురుషాయ విద్మహే తన్నో దేవ ప్రచోదయాత్.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ సెడ్ ఇన్ ఆల్ ప్రైజ్ ఆఫ్ సన్ గాడ్.
1: ఈ యొక్క సూర్యుణ్ణి చాలా ప్రధానంగా భావిస్తున్నారు.
0: సన్ గాడ్ ఇస్ కన్సిడర్డ్.
1: ఆ సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క వినాయకుణ్ణి పూజిస్తూ వచ్చారు.
0: అండ్ వి ఆల్సో వర్షిప్ లార్డ్ వినాయక ఫర్ ద
1: అనేక వేదముల యందు కూడాను ఋగ్వేదము యజుర్వేదం సామవేదం నందు కూడాను వినాయకుని యొక్క మంత్రములు అనేకంగా నిరూపిస్తూ వచ్చాయి.
0: ఇన్ ఆల్ ఫోర్ వేదస్ వి ఫైండ్ ద మెన్షన్ ఆఫ్ లార్డ్ వినాయక.
1: ప్రతి సంగీతవంతుడు కూడాను వినాయకుని వలె ప్రభువే నన్ను విమలాదేవి అని పిలుస్తున్నారు.
0: ఈవెన్ ఇన్ మ్యూజిక్ దే ప్రే టు వినాయక టు ఎర్న్ హిస్ గ్రేస్.
1: కనుక వినాయకుని పోచినట్టుగా నన్ను కూడా ప్రభువు అని చెప్పారు.
0: జస్ట్ ఎస్ వినాయక ఇస్ బ్లెస్డ్ ఐ
1: మైట్ బి బ్లెస్డ్.
0: హౌ ఇస్ ఇట్
1: పాసిబుల్? ఏ విధంగా కనిపెడుతుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్ ప్రొటెక్షన్?
1: ఆ వినాయకుని తగినటువంటి గుణములు తనలో ఉన్నాయా?
0: డు యూ హ్యావ్ ద క్వాలిటీస్ ఆఫ్ వినాయక ఇన్ యూ?
1: వినాయకుడు పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు.
0: వినాయక ఇస్ ఆల్ ప్యూర్
1: సిద్ధి బుద్ధి అతని యొక్క నేత్రములు.
0: ఇన్ ఫ్యాక్ట్ హిస్ టూ ఐస్ ఆర్
1: ఈ సిద్ధి బుద్ధి నేత్రములనే తన యొక్క పత్నులుగా భావించారు.
0: హీ కన్సిడర్డ్ సిద్ధి ఫుల్ఫిల్మెంట్ బుద్ధి ఇంటెలెక్ట్
1: సిద్ధి బుద్ధి నాయకుడు వినాయకుడు అన్నారు.
0: అండ్ ఈస్ ద మాస్టర్ వినాయక.
1: సిద్ధి ఉండాలంటే బుద్ధి ఉండాలి.
0: ఫర్ సిద్ధి ఫుల్ఫిల్మెంట్ యూ నీడ్ ఇంటెలెక్ట్.
1: బుద్ధి ఉండాలంటే మనలో ఉన్నటువంటి కృతజ్ఞతను పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ బుద్ధి ఇంటెలెక్ట్ యూ
1: కృతజ్ఞుడైనటువంటి వానికి బుద్ధి కూడా నాశనం అవుతుంది.
0: అండ్ అన్గ్రేట్ఫుల్ మ్యాన్ విల్ నెవర్ బి అన్ ఇంటెలెక్చువల్.
1: ఈ బుద్ధియే నాశనమైన తర్వాత సిద్ధి మనకు ఏ రీతిగా కలుగుతుంది?
0: వెన్ వన్స్ ది ఇంటెలెక్ట్ ఈస్ గాన్ యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
1: సర్వసిద్ధి సప్రయామః. అన్ని కూడా ప్రసిద్ధి గావించేటువంటి వాడు వినాయకుడు.
0: ఇన్ఫాక్ట్ వినాయక కన్ఫర్ సక్సెస్.
1: ఇలాంటి వినాయక తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లార్డ్ వినాయక.
1: ఈనాడు మనం ఏ పని చేయడానికి మొదలుకున్నప్పటికీ మొట్టమొదటి వినాయకుని ప్రార్థించాలి.
0: టుడే యు మే స్టార్ట్ డూయింగ్ ఎనీ టాస్క్.
1: ప్రవేశం కానీ విద్యా ప్రధానం కానీ ఇంకే విధమైనటువంటి ఆశ్రమ నిర్మాణం కానీ మొట్టమొదట వినాయకుని పూజించాలి.
0: As you take up any endeavor, any task,
1: evarikaina edo oka nayakudu kaadu kaani vinayakuliki nayakudu ledu.
0: You should pray to vinayaka because he has no master above him.
1: Itane nayakudu.
0: He is the last
1: sarvamunaku nayakudu vinayakudu.
0: He is the master of all.
1: Taraku nayakudu marakudu ledu.
0: He has no other leader.
1: Atti nayakudu lenetundi vinayakudini manam prarthinchatakunda manam edo oka manam ahankaramto manam pravartistunte manaku chaala dosham kalugutundi.
0: Without praying to the master of masters vinayaka, if you act in an egoistic way,
1: అన్ని పర్వతముల కంటే మొట్టమొదట వినాయక పండుగ మొట్టమొదట ప్రారంభమవుతుంది.
0: వినాయక చవితి ఇస్ ద ఫస్ట్ ఫెస్టివల్ ఆఫ్ దిస్ ఇయర్.
1: ఈ వినాయక ప్రారంభమైన తర్వాతనే మిగిలినటువంటి పండుగలంతా వస్తాయి.
0: ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది ఫెస్టివల్స్ ఫాలో.
1: కనుక మానవుడు ఈ భారతీయుడు ప్రధానమైనటువంటి యొక్క పర్వదినములను ప్రార్థించాలంటే మొట్టమొదటి వినాయకంతో ప్రార్థించాలి.
0: Bharatiyas on all sacred days begin their prayer by first praying to Vinayaka.
1: Sarira manasika adhyatmika balamulaku moodintiki ni vinayakude pradhanamaitunte vaadu.
0: Vinayaka is the head of all the three levels, the physical,
1: moodintini manam kaapaadtu povali,
0: and we have to sustain, protect all the three areas.
1: Ma college lopala
0: in our college
1: MBA start chesamu.
0: We started MBA.
1: MBA ante emina ante pillalnu మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు.
0: వి సే ఎంబీఏ మీన్స్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
1: కాదు కాదు, ఎంబీఏ.
0: నౌ ఇట్స్ ఎంబీఏ.
1: ఎం మనసు.
0: ఎం స్టాండ్ ఫర్
1: బి బుద్ధి.
0: బి
1: అనగా దేహము.
0: బి ద బాడీ.
1: మన యొక్క తత్వం లోపల ఏ ఆత్మ,
0: ఏ ఈజ్ ఆత్మ.
1: కనుక మనసు, బాడీ, ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఈ యొక్క ఎంబీఏ.
0: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇంటిగ్రేషన్ అండ్ ద కోఆర్డినేషన్ అమంగ్ ది త్రీ, మైండ్,
1: మనసు విచారణ చేయడానికి మనసును అందించాడు.
0: And God has gifted us the mind to act this.
1: దేహమును దానిని ప్రవర్తింపజేసేయడానికి అందించాడు.
0: The body is there to execute.
1: రెండును సరిగా తమ కర్తవ్యములను చేస్తున్నారా లేదా అని వాచ్ చేయడానికి ఆత్మ ఉంటుండాలి.
0: ఏ ఆత్మ ఇస్ ద విట్నెస్ టు వాచ్ వెదర్ ద డ్యూటీస్,
1: ఆత్మ ఎప్పుడు కూడా ఉండేటువంటి ఆత్మ శాశ్వతమైనటువంటిది.
0: ఆత్మ ఇస్ పర్మనెంట్.
1: మైండ్ అదే మొట్టమొదటి చంచలమైనటువంటిది.
0: మైండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెంట్
1: దాని సక్రమైన మార్గంలో పెట్టి
0: మైండ్ హ్యాస్ టు బి స్టడీ,
1: సరైన స్థితిలో అనుభవించి నేను మానవుడును, మానవునికి తగినటువంటి మనసా నాది లేక మృగమునికి తగినటువంటి మనసా అని విచారణ చేసి
0: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ డూ ఐ హ్యావ్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ ద మైండ్ ఆఫ్ ఎ బీస్ట్.
1: మానవునికి సంబంధించినటువంటి మనసును అక్కడ ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ సీ దట్ వీ యాక్ట్ అకార్డింగ్ టు ద మైండ్ ఆఫ్ మ్యాన్.
1: Be the body. ఈ బాడీని ఏ విధమైన చేయాలా మనసు నిర్ణయించిందాన్ని బాడీ పనిలో ప్రవేశపెట్టాలి.
0: The body should execute all that is decided by the mind.
1: అయితే ఇక్కడ బుద్ధికి కొంచెం విచారణ శక్తి ఉంటుండాలి.
0: And here the intellect has got the sense of discrimination.
1: ఈ మనసు నిర్ణయం చేసినటువంటి రైట్ ఆర్ రాంగ్, నిజమా కాదా, తప్ప ఒప్ప అనేటువంటి విచారణ చేస్తుంది.
0: The thought of the mind is well discriminated by the intellect.
1: ఇది మంచి అయితే అప్పుడు బుద్ధి ఆత్మకు అందిస్తుంది.
0: అండ్ ఇఫ్ ఆల్ దట్ ఇస్ గుడ్ ఇస్ అకనాలజీ,
1: ఈ సక్రమమైనటువంటి కాకపోతే అది బుద్ధి వరకు ఆత్మ వరకు కూడా చేరదు.
0: బుద్ధి విల్ నెవర్ ఎండోర్స్ ఎనీ అదర్ యాక్ట్ దట్ ఈస్ రాంగ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను మనోదేహ బుద్ధుల యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ద మిక్స్చర్ కాంబినేషన్ ఆఫ్
1: మొట్టమొదటి మనసును మనం పరిశుద్ధపరచాలి.
0: వీ హ్యావ్ టు ప్యూరిఫై అండ్ శాంక్టిఫై దెమ్.
1: మనసును పరిశుద్ధపరచుకోకుండా బుద్ధి ఏమాత్రం అంగీకరించదు.
0: విదౌట్ ప్యూరిఫైయింగ్ ద మైండ్ ఇట్ ఈస్ నాట్ అక్సెప్టబుల్.
1: అది ఏ బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం, ఆ ఇంద్రియమునకు అధిపతి అయినటువంటి మనసును ఈ బుద్ధి సాధిస్తుంది.
0: దేర్ఫోర్ ఇంటెలెక్ట్ దట్ ట్రాన్సెండ్స్ ఆల్ ద సెన్సెస్ హ్యాస్ got the deciding faculty.
1: కనుకని ఈ సెన్సెస్ పైన మనం పోతున్నాము.
0: We go along the senses.
1: మనసును అనుసరిస్తున్నాము.
0: We follow the mind.
1: మనసు మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: And the mind is the master of senses.
1: ఏమి ప్రయోజనము?
0: What is the use?
1: కానీ ఆ సెన్సెస్ ను కంట్రోల్ చేయటం లేదు.
0: Mind is not controlling the senses.
1: ఏం చాలా సెన్సిటివ్ మైండ్ అంటారు.
0: And I say that I have sensitive mind.
1: ఏమిటి సెన్సిటివ్ మైండ్? Animal sensitivity.
0: Yet that's not a sensitive mind. It's the mind of an animal.
1: కనుకని master the mind, be a master mind.
0: Therefore, master the mind, be a master mind.
1: కనుక ఈ సెన్సెస్ ను మనం కంట్రోల్ చేసినటువంటి మైండ్ ఏ నిజమైన మాస్టర్.
0: Therefore, the mind that controls the senses is the master mind.
1: ఈ మనస్తత్వం లోపల వినాయకునికి ప్రధానమైన స్థానము.
0: And to exercise control over the mind, Vinayaka is important.
1: తాను కేవలము సాక్షిభూతుడిగా ఉంటాడు.
0: Vinayaka remains as the witness.
1: ఏ పలుకు కూడాను జవాబు చెప్పడు.
0: He never replies.
1: ఆచరణ చేసి చూపిస్తుంటాడు.
0: And he practices and demonstrates.
1: కనుకనే వినాయక తత్వము ప్రతి యంగమునకును ప్రతి విషయమునకును ఆదర్శవంతమైనటువంటిది.
0: Therefore, Vinayaka sets an ideal for all fields of human endeavor.
1: ఆత్మతత్వమా ఇది? సాక్షిభూతం.
0: ఆత్మ ద స్పిరిట్ ఇస్ ఇన్ ఇట్. దేర్ఫోర్ మాస్టర్ ద మైండ్, బి ఏ మాస్టర్ మైండ్.
1: కనుక ఈ సెన్సెస్ ను మనం కంట్రోల్ చేసినటువంటి మైండ్ ఏ నిజమైన మాస్టర్.
0: దేర్ఫోర్ ద మైండ్ దట్ కంట్రోల్స్ ద సెన్సెస్ ఈస్ ద మాస్టర్ మైండ్.
1: ఈ మనస్తత్వం లోపల వినాయకునికి ప్రధానమైన స్థానము.

0: for all fields of human endeavor.
1: Atma tattvama idi sakshibhutam.
0: Atma, the spirit is an eternal
1: annitini chustundi.
0: It witnesses, watches.
1: Annitini vicharana chestundi.
0: It inquires.
1: Kani andulo praveshinchadu.
0: But yet it would not involve.
1: Karanam emiti?
0: Why?
1: ఇవి రెండు పనులు వాళ్ళవే.
0: బికాస్ ద రెస్ట్ ఆఫ్ ది
1: మనోదేహంకు సంబంధించినటువంటివే.
0: ఆల్ ద డీడ్స్ బిలాంగ్
1: ఆ డిపార్ట్మెంట్ లో నేను ప్రవేశించకూడదు అంటుంది.
0: దేర్ఫోర్ ద ఆత్మా ద స్పిరిట్ వుడ్ నెవర్ గెట్
1: ఇన్వాల్వ్. ప్రభుత్వం అనేటువంటిది ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ అధికారులు చేరుతుంటారు.
0: అండ్ టుడే వి ఫైండ్ డిఫరెంట్ హెడ్స్ హెడింగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్.
1: కానీ ప్రాచీన కాలం నుండి కూడా ఈ మనోదేహముల యొక్క అధికారి ఆత్మ దేని ఎందుకును ప్రవేశించడు.
0: బట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద మాస్టర్ ఆత్మ ది ఎటర్నల్ విట్నెస్ వుడ్ నెవర్ గెట్
1: మనసుకు సంబంధించినటువంటి పని మనసు చేస్తుందా లేదా.
0: ఇస్ ద మైండ్ యాక్ట్ acting according to its
1: principles. దేహమునకు సంబంధించినటువంటి కర్మలు దేహం ఆచరిస్తుందా లేదా.
0: ఇస్ ద బాడీ యాక్టింగ్ యాజ్ పర్ ఇట్స్
1: ఈ రెండింటిని కూడా రెండు కనులతో చూస్తుంటది.
0: అండ్ ఆత్మా జస్ట్ గోస్ ఆన్ ఎగ్జామినింగ్ ద బోత్.
1: కనుక ఇవి ఏది తప్పు చేసినప్పటికీ ఆ తప్పును పూర్తి క్షమింపజేస్తుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎక్స్క్యూజెస్ ఎనీ బ్లండర్
1: క్షమింపజేస్తుంది. ఈ మనో యొక్క బుద్ధులు పూర్తి సరైనటువంటి ఒక మార్గమును పొందినప్పుడు.
0: When once the mind and intellect tread along the right path,
1: హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపం నొందినప్పుడు,
0: when once you repent wholeheartedly,
1: నినాది తప్పు అని గుర్తించినప్పుడు,
0: when once you recognize your mistake,
1: ఆత్మ సాక్షిభూతమై ఉంటుంటాది.
0: The soul, the spirit remains in
1: ఒకానొక సమయం లోపల.
0: At one time,
1: వాల్మీకి వచ్చి నారదుణ్ణి ప్రార్థిస్తాడు.
0: Came and approached Narada.
1: స్వామి,
0: said Swami,
1: ఈ ప్రపంచము లోపల
0: in this world,
1: సత్యవాక్ పరిపాలకుడైన వాడు ఉన్నాడా?
0: Is there anyone who holds on to truth?
1: నిరంతరము ఆనందమును అనుభవించేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who enjoys bliss?
1: నిరంతరము చిరునవ్వుతో చిందులు దొక్కేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who smiles continuously?
1: తప్పులు కూడాను క్షమించేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who is prepared to forgive?
1: దోషములు చేయకుండా ఉండేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who doesn't commit any mistake?
1: చేసిన చిన్న ఉపకారమునికైనా కృతజ్ఞత చెప్పేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who expresses gratitude for any
1: సత్యధర్మము చేత కాలమును గడిపేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who is ready to help others?
1: అని ప్రశ్న వేస్తే ఈ ప్రశ్నలంతా అప్పుడు నువ్వు 11 ప్రశ్నలు వేశాడు.
0: Yes, put 11 questions in there.
1: అప్పుడు నారదుడు చెప్పాడు.
0: Then Narada said,
1: వాల్మీకి ఎందుకు నీవు ఇంత శ్రమ పడతావు?
0: Why do you strain yourself?
1: 11 కాదు 11,000 గణ గుణములకంతా కూడా అధిపతి అయినటువంటి వాడు నరరూపము ధరించినటువంటి వాడు ఈ జగత్తులోనే ఉన్నాడు.
0: In fact, the master, and who can reply all 11,000 questions even more, is present in the
1: kaani ee manavudu seelavantudu ante emti artham.
0: If you say the modern man is one of character, what does it mean?
1: Seelamunku gunamunku em matramu sambandham ledu.
0: And the quality,
1: seelamunku roopam chupinchetvanti vaadu evadu ledu.
0: There's no one who attaches value to the character.
1: Satsankalpamulu, sadalochana, satpravartana, ee moode deeniki mukhya kaaranam.
0: The three important things which are required are the good conduct, the good thought, and good feelings.
1: Kalukane manchi gunamulu kaligi
0: with all virtues,
1: manchi pravartana unte
0: with good behavior,
1: vaade satchilavantudu annadu.
0: Naturally will be one of character.
1: Manchi gunamulu unte manchi pravartane chestadu.
0: If you have good qualities, your conduct will be accordingly.
1: Manchi gunamule lekapothe manchi pravartanalo praveshinchadu.
0: If you don't have noble qualities, your actions will never be
1: noble. Ivi rende undetundi prapanchamulo.
0: These two are present in this world.
1: Manchi gunamu,
0: good quality,
1: manchi pravartana,
0: and good conduct.
1: Elantidi manchi gunamu bhagavat swarupamu.
0: The good qualities are the very personification of the
1: manchi
0: divine.
1: Manchi pravartana bhagavat swarupame.
0: The good conduct is divine.
1: Atti gunamunu kaligi pravartinchetundi oka vyakti,
0: the person has got the virtues.
1: Manavakaramlo kaliyugamlo puttadu.
0: Is born here in this Kali age in the form of
1: ni ramulu narasarinchina aina annadu.
0: So he approached Sri Ramachandra.
1: Ramulu enno pannulu chesadu.
0: Rama did many.
1: ఎన్నియో కర్మలు ఆచరించాడు.
0: And he did many deeds.
1: ఎన్నియో అవస్థలకు గురి అయినాడు.
0: And he suffered a lot.
1: కానీ అన్ని అయినప్పటికీ తాను జాలి తప్పనటువంటి వాడు.
0: With all that, he never left his path.
1: సత్యమును వీడనటువంటి వాడు.
0: He has never given
1: up. తాను ఏది చేసినప్పటికీ సత్యమే.
0: Whatever he does, it was supported by truth.
1: చెప్పింది సత్యం కాదు.
0: Not merely that what he said.
1: తాను చెప్పిందంతా సత్యమే.
0: Whatever he said is bound to be true.
1: ఈ విధమైన మార్గాన్ని నారదుడు బోధించాడు.
0: This is the path taught by Narada.
1: కనుక ఈ సత్యమును, ఈ పవిత్రతను, ఈ యొక్క ప్రమాణమైనటువంటి యొక్క మార్గమును ప్రబోధించినటువంటి వాడు కేవలం ఒక నారదుడే.
0: It was Narada who taught this sacred path.
1: కానీ ఈ నారదుణ్ణి అనేక మంది కలహప్రియుడని భావిస్తుంటారు.
0: We think the Narada is responsible for all the conflict and
1: కలహప్రియుడు కాదు అతని.
0: He is not after conflict.
1: కఠిన హృదయుడు కాదు అతని.
0: He is not stone hearted.
1: కాంతి జ్యోతి ప్రకాశుడు.
0: And in fact, he is the

0: beacon of light,
1: jnana prakashudu,
0: and is the light,
1: jnana mayudu,
0: and is the light
1: lokamunakanta jnanamunu bodhinchinatundi vadu narudude.
0: In fact, he has the shed the illumination of knowledge and the wisdom to the humanity.
1: Vishwamitrudu sampadinchinatundi okka gayatri mantramunu lokamunakanta bodhinchadu.
0: And in fact, he has taught, handed over the gayatri mantra,
1: bhur bhuvasvaha,
0: the three bhur bhuvasvaha,
1: tat savitur varenyam,
0: savitur varenyam,
1: bhargo devasya dhimahi,
0: bhargo devasya
1: dhimahi, dhiyo yona prachodayat,
0: dhiyo yona prachodayat,
1: bhur bhuvasvaha,
0: bhur bhuvasvaha,
1: mana prapancham lopala,
0: in this world,
1: shariramu,
0: the body,
1: manasu,
0: mind,
1: బుద్ధి
0: అండ్
1: ఈ మూడింటి యొక్క కర్మలు చాలా ప్రధానమైనటువంటిది.
0: అండ్ ఆల్ ది త్రీ ఆర్ వెరీ
1: భూర్ అనగా శరీరం సంబంధించినటువంటి
0: భూర్ మీన్స్ రిలేటెడ్
1: ఇది ఏ మెటీరియలైజేషన్
0: దిస్ ఇస్ మెటీరియలైజేషన్
1: ఈ మెటీరియలైజేషన్ దేహం ఒక్కటే
0: ద మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ
1: అంతా కూడా అన్ని పదార్థంతో కూడినటువంటిది
0: అండ్ ద బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్
1: చున్నము లెడ్ పాకు ఇవంతా కూడినటువంటిది
0: ఇట్ హస్ గాట్ ఆల్ ద మెటీరియల్స్ లైక్ ద లెడ్ అండ్ ద లైమ్
1: సోపు
0: సోప్
1: పెన్సిల్స్ యొక్క లెడ్ అంతా కూడా దీంట్లో
0: చేరినటువంటి
1: ఇదంతా మెటీరియల్
0: ఇట్ ఇస్ జస్ట్ మెటీరియలైజేషన్
1: కాబట్టి దేహం అనేటువంటిది ఇది ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం
0: బాడీ ఇస్ ఫిజికల్ వరల్డ్
1: ఇది భూర్
0: దెన్ భూ
1: భువః
0: భువః
1: అనగా దీనికి వైబ్రేషన్ అందిస్తుండాలి
0: మీన్స్ ఇట్ పాసెస్ ఆన్ ద వైబ్రేషన్
1: ఆ వైబ్రేషన్ లేకపోతే ఇవి ఏ పనులు చేయలేవు
0: వితౌట్ వైబ్రేషన్ బాడీ కెనాట్ ఫంక్షన్
1: కనుక ఈ వైబ్రేషన్ అందించేటువంటిది మనస్సు
0: సో వైబ్రేషన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్
1: కనుకనే మెటీరియలైజేషన్ దేహము
0: బాడీ ఇస్ ద మెటీరియలైజేషన్
1: వైబ్రేషన్ మైండ్
0: mind symbolizes vibration
1: దీనికి బుద్ధి అనేటువంటి సాక్షిభూతం ఉండాలి
0: the intellect witnesses
1: radiation
0: that is a radiation
1: భూర్ భువస్వః ఈ మూడింటి యొక్క తత్వంతో కూడినటువంటి వాడు మానవుడు
0: భూర్ భువస్వః materialization vibration radiation
1: vibration సర్వత్రా ఉంటుండాలి
0: what is happening now
1: ఎట్టి భావములో అట్టి వైబ్రేషన్ ఉంటుంటది
0: as is the feeling so is the vibration
1: మీరు నిజంగా యోచన చేసుకుంటే
0: if you think well
1: నిత్యము పొద్దున సాయంకాలం భజన జరుగుతున్నాయి
0: you listen to bhajans
1: కానీ ఈ భజన ఎక్కడ జరుగుతున్నాయి అంటే హాల్లో జరుగుతున్నాయి అంటుంటారు
0: you think that bhajans are going on here in bhajan hall
1: సర్వత్రా ఉంటుంటది
0: no bhajans are there all over
1: ఈ టేబుల్ పైన కూడా ఆ భజన యొక్క వైబ్రేషన్ ఉంటుంటది
0: you find the vibrations even here
1: నువ్వు చక్కగా చెవులు పెట్టి ఇక్కడ వింటే ఈ టేబుల్ కూడాను ఆ భజన పాడుతుంటది
0: if you just listen to it carefully
1: ee pillasanta vibration divine vibration
0: that's all divine vibration
1: ee vasanta divine vibration
0: everything all over
1: ee mic anta divine vibration
0: the mic has got within
1: ee degamanta divine vibration
0: the body is full of
1: divine vibration
0: everything is the result of divine vibration
1: kanuka ikka prarthana aa pradeshamunaku maatrame adhyanamanu bhavincharadu
0: let us not restrict prayer to that particular
1: chesina prartha sarvatra kuda nu cheripothundali
0: and this divine vibration spreads so vast
1: నీవు నిశ్చలమైనటువంటి భావంతో
0: విత్ స్టడీ మైండ్
1: నిర్మలమైన సంకల్పంతో
0: విత్ ప్యూర్ థాట్
1: నిస్వార్థమైన హృదయంతో
0: ఇన్ సెల్ఫ్లెస్
1: దాన్ని ప్రకటించు తప్పక నీకు వినిపిస్తుంది
0: యూ కెన్ సర్టన్లీ లిసన్
1: అట్లు విన్నటువంటి వాడే మహర్షులు
0: అండ్ దే ఆర్ సచ్ నోబుల్
1: సారస్వతుడు బోధించినటువంటి యొక్క
0: that is the teaching
1: vedamunu
0: the veda
1: meerandaru kudunu shabdam chetane vinipaddari
0: you listen to the sounds of veda
1: aa shabdam vibration
0: and the sounds of veda are the vibrations
1: ekkada evaru cheppadu deeniki vibration
0: who said it
1: evaru bodhinchari ee vedanni
0: who taught this
1: evaru katinchari ee vedanni evaru patinchari ee vedanni
0: who have gone through
1: evaru patinchaledu
0: nobody
1: కనుకనే ఈ వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించినటువంటిది
0: వైబ్రేషన్
1: ఎక్కడ మనం నిర్మలమైనటువంటి హృదయంతో కూర్చో ఆ యొక్క వైబ్రేషన్ మనకు వినిపిస్తుంటారు
0: యు సిట్ విత్ ఆల్ ద ప్యూర్ హార్ట్ యు విల్ సడన్లీ
1: అంతవరకు మీరు పోనక్కర్లేదు
0: యు డోంట్ నీడ్ టు గో
1: మీరు కూర్చున్న చోటే చెవులు మూసుకోండి గట్టిగా
0: యు జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ అట్ ద ప్లేస్ వేర్ యు ఆర్
1: సిట్టింగ్ అనే శబ్దం వస్తుంది
0: ఫ్రమ్ విత్ ఇన్ యు లిసన్ టు దట్ ఓంకార్ సౌండ్
1: ఆ ఓంకార నాదం ఎక్కడ నుంచి వచ్చింది వేదం నుంచి వచ్చింది
0: ఓంకార నాద ద సౌండ్
1: ఓం ఇస్ ఏకాక్షరం బ్రహ్మ
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఓం ఇస్ డివైన్
1: అది నిజమైనటువంటి వేదము
0: that is the veda
1: sarvam kudunu aa yokka omkaram nunchi vachinatuntivi
0: all are the derivative
1: harmony vaistuntaru harmony
0: we have got the harmonium in the reeds
1: dani gaali okkate
0: the air is
1: kaani okkoka reed vachinappudu okkoka saram palukutundi
0: as you press each
1: sari ga ma pa da ni
0: సారి గామా పాదని
1: ఈ శబ్దం ఎక్కడ నుంచి వస్తుంది కేవలం ఒకే ఎయిర్ నుంచి వచ్చినాయి కాబట్టి ఒకే ఎయిర్ అనేటువంటిది ఓంకారము
0: దట్ సేమ్ ఎయిర్ ఇస్ ఓంకార
1: ఈ వివిధ శబ్దములంతా వికారములు
0: ద సౌండ్స్ ఆర్
1: ఈ వికారములన్నీ కూడా ఓంకారం నుంచి వచ్చినట్టు
0: అండ్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ది సేమ్ సౌండ్.
1: కనుక ఈ వైబ్రేషన్ కంతా కూడా వినాయకుడే ప్రధానమైనటువంటి నాయకుడు.
0: అండ్ వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దిస్ వైబ్రేషన్.
1: కనుక ఈ వైబ్రేషన్ అనేటువంటిది వినాయకుని ద్వారా ప్రారంభమైంది.
0: ద వైబ్రేషన్ ఈస్ గిఫ్టెడ్ టు యూ బై వినాయక.
1: కనుక మనం ఎక్కడ శబ్దం విన్నప్పటికీ పవిత్రమైనటువంటి నాదము ఓంకారమే.
0: You may listen to any sound. The most sacred is Omkara.
1: మన దేహమంతా కూడా భగవత్ యొక్క స్వరంతోనే ఉంటుండది.
0: In fact, the whole body is.
1: లేక మనం దుష్టులమే అయిపోతే ఈ దుష్ట సంకల్పంలో మన వైబ్రేషన్ అయిపోతాయి.
0: It is if your body is full of wickedness, everything turns.
1: కనుకని ఆ దుష్ట సంకల్పంతో కూడినటువంటి వాడిని దగ్గర కూడా మనం చేరకూడదు.
0: Never allow man to be near you.
1: ఎందుకంటే ఆ దుష్ట సంకల్పం యొక్క వైబ్రేషన్ మనలో కూడా ప్రవేశిస్తుంది.
0: Because the wicked vibrations will get into you.
1: కనుకని తేజ దుద్దన సంసర్గం.
0: Therefore run away from the bad company.
1: భజ సాధు సమాగమం.
0: Join the good company.
1: గురు పుణ్య మహోరాత్రం.
0: Do good deeds day and night.
1: అది ఈ మూడింటి యొక్క తత్వం మొట్టమొదట గుర్తించాలి మనం.
0: We should know the inner significance of these.
1: మనం మంచివారైనప్పుడు మన దేహమంతా వైబ్రేషన్ మంచిదిగా పారుతుంది.
0: If you are good, naturally good vibration will
1: divine vibration గా రూపొందుతుంది.
0: They transform into divine vibration.
1: కానీ మన భావాలు చెడ్డవిగా ఉంటుంటే అంత చెడ్డగానే కనిపిస్తుంది.
0: If our thoughts are bad, everything looks bad.
1: ప్రతి ఒక్కటి కూడా నీవు చూచేటంతా కూడా నీలో ఉన్నటువంటి ప్రతిబింబాలే.
0: All that you see around is a reflection of the inner being.
1: నువ్వు ఎవరినో ఒకరిని చూస్తావు వీడు చెడ్డవాడని నువ్వు అనుకుంటావు.
0: You call one person bad.
1: కాని అతను నిజంగా చెడ్డవాడు కాదు.
0: In fact, he is not bad.
1: నీ చెడ్డతనమే అతని యందు ప్రతిబింబిస్తుంటాడు.
0: The bad quality in you is the reflection.
1: నీ ప్రతిబింబమే ఆ చెడ్డతనము.
0: And it's nothing to do with other man.
1: కాని ఎదురు వ్యక్తిది ఏమాత్రము కాదు. అది
0: is not the fault of the other man.
1: అదే రీతిగానే నీలో ఉండినటువంటి యొక్క భావములన్నీ కూడా మంచి కాని చెడ్డ కాని నీకే ప్రతిబింబిస్తుంటాయి.
0: So good or bad is the reflection of your own inner being.
1: కనుక మనం ఎక్కడో మనము చెడ్డ తెస్తున్నాము ఎక్కడో మంచిది ఉన్నది అని మనం వెతకనక్కర్లేదు.
0: నెవర్ కన్సిడర్ గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జిస్ట్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: మనలో మంచి భావములు వచ్చినప్పుడు అంతా మంచి వైబ్రేషన్ వస్తుంది.
0: వెన్ వన్స్ యు హావ్ గాట్ గుడ్ థాట్స్ ఫీలింగ్స్ విత్ ఇన్ యూ.
1: కానీ ఈనాటి విద్యార్థులకు ఈ సత్యం గుర్తించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం లేవు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్ having the capacity to
1: kevalam grantha parichayam maatrame untundadi kani
0: they know only the textbooks.
1: Hudaya parichayam e maatramu ledu.
0: They don't have anything to do with the heart.
1: Pustakalo chustaru.
0: They go through books.
1: Dani kantastham chestaru.
0: They get them by heart.
1: Examination hall lo potaru.
0: They go to the
1: kantastham chesindanta kuda aa examination paper lo gummaristaru.
0: They just scribble something on the script.
1: Empty head tho bayitiki vachestaru
0: and return empty headed.
1: Kani examination lo em raasaru antundi bayitiki vachin tarvata vaadike teliyadu.
0: In fact, the student does not know what he has written there.
1: ఆర్టిఫిషియల్ డిగ్రీ.
0: That what's happening.
1: ఇదే నిజమైనటువంటి యొక్క భక్తి కాదు అనగా చదువు కాదు.
0: It's not true education in fact.
1: ఇది ఆర్టిఫిషియల్ డిగ్రీ.
0: It's artificial knowledge.
1: ఇలాంటి చదువులు చదివి మన ప్రయోజనం ఏమిటి?
0: What is the use by
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా అమ్మో మానలేడు.
0: With all the knowledge acquired, a mean man would never give up.
1: చదువు చదువు చదవచ్చు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: All the knowledge you acquired will never give you total wisdom.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుడు కూడా అమ్మో మానలేడు.
0: A mean man will never give up his mean mentality.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువు.
0: After all, with all education, why should you die? You should
1: చదువుతున్నాము. జ్ఞానం పొట్ట నింపుకోవటం కోసం చదువుతున్నాము.
0: ఓన్లీ టు క్యారీ అవుట్ యువర్ లివింగ్.
1: ఈ జ్ఞానం పొట్ట నింపుకోవటం భగవత్ నామస్మరణ చేస్తే జ్ఞానం పొట్ట నిండదా?
0: అట్ ఆల్ బై చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ కాంట్ యు లివ్?
1: కనుకనే మనకు పొట్ట నింపుకోవడానికి చదివేటువంటి చదువులు చదువు కాదు.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ లివింగ్.
1: సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అంతా.
0: ఆల్ ది నాలెడ్జ్ ఇస్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: అది కంటి కనిపించేటువంటిది కాదు.
0: దట్ యు డోంట్ సీ.
1: మనసుకు అనిపించేటువంటిది కాదు.
0: అండ్ మైండ్ విల్ నాట్ కన్ఫర్మ్.
1: కనుకనే అనిపించేటువంటిది కాదు.
0: అండ్ యు విల్ నెవర్ సీ.
1: దీర్ఘాయుస్సును అందించేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నెవర్ కన్ఫర్మ్.
1: దివ్యత్వాన్ని పోషించేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ నెవర్ సస్టైన్ యువర్ లైఫ్.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి ఒక ఈ చదువులు అన్ని కూడా కేవలం భౌతికమైన ప్రాప్తికమైనటువంటి చదువులే.
0: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ సెక్యులర్ నాలెడ్జ్, ఫిజికల్ నాలెడ్జ్, మెటీరియల్ నాలెడ్జ్.
1: ప్రాకృతమైనటువంటిది ప్రాకృతంగానే చేరిపోతుంది.
0: ద వరల్డ్లీ నాలెడ్జ్ విల్ అలౌ యూ టు మూవ్ ఇన్ ద వరల్డ్.
1: కనుక మనం హృదయానికి సంబంధించినట్లు చేయాలి.
0: బట్ యూ షుడ్ బి రిలేటెడ్.
1: ఇది సారస్వతుడు. సారస్వతుడు
0: దిస్ సారస్వత
1: జగత్తుకంతా బోధించాడు.
0: హ్యాస్ టాట్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: ఏ విధంగా బోధించాడు?
0: ఇన్ వాట్ వే హీ టాట్?
1: అతను అమరా నిజ్జనాదేవ త్రిదిశా విద్యాసుర సుపర్వాణ సుపనస త్రిదివేశాది భోకుశ ఆదితేయాది విశుతో ఆదిత్యా స్వస్వత్వ అని అన్నాడు. అమరా నిజ్జనాదేవ త్రిదిశా విభుదాసుర సుపర్వాణ సుమనస త్రిదివేశాది భోకుశ ఆదితేయ దివిషను అనగా ఆదితేయుడు అనగా సూర్య నమస్కారంతో వచ్చినటువంటి భావాలు ఇవన్నీ.
0: సారస్వత ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద ప్రేయర్ ఆఫర్డ్ టు సన్ గాడ్.
1: ఆయన కూడాను భవస్వరూపాన్ని నిర్మిస్తూ వచ్చాడు. ఈ ప్రపంచంలో ప్రతి మానవుని కూడాను ఈ మోహం ఆదిస్తుండాలి.
0: How is that you are attached?
1: ఈ మోహమే మానవుని భ్రమింప చేస్తుండాలి.
0: This attachment is the cause for delusion.
1: అందుకోసం అక్కడ చెప్పాడు, మదనో మన్మతో మార ప్రజ్యంలో మీనకే తన కందర్పో దప్పకోనంగ కామపంచ అన్నాడు. మదనో మన్మతో మార ప్రజ్యంలో మీనకే తన, ఈ మదనుడు మానుకేతుడు ఇవంతా కూడా భ్రమను కల్పించేటువంటి
0: అటాచ్మెంట్ పొసెసివ్నెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇల్యూజన్.
1: అప్పుడు వారు సరస్వతిని బోధించాడు.
0: అండ్ దెన్ హి టాక్
1: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవత వతమేసుద పద్మపత్ర విశాలాచి పద్మకేశర వర్ణని నిత్యం పద్మ లయం పద్మ సామం పాతి సరస్వతి అన్నాడు.
0: దెన్ హి స్టార్టెడ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ సరస్వతి.
1: తర్వాత లక్ష్మిని బోధించాడు.
0: And then he prayed to
1: ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కూడాను భగవత్ యొక్క స్వరూపంతో బోధిస్తూ వచ్చాడు.
0: Each of the forms are essentially divine.
1: వినాయకుంత వినాయకుని యొక్క అడుగు జాడలే.
0: And in fact, they are the footsteps of Vinayaka.
1: విక్రమైనటువంటి కాదు, వివేకవంతమైనటువంటివి.
0: And they are highly discriminative.
1: ఇట్టి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి భావాలను మనం హృదయానికి నింపుకోకుండా,
0: if we do not fill our hearts with the divine novel
1: చెట్టు సంకల్పాలు, చెడ్డ వైబ్రేషన్లు, చెడ్డ జీవితాలు గడుపుకుంటూ మన జీవితాన్ని చెడుగా మార్చుకుంటున్నాం.
0: We waste our life by entertaining bad thoughts full of bad vibrations.
1: చేసిన తప్పును క్షమించమని కోరినటువంటి వాడు ఆనాటి మహర్షులు, ఆనాటి త్యాగులు,
0: in ancient times the men of
1: ఆనాటి యోగులు,
0: prayed for pardon.
1: ఆనాటి యోగులు
0: and they are men of spiritual practice.
1: కానీ తప్పును క్షమించమని కోరకుండా ఉండేటువంటి వాడు ఈనాటి రోగుడు.
0: The one who does not pray for the pardon is a
1: ఈనాటి భోగులు. ఈ భోగులకు రోగమే తప్ప యోగము సాధించదు.
0: Those people who want to enjoy the roga is bound to suffer roga.
1: దేనినైనా మన తప్పును మనం క్షమించమని కోరు హృదయపూర్వకంగా కోరాలి.
0: Therefore we should seek pardon wholeheartedly.
1: కానీ కేవలం రాతలతో బాటలతో చేస్తే కాదు. ఇది
0: ఇస్ నాట్ మియర్ రైటింగ్ ఎ లెటర్.
1: దేహంలో ఉండినటువంటి ఈ వైబ్రేషన్ అంతా కూడా ఒక్కతూరి ఏకత్వం చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద వైబ్రేషన్స్ మస్ట్ బి యూనిఫైడ్.
1: అప్పుడు దాన్ని ప్రతిబింబిస్తుంది.
0: అండ్ దేర్ యు
1: ఆ ప్రతిబింబమైనటువంటి పలుకును నీకు స్వరూపంగా నిరూపిస్తుంది.
0: అండ్ దట్ వెరీ రియాలిటీ విల్ షో యూ ద ఫామ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు లోకంలో
0: టుడే ఇన్ దిస్ వరల్డ్
1: జరిగేదంతా కూడాను
0: వాట్ ఆల్ దట్స్ హ్యాపెన్
1: వికృతమైనటువంటివి, వినాశమైనటువంటివి,
0: విపరీతమైనటువంటివి. ఇట్ ఈస్ రాదర్ ఎక్స్ట్రీమ్లీ రేర్.
1: మానవునికి సహజమైనటువంటివి కాదు.
0: ఇట్స్ నాట్ నేచురల్.
1: ఎక్కడ చూసినా చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవేనా మనకు మానవత్వంలో భరించి.
0: ఎవ్రీవేర్ యూ ఫైండ్ అట్రాసిటీస్ వయలెన్స్.
1: మానవుడిగా జీవించి మానవత్వం ఎక్కడ పోయింది?
0: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ వాట్ హ్యాపెన్ టు యువర్ హ్యూమన్ లైఫ్.
1: మానవత్వంలో ఉన్నటువంటి దయా దాక్షిణ్యం ఎక్కడ పోయింది?
0: వాట్ హ్యాపెన్ టు ద కంపాషన్ ద కైండ్నెస్.
1: ప్రేమ త్యాగం ఎక్కడ పోయినాయి?
0: వాట్ హ్యాపెన్ టు ద సాక్రిఫైస్ అండ్ లవ్.
1: అహింస దయలు ఎక్కడ పోయినాయి?
0: వాట్ హ్యాపెన్ టు ద కంపాషన్?
1: ఎక్కడ పోయినాయో కంటికే కనిపించ
0: Well, we don't find any trace of them.
1: కేవలం ప్రకృతికంగా మనం ప్రదర్శిస్తున్నాం.
0: We find only exhibition.
1: ఈ ప్రదర్శించినటువంటివన్నీ కూడా నిరుపయోగమైనటువంటి.
0: The pomp and show are useless.
1: హృదయపూర్వకంగా నీవు తపించాలి.
0: And we have to repent wholeheartedly.
1: పరితపించాలి.
0: And we have to atone.
1: ప్రార్థించాలి.
0: And we have to pray.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క పరితాపము.
0: That is the true repentance.
1: ఇలాంటి పరితాపమును మాత్రము మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: And we have to repent in sincerity.
1: దైవం ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడే.
0: God is the personification of love.
1: ఎప్పుడు కూడా నిర్దయ అనేటువంటిది లేదు.
0: అండ్ హీ నెవర్ లూజెస్ హిస్ కైండ్.
1: కానీ దయ లేనట్టుగా చూపిస్తాడు. కానీ
0: బట్ హీ అపియర్స్
1: అక్కడ కూడా దయనే ఉంటుండాలి.
0: హీ అపియర్స్ టు బి అన్కైండ్.
1: ఆ దయను అర్థం చేసుకునేటువంటి ఒక కెపాసిటీ మీకు లేదు.
0: బట్ వీ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు as to understand his kindness.
1: ఆ దయను దయతోనే మనం చూడాలి.
0: అండ్ యూ నీడ్ టు బి కైండ్ టు నో హిస్ కైండ్నెస్.
1: ప్రేమను ప్రేమతోనే చూడాలి.
0: ఇట్స్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్.
1: ద్వేషమును ద్వేషంతోనే చూడాలి.
0: అండ్ ఇఫ్ యు హావ్ గాట్ దట్ హెట్రెడ్
1: అప్పుడు పూర్తి
0: అర్థమవుతుంది.
1: కనుక మనం ఈ జగత్తు లోపల మానవులై పుట్టాము.
0: You are born as a human.
1: మానవునిగా మనం బ్రతకాలి.
0: You have to live as a human.
1: మానవత్వాన్ని పంచాలి.
0: And you share the human.
1: మానవత్వాన్ని ఆచరించాలి.
0: And you have to practice.
1: మానవత్వాన్ని అనుభవించాలి.
0: And then you have to
1: అనుభవించినటువంటి ఆనందాన్ని 10 మందికి పంచాలి.
0: And you have to share all the bliss with a fellow man.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు మనసు మన యందు ఉండినప్పుడే
0: when you have that sacred thoughts in you
1: నిజమైనటువంటి మానవుడిగా ప్రయత్నించాడు.
0: Naturally the divine person.
1: మానవుడు మానవుడని పేరు పెట్టుకుంటున్నాం మనము.
0: You call yourself a human.
1: కానీ మానవత్వం ఎక్కడ కించిత్తైనా కనిపించటండి.
0: బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్
1: మాటల ఎంద అసలే లేదు.
0: yes there is not even a
1: ప్రవర్తన ఎందు పూర్తి పెడుమార్గమే.
0: ఇన్ ద బిహేవియర్ ఇట్ ఇస్ ఆల్వేస్ పర్వర్ట్.
1: సంకల్పంలో చూస్తామా అంటే చెడు సంకల్పములే.
0: దేర్ యు ఆర్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థాట్స్.
1: ఇంకా ఎక్కడ నీకు మంచి భావం ఉన్నాయి?
0: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి గుడ్?
1: మంచి సంకల్పం ఎక్కడ ఉన్నాయి?
0: వేర్ ఆర్ ద గుడ్ థాట్స్?
1: దయా ప్రేమలు ఎక్కడ నీకు ఉన్నాయి?
0: వేర్ ఇస్ కంపాషన్?
1: మనం దయా ప్రేమను పంచాలి.
0: అండ్ వి హావ్ టు సస్టైన్ దిస్ క్వాలిటీ.
1: దయలేనటువంటి హృదయము కేవలం దానవుడనే చెప్పచ్చు.
0: అండ్ దేర్ఫోర్ ద వన్ వితౌట్ దయా కంపాషన్ ఇస్ దానవా ద డెమన్.
1: కనుక దానవులకు దయ ఉండదు.
0: అండ్ ద డెమన్ దానవా హాస్ నో దయా. మానవుడికి
1: దయనే ఉంటుండేది.
0: మానవా ద హ్యూమన్ మస్ట్ హావ్ దయా.
1: దయతో ఎంతైనా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ కంపాషన్ యు కెన్ అచీవ్.
1: ప్రేమతో ఎంతైనా మనం పండించుకోవచ్చు.
0: విత్ లవ్ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: ప్రేమ రహిత మరుభూములలో
0: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్
1: ప్రేమాంకురమును పొంద
0: ఫర్ ద సీడ్స్ ఆఫ్ లవ్ టు
1: ప్రేమావేశముతో
0: విత్ ఆల్ ద ఎమోషన్స్
1: ప్రేమ సుధా వర్షము వర్షింపగ
0: విత్ ద డౌన్ పోర్ ఆఫ్ రెయిన్ ఆఫ్
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే
0: ఫర్ ద ఇన్సెసెంట్ ఫ్లో ఆఫ్ ద రివర్ ఆఫ్ లవ్
1: చేయగది. గోపికలంతా ఈ విధంగా పాడారు.
0: ఓ కృష్ణ సింగ్ ఫర్ అస్ దట్ హాస్ బీన్ ది ప్రేయర్ ఆఫ్ గోపిక.
1: ప్రేమ రహిత మరుభూములలో మాదంతా మరుభూములుగా ఉన్నాయి.
0: ఇట్స్ ఎ బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్
1: ప్రేమ రహితంగా ఉంటున్నాయి.
0: ఇట్ హాస్ నో లవ్
1: ప్రేమాంకురములు పొంద
0: ఫర్ ద సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మనీ
1: ప్రేమావేశముతో
0: విత్ ఆల్ ద ఎంథూజియాజమ్
1: ప్రేమ సుధా వర్షము వర్షింపగ
0: విత్ ద రెయిన్ ఆఫ్ లవ్
1: ఆ వర్షం కూడా కుర్చాలా.
0: దట్ రెయిన్ ఇస్ నెససరీ.
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి
0: అండ్ రివర్ ఆఫ్ లవ్
1: గానము చేయగది.
0: ఓ కృష్ణ సింగ్
1: గానము చేయగది.
0: ఓ కృష్ణ సింగ్ ఫర్ అస్
1: ఎక్కడి నుంచి చేస్తున్నాడు? వేరుడు మురళితో చేస్తున్నాడు అనుకుంటారు.
0: యు థింక్ దట్ హి
1: ఆ మురళి వేరు చెక్క బొమ్మ కాదు.
0: ఇట్స్ నాట్ మేడ్ అప్ వుడ్.
1: ఏది మురళి?
0: వాట్ ఇస్
1: ఫ్లూ? తొమ్మిది చిల్లుల తొలుతు తీయ గాని ఈ తొమ్మిది చిల్లుల దేహానికి నైన్ హోల్స్ అంతా ఉన్నాయి.
0: ద హ్యూమన్ బాడీ దట్ హాస్ నైన్ హోల్స్
1: ఆ నైన్ హోల్స్ లోపల కూడా పవిత్రమైనటువంటి స్వరాలు రావాలి.
0: అండ్ యూ షుడ్ హ్యావ్ కరెక్ట్ ట్యూన్ అవుట్ ఆఫ్ ఇట్.
1: మంచి స్వరాలు రావాలి.
0: యు షుడ్ లిసన్ టు గుడ్
1: అపస్వరాలు రాకూడదు. అపస్వతులు రాకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి అవుట్ ఆఫ్ ది ట్యూన్.
1: అటువంటి హృదయం అనేటువంటి మురళిని నీ చేతిలో పట్టుకొని కృష్ణ నీవు ప్రేమరహితమైనటువంటి ఒక దీన్ని పాడితే ప్రయోజనం లేదు.
0: కృష్ణ ప్లే ఆన్ హోల్డింగ్ ద ఫ్లూట్.
1: ప్రేమ సహితమైనటువంటి ఒక గానం చేయి.
0: అండ్ యు సింగ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఆ విధంగా పాడే సమయం లోపల
0: యాజ్ యు సింగ్ సో
1: దాన్ని వింటూ వింటూ వింటూ వింటూ
0: లిసనింగ్ టు దట్ కంటిన్యూ
1: రాధ ఆ స్వరంలో లీనమైపోయింది.
0: రాధ మర్జ్డ్ హర్సెల్ఫ్.
1: ఎవరి రాధ?
0: మెలడీ.
1: ఒక స్త్రీ కాదు,
0: నాట్ ఎ వుమన్.
1: ధర రాధ. ధరనే రాధగా మారిపోయింది.
0: ధర అర్త్ ఈజ్ రాధ.
1: ప్రపంచమే ఒక మురళి.
0: దిస్ ధర ద వరల్డ్
1: ఆమె రాధ.
0: షీజ్ రాధ.
1: అందుకోసం రాధాకృష్ణ అని పేరు పెడుతూ వచ్చారు.
0: సో వి కాల్ ఇట్ రాధాకృష్ణ.
1: స్త్రీలకు మొట్టమొదట పేరు పెడతారు.
0: అండ్ ద నేమ్ ఆఫ్ ద ఉమెన్ ఇస్ మెన్షన్డ్.
1: ప్రకృతి తర్వాత పరమాత్మ.
0: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ వరల్డ్.
1: రాధ తర్వాత కృష్ణ.
0: ఫస్ట్ రాధ ద వరల్డ్.
1: లక్ష్మి తర్వాత నారాయణ.
0: లక్ష్మి ఫస్ట్ అండ్ నారాయణ.
1: పార్వతి తర్వాత పరమేశ్వరుడు.
0: పార్వతి ఫస్ట్, పరమేశ్వర.
1: సీత తర్వాత రాముడు.
0: సీత
1: ప్రకృతి స్వరూపమైనటువంటి స్త్రీని ముందు పెడుతూ వచ్చారు.
0: సో ద వరల్డ్ ద నేచర్ కమ్స్ ఫస్ట్.
1: కనుకనే ప్రకృతి అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం ప్రార్థించాలి.
0: ప్రకృతి ద ఫెమినిన్ కమ్స్
1: ప్రకృతిలో మనం పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించాలి.
0: అండ్ వీ షుడ్ డూ సీక్రెట్ డీడ్స్ ఇన్ దిస్ నేచర్.
1: అప్పుడే పరమాత్మ అనుగ్రహం కోరి పరమాత్మ ఆధీనమైపోతాడు.
0: దెన్ యూ విల్ ఎంజాయ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: పరమాత్మ చేత కానటువంటిది ఒక్కటే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డూ.
1: ఎన్ని కార్యములైనా చేయవచ్చును.
0: హీ కెన్ డూ ఎనీ టాస్క్.
1: అలాంటి దీనిని మనం ఆదరించుకోకుండా ప్రకృతిమైనటువంటి ఒక దీనిని మనం నిరంతరము ప్రతిష్ఠించాము.
0: Without knowing the world,
1: చింతిస్తున్నాము.
0: Its capacity we spend in this
1: world సరైనటువంటిది కాదు.
0: Is not proper.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు వినాయక చవితి.
0: Today is వినాయక చవితి.
1: అయితే వినాయకుని యొక్క సంబంధమును సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: The nature of వినాయక is found everywhere.
1: ఆ వినాయకుడు అనేటువంటి వాడు నాయకుడు లేనటువంటి వాడు.
0: He has no leader, boss above him.
1: కనుక అట్టి వినాయకుడు బుద్ధి శక్తులతో కూడినటువంటి వాడు.
0: వినాయక స్టాండ్స్ ఫర్ ద మైండ్ అండ్ కెపాసిటీ.
1: సిద్ధి బుద్ధి రెండు కూడా నాయకుడు అతను.
0: అండ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ సిద్ధి.
1: మన బుద్ధికి నాయకుడు అతనే.
0: అండ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్
1: మన సిద్ధికి నాయకుడు అతనే.
0: అండ్ ద మాస్టర్ ఆఫ్ సక్సెస్.
1: కనుక అతను నాయకుడిగా అన్నాడు కాబట్టి అతను పతి అన్నారు.
0: అండ్ ఈజ్ ద మాస్టర్ ఈజ్ ద లీడర్ పతి.
1: అట్టి లీడర్ ను మనము ప్రారంభంగా మనం తీసుకోవాలి.
0: టు ప్రే టు దట్ లార్డ్ ద మాస్టర్ ద డివైన్
1: లీడర్. మంచివాడైనప్పుడు
0: And the leader is good.
1: గమ్యం మంచిదిగానే చేరుతుంది.
0: And you'll certainly reach the goal.
1: కానీ ఈనాడు లీడర్స్ సరైనట్టుగా లేదు.
0: Today we don't have good leaders.
1: ఎవరు లీడరు? మన కాన్షియన్స్ మనకు లీడర్.
0: Who is the leader? Your conscience.
1: ఈ కాన్షియన్స్ చాలా మయమయమిచ్చి చేసుకున్నారు.
0: And you should follow
1: your మాలిన్యమైనటువంటి కాన్షియన్స్ గా చేసుకున్నారు.
0: You have polluted it.
1: దుర్గంధమైనటువంటి కాన్షియన్స్ గా చేసుకున్నారు.
0: It is fully foul.
1: దురభ్యాసములతో కూడిన కాన్షియన్స్ గా చేసుకున్నారు.
0: It's full of bad habits and
1: దుర్బుద్ధులతో కూడిన కాన్షియన్స్ చేసుకున్నారు.
0: It's full of wickedness maneuvering.
1: దుర్వాసనతో కూర్చిన కాన్షియన్స్ చేసుకున్నారు.
0: It is full of bad trait.
1: కనుక ఈ వాసన ఏ మాత్రం ఉండకూడదు.
0: It should not carry any bad traits.
1: కనుక ఈ వాసన చంపేటువంటి వాడే వినాయకుడు.
0: వినాయక annihilates all that is bad.
1: అతను దాన్ని వాహనం చేసుకున్నాడు ఎలుక.
0: And the child
1: ఎలుక ఎప్పుడు వాసన చూస్తూ పోతుంటాయి.
0: And the rat smells all that is bad.
1: కనుక ఆ స్మెల్ చూచేటువంటి ఒక ర్యాట్ ను వాహనంగా చేసుకున్నాడు.
0: అండ్ వినాయక హ్యాస్ దిస్
1: అనగా దాన్ని చక్కి తన కింద పెట్టుకున్నారు.
0: మీనింగ్ హీ కుడ్ కంట్రోల్
1: సబ్డ్యూ ఇట్. వాసనలు వినాయకుడికి ఏమాత్రము లేవు.
0: అండ్ వినాయక ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై దిస్.
1: ఏ వాసన కూడా లేదు.
0: నథింగ్ వాట్ ఎవర్.
1: పవిత్రమైనటువంటి భావం లేదు.
0: అండ్ హ్యాస్ ఆల్ సీక్రెట్ థాట్.
1: అట్టి పవిత్రమైన భావములను తన కాళ్ళ కింద తొక్కుకోవడం చేతనే వినాయకుడు మూషిక వాహనుడు అయిపోయినాడు.
0: యాజ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ కుడ్ కంట్రోల్ ద రట్ విత్ ఆల్ ది బ్యాడ్ థాట్స్.
1: అట్టి మూషిక వాహనుడు మునిజన వంతులంతా కూడా ప్రార్థించారు.
0: అండ్ దేర్ఫోర్ హి వాస్ ప్రైజ్డ్ బై ఆల్ సేజెస్ సెయింట్స్ అండ్ సీకర్స్.
1: కనుక ఆనాటి నుండి ఈనాటి వరకు కూడాను వినాయకుడి యొక్క పూజ కేవలం ప్రాచీనమైనటువంటిదే కాని నూతనమైనటువంటిది కాదు.
0: The worship of Vinayaka is quite ancient. It is not modern.
1: కనుక అట్టి వినాయక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
0: We have to recognize, understand the significance.
1: మన హృదయంలోనే ఉంటున్నాడు బొజ్జల నాయకుడు.
0: And Vinayaka is there in your heart.
1: అట్టి వినాయకుడిని నిరంతరము స్మరించాలి.
0: And we have to think of him every moment.
1: ఆ వినాయకుడే సర్వదేవతా స్వరూపుడిగా మారిపోతున్నాడు.
0: And he is the presiding deity.
1: అన్ని దేవతలు వినాయకుడినే పూజిస్తుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దేవతాస్
1: వైష్ణవులు గాని సేవులు కాని అందరూ వినాయకుడినే పూజిస్తారు.
0: దే మే బి సైవైట్స్ ఆర్ వైష్ణవైట్స్ దే వర్షిప్ వినాయక.
1: కనుకనే సర్వదేవతా స్వరూపుడు వినాయకుడు.
0: అండ్ ఇస్ ద ప్రిసైడింగ్ డే
1: సర్వమత స్వరూపుడు వినాయకుడు.
0: అండ్ హి సింబలైజెస్ ఆల్
1: సర్వవర్ణ స్వరూపుడు వినాయకుడు.
0: అండ్ హి స్టాండ్స్ ఫర్ ఆల్ హాస్పిషియస్
1: సర్వగ్రంథ స్వరూపుడు వినాయకుడు.
0: హి స్టాండ్స్ రిప్రజెంట్స్ ఆల్ ద
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించినమేట మీరు ఎంతో ధన్యులు అవుతారు.
0: వెన్ వన్స్ యు రికగ్నైజ్ అండ్ వర్షిప్ అకార్డింగ్లీ యు విల్ రిడీమ్ యువర్ లైఫ్.
1: ఈనాటి యువకులకు ఆదర్శాన్ని నిరూపించాలి.
0: అండ్ ది యంగ్స్టర్స్ షుడ్ కీప్ దెమ్.
1: ఈనాటి యువకులంతా కూడా కేవలం మంకీ మైండ్ తో కూడినటువంటి వాళ్ళు.
0: యంగ్స్టర్స్ టుడే హావ్ మంకీ మైండ్స్.
1: ఇది కేవలం మంకీ మైండ్ కూడా కాదు.
0: ఇట్స్ నాట్
1: ఇక దానికంటే హీనమైనటువంటి మైండ్.
0: మచ్ వర్స్ దాన్ మంకీ మైండ్.
1: ఒక నిమిషంలో చెప్పింది మరో నిమిషంలో చెప్పలేరు.
0: వాట్ ఈ సెడ్ ఇన్ వన్ మూమెంట్ ఈస్ ఫర్గాటెన్ నెక్స్ట్ మూమెంట్.
1: కానీ నాలుకకు ఎముక లేదు.
0: The tongue has now bone.
1: It
0: can move in any way.
1: ఏ విధంగా అది తిరుగుతుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
0: As the mouth, as tongue can twist in either way.
1: చెప్పేది ఒక్కటే. సత్యంత వరకు నాలుగు కోసుకునేంత వరకు ఉండాలి.
0: You have to hold on to the single promise that you make till the end.
1: కానీ చాలా మంది చెప్పారు.
0: But many said.
1: స్వామి.
0: స్వామి.
1: నాకు పండ్లు పోతున్నాయి.
0: I lose my teeth.
1: నా పండ్లు పోయిన తర్వాత ఏం ప్రయోజనము?
0: What is the use?
1: చెప్పారు.
0: భగవాన్
1: ఆయన పళ్ళు పోతున్నాయి కానీ నాలుగు పోవటం లేదు కదా.
0: యూ మే లూజ్ యువర్ టీత్ బట్ ది టంగ్ ఇస్ స్టిల్ దేర్.
1: పొయ్యేటువంటి అరిచి కఠినమైనటువంటి పండు అంతా ముందు చచ్చిపోతాయి.
0: ఆల్ ది టీత్ దట్ ఆర్ సో స్ట్రాంగ్
1: అది కఠినమైనటువంటివి
0: సో స్ట్రాంగ్
1: కఠినమైనటువంటి మొదలు పోతాయి.
0: ద స్ట్రాంగ్ నేచురల్
1: సాఫ్ట్ గా ఉన్నటువంటిది పోనే పోదు. అది
0: ద టంగ్ దట్ ఇస్ సాఫ్ట్ రిమైన్.
1: నీవు పోయినప్పుడు నీ వెంటనే వస్తుంది అది.
0: అండ్ ద టంగ్ ఫాలోస్ యూ.
1: కనుక నాలుగు పోయేటువంటిది కాదు. నాలుగును భద్రంగా పెట్టుకో.
0: సో కీప్ యువర్ టంగ్ సేఫ్.
1: మంచి పనిగా చేయి. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజ్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ యూ కెన్ టాక్.
1: వినయ విధేయతతో మాట్లాడు. సత్యాన్ని మాట్లాడు. ధర్మంతో ప్రవర్తించు. పలుకులు పలుకు. భగవంతుని యొక్క నామస్మరణ చేయి. పది మంది కంటే ఈ నామస్మరణ వినిపించు. ఈ విధంగా నీకు నాలుగు ఇచ్చినది ఎందుకోసమని. నాలుగు ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: యు నో వై?
1: అన్ని తినేదందుక. కాదు కాదు. పాదములు ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: యు నో వై ద ఫీట్ ఆర్
1: గందులు గొందులు తిరుగుటగా.
0: కాదు కాదు కాదు.
1: ఆ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి ఆశ్రయాలంతా ఉన్నాయి.
0: ఈచ్ పార్ట్ ఆఫ్ ద లింబ్ ఆఫ్ అవర్ బాడీ హస్ గాట్ ఇట్స్ ఓన్.
1: ఈనాటి వినాయక చవితి రోజు మన దేహాన్ని పవిత్రమైన దేహంగా భావించుకోవాలి.
0: లెట్స్ కన్సిడర్ అవర్ బాడీ ఇస్ సేక్రెడ్. దీంతో
1: సరైనటువంటి కర్మలు ఆచరించాలి.
0: వి షుడ్ డూ ద పర్ఫెక్ట్ డీడ్స్.
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీ.
1: ధర్మం కోసం ఈ శరీరం వచ్చింది.
0: ద బాడీ షుడ్ ఫాలో ధర్మ.
1: దీంతో అధర్మాన్ని చెప్పకూడదు.
0: యు షుడ్ నెవర్ అటర్ ఫాల్స్హుడ్.
1: కనుక మన దేహాన్ని పవిత్ర పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి
0: లెట్ దిస్ బాడీ ట్రెడ్ అలాంగ్ ద రైచస్ వే,
1: సార్థకమైనటువంటి పేరును పొందాలని నేను ఆశిస్తున్నాను.
0: అండ్ షుడ్ లివ్ అప్ టు ఇట్స్ ఎక్స్పెక్టేషన్,
1: శాశ్వతమైన సత్కీర్తిని పొందాలని ఆశిస్తున్నాను.
0: అండ్ భగవాన్ వాంట్స్ యూ టు గెట్ ఎ పర్మనెంట్ గుడ్ నేమ్.
1: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.

हमारे भजन बिना सुख शांति नहीं, हमारे भजन बिना सुख

0: Sri Sairam. Swami, with love and devotion in our little hearts, we, the Balvika children of Vishakhapatnam, have come to offer our love at your divine lotus feet. Our music program, Sai Prema Kusumalu, is a bouquet of pure devotion from the depths of our hearts. Please accept it, O Sai Ma, and bless each and every one of us.
1: ఓం శ్రీ సాయిరామ్. స్వామి, మీ అపార అనుగ్రహ ఆశీసులతో విశాఖ జిల్లా నుండి మీ దివ్య సన్నిధికి చేరాము. సాయి ప్రేమ కుసుమాలు అనే సంగీత సుమమాలికను మీ పాదాల చెంత ప్రేమతో సమర్పిస్తున్నాము స్వామి. దయతో స్వీకరించి మీ చల్లని అనుగ్రహమును మాపై ఎల్లప్పుడూ కురిపించమని ప్రార్థిస్తున్నాము స్వామి. సర్వ విఘ్నములను తొలగించే ప్రథమ పూజ్యుడు విఘ్నేశ్వరుడు. భక్తులకు విద్యాబుద్ధులను ప్రసాదిస్తాడు. రాగద్వేషాలను వీడి మనస్సును పవిత్రము గావించుకున్న వారి చిత్తములో స్థిరముగా ఉండే దేవుడు. ఆ గణనాయకుణ్ణి మనకు ఆశీసులు అందించమని మనమంతా కలిసి భక్తితో స్తుతించుకుందాము.

మన ఇంట వెంట కంట జంట ఎల్లప్పుడూ తోడుంటారు మన బంగారు స్వామి. సుమనోహరమైన రూపముతో ప్రేమను పంచి సమస్త మానవాళిని ప్రేమస్వరూపులుగా తీర్చిదిద్దే ప్రేమమూర్తి అయిన మన స్వామికి స్వాగతం, సుస్వాగతం.

భక్తి అంటే కేవలం పూజలు చేయడం, ఆచారాలు పాటించడం, తీర్థయాత్రలకు వెళ్లడం మాత్రమే కాదు. నిజమైన భక్తి అంటే భగవంతునిపై నిర్మలమైన నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉండడం అని అన్నారు స్వామి. స్వచ్ఛమైన మనస్సుతో శ్రద్ధతో భగవంతుని ప్రార్థించటమే నిజమైన భక్తికి నిదర్శనం. మన తనువు, మనస్సు, మన సర్వస్వము అర్పణ చేసి మనసారా మన స్వామిని ఆరాధిద్దామా.

చిన్నారి బాలబాలికల మనసులలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే విత్తములు నాటి నైతిక విలువలు మన సంస్కృతి సాంప్రదాయములు అలవరిస్తూ సమాజమునకు ఉపయోగపడే వ్యక్తిత్వముతో వికసించే పుష్పములుగా తీర్చిదిద్దే మహా ఉద్యమం శ్రీ సత్యసాయి బాల వికాస్. బాల వికాస్ బాలనమైనందుకు మేమంతా ధన్యులము స్వామీ.

కాని మువ్వలు గల్లు గల్లును సవ్వడి చేస్తుంటే, చేతి మురళి నుండి మధురగానం ప్రవహిస్తుంటే, జగత్తునంతటిని తన చిరునవ్వుతో కట్టిపడేసే ఆ వెన్న దొంగ అడుగులు వేస్తున్నాడు. ఆ చిన్నారి బాలకృష్ణుని దివ్య రూపాన్ని పరవశింపజేసే ఆనంద నాట్యాన్ని వీక్షించి తరిద్దాము.

రఘుకుల తిలకుడైన శ్రీరామచంద్రుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి భూమిపై ధర్మాన్ని ప్రకాశింపజేసిన ధర్మమూర్తి. అటువంటి శౌర్యవంతుడు బాల్యములో బాణముతో కోతిబొమ్మలు గీస్తూ గులకరాళ్లను చెరువులోకి విసురుతూ అందరినీ మురిపిస్తూ చేసిన ముద్దు ముద్దు చేష్టలు ఎలా ఉండేవో తెలుసుకుందామా?

కలియుగములో ముక్తిని పొందటానికి నామస్మరణే తరుణోపాయం. అన్ని జన్మలలోనూ మానవ జన్మ దుర్లభము. అటువంటి మానవ జన్మను పొంది కామ క్రోధములు వంటి అరిషడ్వర్గములచే పీడింపబడక హరినామస్మరణ చేసి సులభముగా మోక్షము పొందుట యుక్తము. ఎలా అంటే భక్తితో నారాయణ అని ధ్యానించటమే.

ఢమ ఢమ ఢమయని విజయభేరి మోగిస్తు హరి సర్వోత్తమ తత్వాన్ని లోకమంతటికి చాటి చెప్పిన మహావీరుడు ఆంజనేయుడు. మోక్షమునకు మార్గము చూపించే గురువు ఆ హనుమంతుణ్ణి స్మరించినంతనే మనకు కొండంత ధైర్యం శక్తి లభిస్తాయి. అందరము గళమెత్తి అందామా, బోలో హనుమానికి జై.

0: ట్రాన్స్ఫార్మ్డ్. పేరు ప్రతిష్టలకు ప్రాకులాడక, ద్వేషభావములకు చోటివ్వక, వ్యక్తితత్వమును వెనుకకు నెట్టి శక్తి దృష్టితో సంఘసేవకు కంకణము కట్టుకునుడు.
1: ఎగ్జాక్ట్లీ.
0: పేరు ప్రతిష్టలకు పాకులాడక మీన్స్ డోంట్ రన్ ఆఫ్టర్ నేమ్ అండ్ ఫేమ్. ద్వేషభావములకు చోటివ్వక, డోంట్ గివ్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ ఫర్ ఇల్ ఫీలింగ్స్ ఆర్ హేట్రెడ్. వ్యక్తితత్వమును వెనుకకు నెట్టి, డోంట్ బీ ఇండివిజువలిస్టిక్. శక్తి దృష్టితో సంఘసేవకు కంకణము కట్టుడు మీన్స్ ఆల్వేజ్ యూ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ ఆర్ ది కన్విక్షన్ దట్ దేర్ ఈస్ అ సుప్రీం పవర్ దట్ ఈస్ మేకింగ్ యూ డూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. విత్ దట్ కన్విక్షన్ అండ్ విత్ దట్ కాన్ఫిడెన్స్ యూ షుడ్ బీ టేకింగ్ పార్ట్ ఇన్ సర్వీస్ యాక్టివిటీస్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ దట్ స్వామి సెట్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
1: I think again we told na there is a parallel from Purushottam also. If you actually see, I think we discussed this last week also, and it beautifully gels now with this whole thought that when God himself created this whole universe and this whole creation, the main virtue or the trait which he exhibited was sacrifice.
0: Yes.
1: So you sacrifice yourself at the altar of this whole creation, you become immanent in the whole creation. That's what God does. He sacrifices himself in the sacrificial fire. The whole creation emerges out of it. So when we sacrifice our ego, our ill feelings, we transcend our the parochial buddhi, then we again see that beautiful grand spectacle of this whole divinity.
0: Yes.
1: I think this is again Swami is very clearly indicating that you give up your mean mentalities, then go to a higher level of consciousness.
0: Exactly. And then Swami, prema tattvamunu pempondinchukoni prakrutini పరమాత్మ ప్రతిబింబముగా చూడగలిగిన నాడే అక్షరతత్వమైన ఆనందము కుక్షిలో చేరి ఆనందమును అనుభవింపచేయును. దిస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ సెంటెన్స్ భార్గవ్. ప్రేమతత్వమును పెంపొందించుకుని యు హ్యావ్ టు డెవలప్ దట్ ఫీలింగ్ ఆఫ్ ప్యూర్ లవ్,
1: ప్యూర్ లవ్,
0: ప్రేమతత్వం. ప్రకృతిని పరమాత్మ ప్రతిబింబముగా చూడగలిగిన నాడే ఓన్లీ వెన్ యు సీ ద నేచర్ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ అక్షరతత్వమైన ఆనందము means that indivisible bliss. అక్షరతత్వమైన ఆనందము కుక్షిలో చేరి, ఇట్స్ నాట్ ఓన్లీ ద మైండ్, ఇట్ ఎంటర్స్ యువర్ ఎవ్రీ బీయింగ్. కుక్షి ఇస్ స్టమక్. సో వెన్ ది స్టమక్ ఇస్ సేషియేటెడ్, ద ఎంటైర్ బీయింగ్ ఇస్ సేషియేటెడ్. ఎస్, కుక్షిలో చేరి ఆనందమును అనుభవింపజేయును.
1: Yeah, they say that, you know, the stomach is the powerhouse of the whole body.
0: Yes.
1: If you put the fuel inside, if you put the fuel, the whole body will function because of the fuel.
0: Get energized.
1: Energized. So kukshi is again a very symbolic term where Swami says whatever comes through the kukshi, the stomach, will nourish the whole body.
0: Whole body. Samajamano visvarupamaga talanchudu. Now we are again getting back to the basics of Purushottam. Ide satya margamo. This is the true path. Nitya sthanamo. That is the eternal place.
1: Yes.
0: Then Swami tells, pratyakshamuga mee mundu nedu sai ledani talanchukudu. Don't think that right now Swami is not there with you. Mee hridaya sthayi ay anandamanu andukonuchu andinchuchunnadu. If we are doing a service wholeheartedly with this thought of selflessness or ego, then the service gets fulfillment.
1: Yes.
0: And then the person who is receiving the seva is happy, and the person who is doing seva is happy.
1: And then the person receiving seva also gets touched, and he also gets the seeds of transformation are sown in them also.
0: Yes. So that's why Swami is telling, Mi hridaya sthayi ay, being a resident of your heart, anandamanu andukonuchu, he is receiving that bliss and andinchuchunnadu. He himself is enjoying.
1: Yes.
0: Itlu Baba.
1: I think this is a very grand beginning for the Purushottam where, you know, Ganesh, if we just quickly try to summarize. So one is that you are not separate from the society.
0: Society.
1: And society is not a collection of individuals. It is the whole, the focus is the divinity which is there in society. Then you should not have raga dvesha, attachment and hatred or jealousy. And then you should have love for all. And then your intellect should go beyond the pair of opposites.
0: Yes.
1: Duality should not be there. And then when you realize all these things, you get prashanti, you get the eternal bliss. And one more beautiful expression is that, you know, if you are not ready, if you are not prepared yourself, if you are having ashanti or lack of peace within you, you will only create more lack of peace in the society. So first, be peaceful yourself. or do the

0: पांडवाय नमः।
1: मधुर मधुर मुरली घनश्याम।

0: സ്ഥിരം അസ്ഥിരം ജീവനം ലോകേ. പ്രേമസ്വരൂപുള്ളാര്,
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ലവ്.
0: ఈ ప్రపంచమునందు ఏది కూడాను శాశ్వతమైనది లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ పర్మనెంట్.
0: అన్నియు కదలిపోవునటువంటి మేఘములే.
1: ఆల్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: జీవితము కాని వస్తు వాహనాదులు కాని సంపదలు కాని బంధుత్వం కాని సర్వము కూడాను కాలానుగుణ్యంగా కదిలిపోవునటువంటివి.
1: ఎదర్ లైఫ్, మెటీరియల్ ఆబ్జెక్ట్స్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్, ద వెల్త్ అండ్ ఆల్ రిలేషన్స్, దే ఆర్ బౌండ్ టు పాస్ ఆఫ్, వానిష్ విత్ ద మార్చ్ ఆఫ్ టైం.
0: మానవ జీవితము చాలా విలువైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: జీవించదగినటువంటిది.
1: ఇట్ హాస్ టు బి లివ్డ్ వెల్.
0: ఇట్టి మానవ జీవితం నందు ఇంద్రియ సమేతంగా దేహమును ధరించి పంచభూతముల చేత మానవుడు ప్రయాణము సలుపుతున్నాడు ఈ జగత్తు నందు.
1: మ్యాన్ క్యారీస్ ఆన్ హిస్ లైఫ్ సోజర్న్ గిఫ్టెడ్ విత్ ద సెన్సెస్ అండ్ ద బాడీ, ఇంటరాక్టింగ్ విత్ ది ఫైవ్ సెన్సెస్ అరౌండ్.
0: ఇది మనస్సునకు ప్రత్యేకించినటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎనీథింగ్ సెపరేట్ ఫర్ ద మైండ్.
0: మనస్సునకు దేహము ఒక కవచం వంటిది.
1: ఫర్ ద మైండ్ బాడీ ఇస్ ఎన్ ఆర్మర్.
0: ప్రతి ప్రాణికి ప్రతి జీవికి ఈ దేహములు ఒక కవచం వంటివిగా ధరిస్తూ ఉంటున్నాయి.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ హ్యాస్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఆర్మర్, ప్రొటెక్టింగ్ షీల్డ్.
0: అయినప్పటికీ ఇట్టి ధరించినటువంటి యొక్క మానవత్వమును సద్వినియోగపరిచి సదాచారములందు ప్రవేశపెట్టి తద్వారా మనస్సునకు శాంతిని చేకూర్చాలి.
1: Having been given this body, we have to take to good practices, good behavior, and see that the body enjoys the peace.
0: Kani manavudu dehamulo bandhippabadinatundi ee manasu ani chintinchatam cheta thanu oka bandudaipothunnadu.
1: Man has enslaved himself by the misnomer that his mind is imprisoned within the body.
0: దేహములో బంధింపబడినటువంటిది కాదు ఈ మనసు.
1: In fact, mind is not imprisoned in the body.
0: ఇది బంధింపబడినదని తలుచుకోవటం ఇది ఒక పెద్ద అజ్ఞానం.
1: To feel that it is bound is a sign of ignorance.
0: మనోమూలం మిధం జగత్తు సర్వత్ర వ్యాపించుతూనే ఉన్నది ఈ మనసు.
1: Mind is all pervasive.
0: దేనికి ఇది బంధిన కాదు.
1: It cannot be bound by anyone.
0: అది ఎప్పుడు కూడాను స్వతంత్రంగానే ఉంటుంది.
1: It always remains free.
0: కానీ దేహము దీనికి ఒక పనిముట్టు వంటిది.
1: But the body, however, is an instrument.
0: అయితే ఈ పనిముట్టును కూడాను మనం సక్రమమైన రీతిలో సరైన మార్గములో అనుభవించడానికి కృషి చేయాలి.
1: The instrument has got to be used in the right direction and in a proper way.
0: పంచకూతముతో కూడినటువంటి యొక్క ఈ శరీరము నేనే అని భ్రమించి తన యొక్క తత్వాన్ని జీవతత్వంగా మార్చుకునలేక దైవత్వంగా మార్చుకునలేక కేవలము పాంచభౌతికమైన దేహంగానే విశ్వసిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ కన్సిడర్స్ దట్ ఈస్ జస్ట్ ద బాడీ, ఐడెంటిఫైంగ్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫైవ్ ఎలిమెంట్స్ విత్ విచ్ ద బాడీ హ్యాస్ బీన్ కంపోజ్డ్. But he doesn't know his true nature nor the divine principle behind it.
0: ఈ విశాల ప్రపంచమందు ప్రతి మానవుడు కూడాను ఈ శరీరమును నేను నేను నేను అనేటువంటి పదముతో వినియోగించుకుంటున్నాడు.
1: In this vast world, everyone identifies himself with the body and calls I and I.
0: కానీ దేహము తాను కాదు.
1: యు ఆర్ నాట్ ద బాడీ.
0: దేహము కేవలం కవచం వంటిది అని చెప్పాను.
1: భగవాన్ సెడ్ దట్ బాడీ ఇస్ జస్ట్ ఎన్ ఆర్మర్.
0: ఇది ధరించినటువంటి ఒక పనిముట్టు.
1: ఇట్ ఈస్ ఎ వెస్టర్ దట్ యు పుట్ ఆన్ విచ్ ఇస్ దట్ ఇన్స్ట్రుమెంట్.
0: నేను భావించుకోవటమే పెద్ద అజ్ఞానము.
1: టు ఐడెంటిఫై యువర్సెల్ఫ్ ద బాడీ ఇస్ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: విలువలేని ఇనుప పెట్టయందు విలువగలిగిన నగలు చేర్చినట్టు.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కాస్ట్లీ జ్యువెల్స్ కెప్ట్ ఇన్ ఎన్ ఐరన్ సేఫ్ దట్ హ్యాస్ నో వాల్యూ.
0: ఈ విలువలేని దేహమునందు విలువైనటువంటి సద్గుణములు దాచిపెట్టుకున్నాము.
1: మోస్ట్ వాల్యుబుల్ వర్చ్యూస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది ఐరన్ సేఫ్ దట్ హ్యాస్ నో వాల్యూ.
0: ఈ దేహము పరిశుద్ధమైనటువంటిది కాదు.
1: ద బాడీ ఇస్ నాట్ దట్ ప్యూర్.
0: ఇది మలినపు కొంప.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ డర్ట్.
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: ఫుల్ ఆఫ్ అఫ్లిక్షన్స్.
0: జాత సంచలనము పొందుతుంప.
1: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: మగసాగరమే దిగలేని కంప.
1: కెనాట్ క్రాస్ ది సోషల్.
0: అంబుల పదలంబు మనమెప్పు దలంప.
1: ఫుల్ ఆఫ్ బోన్స్.
0: మే నిశ్చలమని నమ్మబోకు మనస.
1: ఓ మై నెవర్ థింక్ దట్ ఇట్ ఇస్ పర్మనెంట్.
0: ఈ దేహమునే నీవు సత్యముగా భావించి ఈ దేహ నిమిత్తమై నీవు అనేక విధమైనటువంటి పాటు పడుతున్నావు.
1: యు కన్సిడర్ దిస్ బాడీ ట్రూ అండ్ పర్మనెంట్ అండ్ స్ట్రగుల్ హార్డ్ టు కీప్ ఇట్.
0: దేహమే నేనని భావించటం చేతనే మానవుడు అనేక కష్టములకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఇస్ ఫేసింగ్ ఆల్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ.
0: దేహమును కాపాడుకునే నిమిత్తము, దేశమును పోషించుకునే నిమిత్తము, దేహమును భద్రం చేసుకునే నిమిత్తము అన్ని రకములైనటువంటి బాధలు అనుభవిస్తున్నాడు.
1: మ్యాన్ ఇస్ పాసింగ్ త్రూ ఆల్ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ ఓన్లీ టు మెయింటైన్, ప్రొటెక్ట్ అండ్ సస్టైన్ ద బాడీ.
0: కానీ ఇందులో సత్య సంకల్పాలను చక్కగా అర్థం చేసుకోవాలి.
1: బట్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ విదిన్.
0: సత్య సంకల్పములే మానవునికి సరైన ఆస్తి.
1: అండ్ ట్రూత్ఫుల్ థాట్స్ కాన్స్టిట్యూట్ యువర్ ప్రాపర్టీ.
0: అట్టి పవిత్రమైన సత్య సంకల్పాలను విస్మరించి
1: we forget that sacred thoughts truth.
0: కేవలం బాహ్యమైనటువంటి అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి ప్రాకృతమైనటువంటి సంస్కారములు పుంచుకుని
1: we go by this temporary external family.
0: ఈ సంస్కారం చేతనే కర్మలు ఆవిర్భవిస్తున్నాయి.
1: And out of this we start resorting to action.
0: కర్మల వల్లనే అభిమానం అభివృద్ధి అవుతున్నది.
1: Actions lead us to attachment.
0: ఈ అభిమానములు అభివృద్ధి కావటం చేతనే
1: as the attachment rises
0: మానవత్వాన్ని శీలమును కోల్పోతున్నది.
1: The human being loses the character.
0: ఈ శీలమును కోల్పోవటం చేతనే
1: as the character is lost
0: తన దివ్యత్వము తాను మర్చిపోతున్నాడు.
1: He is forgetting his own innate divinity.
0: కానీ శీలం అన్నటువంటిది చాలా గొప్ప విలువైనటువంటిది.
1: Character is the biggest value.
0: ఒకానొక సమయం లోపల ఇంద్రుడు తన రాజ్యమును కోల్పోయి బృహస్పతి అయినటువంటి యొక్క దేవఋషి దగ్గరికి వచ్చాడు.
1: At one time Indra lost his kingdom and he approached the preceptor Brihaspati.
0: Swami, nenu rajyaprastudayyanu.
1: I lost my kingdom, Swami.
0: Tirigi rajyamunu pondeetundi avakasam naaku labhinchuna.
1: Will I be able to get back the kingdom anytime?
0: Ye vidhamainatuvanti margamunu anusarinchinappudu idi naaku praaptistundi ani prashninchadu.
1: Which procedure will help me to get back my kingdom?
0: Appudu Brihaspati cheppadu.
1: Then Brihaspati told.
0: Nayana, ఇప్పుడు ప్రహ్లాదుడు విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం గావిస్తున్నాడు.
1: దిస్ ద టైమ్ వెన్ ప్రహ్లాద ఇస్ పర్ఫార్మింగ్ ఏ యజ్ఞ బై నేమ్.
0: ఇది అడిగిన వారికందరికీ అందించేటువంటి యొక్క దానములు తాను సిద్ధం చేసుకున్నాడు.
1: హి హస్ గాట్ ఆల్ ఆబ్జెక్ట్స్ టు ఆఫర్ ఇన్ చారిటీ టు దోస్ దట్
0: అటెండ్. ఇప్పటిలో నీవు ఇంద్రుని వలె నీవు వెళ్ళకూడదు.
1: యు డోంట్ గో దిస్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఇంద్ర.
0: పేద బ్రాహ్మణుని వలె వేషము వేసుకుని
1: హావ్ ద డ్రెస్ ఆఫ్ ఎ పూర్ బ్రాహ్మణ్.
0: ఆ ప్రహ్లాదుని దగ్గరికి వెళ్లి
1: you go to Prahlada
0: bichamunu prarthinchu
1: and ask for alms.
0: Sare,
1: he accepted.
0: Brihaspati cheppinattuga brahmana veshamunu dharinchadu velladu.
1: Indra has taken upon himself the role of a poor brahmin and approached
0: Prahlada. Andariki adigina varikanta kudanu daanam andistunnadu.
1: And Prahlada was giving what all that is sought for.
0: Ee indrudu పేద బ్రాహ్మణ వేషం వేసుకున్నటువంటి ఇంద్రుడు దగ్గరికి వెళ్ళాడు.
1: అండ్ దిస్ పూర్ బ్రాహ్మణ్ హస్ అప్రోచ్డ్.
0: నాయన ఏం కావాలి అని ప్రహ్లాదుడు ప్రశ్నించాడు.
1: ప్రహ్లాద్ ఆస్క్డ్ వాట్ డు యు వాంట్.
0: ప్రహ్లాద మాకు నీ శీలం కావాలి అన్నాడు.
1: ద పూర్ బ్రాహ్మణ్ ఆస్క్ ప్రహ్లాద, ఐ వాంట్ యువర్ క్యారెక్టర్.
0: ప్రహ్లాదుడు చిరునవ్వు నవ్వి,
1: ప్రహ్లాద స్మైల్డ్,
0: నా శీలము తీసుకుని నీవేం ప్రయోజనము?
1: What is that you do with my character?
0: ఈ జగత్తునందు అనేక రకమైనటువంటి సమస్యలు ఉంటున్నాయి.
1: In this world there are many problems.
0: అనేక విధమైనటువంటి బాధలు ఉంటున్నాయి.
1: There's so much of suffering.
0: ఇలాంటి వాటిని పరిహారం గావించుకునే నిమిత్తమై కోరవలసిన కోరుకోకు.
1: In fact, you ask for the solution to the problems.
0: నాకు ఏదీ అక్కర్లేదు.
1: The poor Brahmin said, I don't want any.
0: కనుక నీ శీలమును మాత్రం నాకు దానం చేయమన్నాడు.
1: I want you to offer me your character.
0: సరే, పేద బ్రాహ్మణి యొక్క మనసును సంతృప్తిపరచడము తన యొక్క లక్ష్యము.
1: ప్రహ్లాద థాట్ దట్ ఇస్ డ్యూటీ టు సాటిస్ఫై దిస్ పూర్ బ్రాహ్మణ్.
0: ఇదిగో బ్రాహ్మణ, నా శీలం నీకు ఇస్తున్నాను అన్నాడు.
1: హి సెడ్, బ్రాహ్మణ్, ఐ యామ్ గివింగ్ యూ మై క్యారెక్టర్.
0: తక్షణమే దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రహ్లాదు నుండి ఒక పురుషుడు బయలుదేరాడు.
1: అవుట్ ఆఫ్ ప్రహ్లాద కేమ్ అవుట్ సెల్ఫ్ ఎఫల్జెంట్ డివైన్ ఫామ్.
0: బయలుదేరినటువంటి యొక్క ఈ తేజస్సు కలిగినటువంటి పురుషుడు ఆ యొక్క పేద బ్రాహ్మణులో ప్రవేశించాడు.
1: దిస్ డివైన్ ఫామ్ ద కేమ్ అవుట్ ఆఫ్ ప్రహ్లాద హస్ గాట్ ఇన్ టు ఆ
0: ప్రవేశించక పూర్వము ప్రహ్లాదు ప్రశ్నించాడు, ఎవరు మీరు? నా నుండి ఆవిర్భవించి ఆ యొక్క వ్యక్తిలో మీరు ప్రవేశిస్తున్నారు, మీ పేరేమిటి అని అడిగాడు.
1: As his divine self-effulgent form started leaving Prahlada, Prahlada asked, who are you? Why are you going?
0: అప్పుడు చెప్పాడు, నేను నీ శీలమును.
1: I am your character.
0: నీవి బ్రాహ్మణుకు దానం ఇచ్చావు.
1: You offered me to that poor Brahmin.
0: కనుక నేను ఇతన్ని ప్రవేశిస్తున్నాను అన్నాడు.
1: So I am getting into him.
0: సరే పొమ్మన్నాడు ప్రహ్లాదుడు.
1: అండ్ ప్రహ్లాద పర్మిటెడ్.
0: మరి కొంతసేపటికి మరో తేజస్వరూపుడైనటువంటి పురుషుడు ఆవిర్భవించాడు.
1: లేటర్ అనదర్ బ్రిలియంట్ ఫామ్ కేమ్ అవుట్ ఆఫ్ ప్రహ్లాద.
0: అతన్ని చూచాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద స్టే,
0: నీవెవరు?
1: హూ ఆర్ యూ?
0: నేను ఈ యొక్క శీలము యొక్క సర్వెంట్ ను.
1: ఐఎమ్ ది సర్వెంట్ ఆఫ్ ది క్యారెక్టర్.
0: ఆ శీలము నీదో లేనప్పుడు నేను ఈ సైన్యాధిపతిగా ఇక్కడ ఉండి నేను ప్రయోజనం ఉండదు. కనుక నీ శీలం చోత నేను కూడా చేరి సైన్యాధిపతిగా అక్కడ అతన్ని సంరక్షిస్తానన్నాడు.
1: వితౌట్ ద క్యారెక్టర్ ఐ కెనాట్ బి దేర్ యాజ్ ద చీఫ్ ఆఫ్ ద ఆర్మీ. యాజ్ ద చీఫ్ ఐఎమ్ ఆల్సో లీవింగ్ ఫాలోయింగ్ హిస్ క్యారెక్టర్.
0: సరే వెళ్ళమన్నాడు.
1: అండ్ ప్రహ్లాద పర్మిటెడ్.
0: మరి కొన్ని నిమిషం చూసేటప్పటికి
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: ఒక సుందరమైన స్త్రీ అతని నుండి ఆవిర్భవించింది.
1: ఏ బ్యూటిఫుల్ ఫెమినిన్ ఫామ్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్.
0: ఆమె కొడుకు తిరిగి ఆ పేద బ్రాహ్మణులో ప్రవేశించడానికి పోతుండాలి.
1: అండ్ దట్ ఫెమినిన్ ఫామ్ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ద పూర్ బ్రాహ్మణ్.
0: అమ్మా, మీరెవరు అని ప్రశ్నించాడు.
1: ప్రహ్లాద ఆస్క్ మదర్, హూ ఆర్ యూ?
0: అప్పుడు ఆమె చెప్పింది,
1: షీ రిప్లైడ్,
0: ప్రహ్లాద, నేను రాజ్యలక్ష్మిని.
1: ఐ యామ్ ద వెల్త్ ఆఫ్ యువర్ కింగ్డమ్.
0: క్యారెక్టర్ లేనప్పుడు, అనగా శీలము లేనప్పుడు,
1: వెన్ దేర్ ఇస్ నో క్యారెక్టర్,
0: సైన్యాధిపతి లేనప్పుడు,
1: వెన్ దేర్ ఇస్ నో ఆర్మీ,
0: నా రక్షణ జరగదు.
1: ఐ కాంట్ బి ప్రొటెక్టెడ్.
0: కనుక నేను కూడా వారితో వెళుతున్నానండి.
1: సో ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్ దెమ్.
0: అప్పుడు ప్రహ్లాదుడు చింతించాడు.
1: దెన్ ప్రహ్లాద థాట్ ఓవర్.
0: శీలం అంటే ఎంత విలువైనటువంటిది.
1: క్యారెక్టర్ ఇస్ సో వాల్యుబుల్.
0: ఆ శీలము లేనప్పుడు రాజ్యభ్రష్టుడు కూడా అవుతుంటాడు.
1: As he lost the character, he is losing the kingdom too.
0: రాజ్యాన్ని కాపాడేటువంటి సైన్యాధిపతి కూడాను తన వశము తప్పించుకుంటాడు.
1: And the chief of the army also leaves his place.
0: కనుక శీలమే చాలా ప్రధానమైనటువంటిదని ఆనాటి నుండి ప్రహ్లాదుడు తన రాజ్యంలో చాటుతూ వచ్చాడు.
1: Since then, Prahlada started publicizing the fact that character is most important.
0: ఈ యొక్క యువకులైనటువంటి విద్యార్థులు,
1: students, youngsters,
0: astiram janam lokam,
1: they should understand this world is
0: astiram yavanam dharam,
1: the youth and money are temporary,
0: astiram dhara putradilu,
1: the family, the wife and children are temporary.
0: Ee yavanam dhanam anetundi enta varaku untundi?
1: Youth and wealth, how long they last?
0: Dhanam kadalipoyeetundi meghamulu vantidi.
1: The wealth is like passing cloud.
0: Vyangava yavanam anetundi oka minchu minchinattuga oka kshanamulo idi చాలా మార్పు కలుగుతుంది.
1: సో ఆల్సో యూ దట్ వానిషెస్ లైక్ లైట్నింగ్, లైక్ ఫ్లాష్.
0: అయినప్పటికీ నీ గుణమును నీవు కాపాడుకో.
1: సేఫ్ గార్డ్ యువర్ ఓన్ క్యారెక్టర్.
0: అది నీ యొక్క ప్రధాన లక్ష్యము.
1: దట్ షుడ్ బి యువర్ చీఫ్ ఎయిమ్
0: అని ఈ ప్రహ్లాదుని యొక్క తత్వమును బోధించాడు ఆ యొక్క సమావేశంలో.
1: అండ్ దిస్ వాస్ ద మెసేజ్ ఆఫ్ ప్రహ్లాద టాట్ టు ది అసెంబ్లీ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట తన ప్రవర్తన చక్కగా ఉంటుండాలి.
1: Therefore, every man should see that his character would be perfect.
0: ప్రవర్తనే సరిలేకుండా మానవత్వమే మరుగైపోతుంది.
1: Otherwise, the human value is gone. Humanness vanishes.
0: పవిత్రమనగా ఏమిటి?
1: వాట్ ఈస్ సేక్రెడ్?
0: పరులను బాధించక,
1: యు షుడ్ నాట్ హర్ట్
0: ఎనీబడి. పరులను హింసించక,
1: యు షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి.
0: పరోపకార సంబంధమైన కార్యములందు పాల్గొని,
1: యు షుడ్ సర్వ్ ఎవ్రీవన్.
0: దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి భావాలను అభివృద్ధి పరచుకుని,
1: యు షుడ్ డెవలప్ డివైన్.
0: సమాజ సంక్షేమం కోసమని నీవు పాటుపడాలి.
1: అండ్ యు షుడ్ స్ట్రగుల్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కమ్యూనిటీ.
0: సమాజం నుండి నీవు ఆవిర్భవించినటువంటి వాడవు.
1: యు ఆర్ బోర్న్ ఇన్ ది సొసైటీ.
0: సమాజం వదిలి క్షణమైనా ఉండలేవు.
1: యు కెనాట్ లివ్ అపార్ట్ అవే.
0: అలాంటి వాడు నీవు సమాజ అభివృద్ధికి నీవు పాటుపడాలి.
1: యు షుడ్ స్ట్రగుల్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ.
0: నీ మానవత్వానికి ఎక్కడ విలువ ఉంటుండాలి?
1: Where does your value lie?
0: సృష్టి కంటే మానవత్వం చాలా విలువైనటువంటిది.
1: మోర్ దాన్ ది క్రియేషన్ హ్యూమన్నెస్ ఇస్
0: గ్రేటర్. సృష్టిలో మానవత్వం అనేటువంటిది ఒక తేజస్సు సంపన్నుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్నెస్ ఇస్ ఎ పార్ట్ ఇన్ దిస్ క్రియేషన్.
0: కనుకనే సృష్టి యొక్క సంక్షేమాన్ని ఆశించి ఆ క్షేమాన్ని అభివృద్ధి పరచుకునే నిమిత్తము వ్యక్తిత్వం చాలా అత్యవసరము.
1: ది ఇండివిజువల్ క్వాలిటీ హ్యాస్ గాట్ టు బి విషింగ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కమ్యూనిటీ.
0: కనుకనే ప్రకృతి యందు సృష్టి చాలా ప్రధానమైనటువంటిది.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ నేచర్ ది క్రియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ సృష్టి లోపల సమష్టి అనేటువంటిది రెండవది.
1: ఇన్ దిస్ క్రియేషన్ సమష్టి కమ్యూనిటీ.
0: ఈ సమష్టి తర్వాత వ్యష్టి తయారవుతాడు.
1: అండ్ ఇన్ ది సొసైటీ దేర్ ఇండివిజువల్.
0: ఈ వ్యష్టి సమష్టి నుండి ఆవిర్భవించినటువంటి వాడే.
1: అండ్ వ్యష్టి ఇండివిజువల్ ఇస్ అవుట్ ఆఫ్ సమష్టి కమ్యూనిటీ.
0: ఈ సమష్టి అనేటువంటిది ఈ ప్రకృతి నుండి సృష్టి నుండి ఆవిర్భవించినటువంటిది.
1: అండ్ ది సమష్టి కమ్యూనిటీ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్.
0: ఈ సృష్టి పరమేష్టి నుండి ఆవిర్భవించినటువంటిది.
1: అండ్ ది సృష్టి క్రియేషన్ ఇస్ అవుట్ ఆఫ్ పరమేష్టి.
0: పరమేష్టి, సృష్టి, సమష్టి, వ్యక్తి, ఈ విధమైనటువంటి ఒక సంబంధము ఒకదానికొకటి కలిసి ఉంటుంది.
1: లైక్ దిస్ ఫోర్ ఆర్ ఇంటర్ రిలేటెడ్, ఇంటర్ డిపెండెంట్. ద డివినిటీ, ద క్రియేషన్,
0: దేహంలో ఏ విధంగా సర్వాంగములు కూడి ఒక దేహస్వరూపాన్ని ధరిస్తున్నవో,
1: ద మూమెంట్ ఇట్ హాస్ గాట్ ద బాడీ ఫామ్,
0: ఈ ప్రపంచమునందు కూడాను అనేక రకమైనటువంటి ప్రజలు చేరి ఏకతత్వం లోపల సమాజ తత్వము అనేటువంటి ఒక లక్ష్యమును ఉంచుకుని,
1: all the individuals should have the feeling of a community, society.
0: సమాజ క్షేమమునకు సర్వులు కూడాను పాల్గొనాలి.
1: That all should work together for community.
0: అది ఏ నిజమైనటువంటి మానవత్వానికి సరైన అర్థము.
1: That is the true meaning of human life.
0: మానవుడు జన్మించడం అనేటువంటిది కేవలము తిని తిరిగి భుజించి నిద్రించి చావటం కోసం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ మెంట్ ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్, ఫర్ డ్రింకింగ్ అండ్ అల్టిమేట్లీ డై.
0: పుట్టినటువంటి మానవుడు సమాజంలో సంక్షేమాన్ని ఆశించి,
1: మ్యాన్ హూ ఇస్ బోర్న్ షుడ్ ఎస్పైర్ ఫర్
0: సమాజ సేవలు చేసి
1: సర్వ్ ద కమ్యూనిటీ.
0: తద్వారా సర్వుని యొక్క క్షేమాన్ని కూడా మనం ఆశిస్తూ రావాలి.
1: త్రూ దట్ హీ షుడ్ ఆల్వేస్ విష్ ఫర్ ద గుడ్ ఆఫ్ ది సొసైటీ.
0: వ్యష్టి అనగా స్వార్థం కోసం కాదు.
1: ది ఇండివిజువల్ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
0: స్వార్థం నుంచి సమష్టిలో ప్రవేశించాలి.
1: అండ్ హీ షుడ్ గెట్ ఇన్ టు ద పొజిషన్.
0: ఈ సమష్టి అనగా ఒక సమాజము,
1: సొసైటీ, కాంగ్రిగేషన్.
0: ఈ సమాజం అనేటువంటిదంతా కూడాను ఒక విధమైనటువంటి సృష్టిలో ప్రవేశపెట్టాలి.
1: అండ్ దిస్ సొసైటీ షుడ్ బి ది క్రియేటింగ్ ఓరియంటెడ్.
0: ఈ సృష్టిలో ప్రవేశపెట్టినప్పుడే పరమేష్టిని మనం దర్శించవచ్చు.
1: హావింగ్ బీన్ ఇన్ సృష్టి క్రియేషన్ వన్ కెన్ విజువలైజ్ పరమేష్టి ది డివైన్.
0: సర్వ కర్తవ్య కర్మలను విస్మరించి,
1: forgetting all rights and responsibilities,
0: కేవలం పరమేష్టి పరమేష్టి పరమేష్టి అంటే ఎట్ట పరమేష్టి లభిస్తుంది?
1: ఇఫ్ యు జస్ట్ థింక్ ఆఫ్ గాడ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ టు అటైన్ హిమ్?
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: అనేక విధమైనటువంటి బంధనకు గురిపోయి,
1: అండ్ యు ఆర్ బౌండ్, యు ఆర్ ఇన్ బాండేజ్.
0: అనేక విధమైనటువంటి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు పాల్పడుతున్నావు.
1: అండ్ యు సఫర్, యు ఆర్ వరీడ్, యు హావ్ ట్రబుల్స్.
0: ఎంత పవిత్రమైనటువంటి మానవ జీవితము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ సీక్రెట్.
0: ఎంత ఆదర్శవంతమైనటువంటి మానవ జీవితము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ఐడియల్.
0: ఎంత ఆనందమయమైనటువంటి మానవ జీవితము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ బ్లిస్ఫుల్.
0: ఇలాంటి ఆనందమయమైనటువంటి మానవ జీవితాన్ని కేవలము బంధన చేత కట్టుబడి,
1: ద బ్లిస్ఫుల్ లైఫ్,
0: ఈ బంధన చేత కలిగేది ఏమిటో వారికి అర్థం కావటం లేదు.
1: ద బ్లిస్ఫుల్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ బాండేజ్, యు డోంట్ నో.
0: పెద్దలైనటువంటి వారు కూడా వీరికి బంధనలు కల్పించి,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ అట్రిబ్యూట్ దిస్ బాండేజ్,
0: ఆనందంగా జీవిస్తున్నటువంటి పిల్లలకు ఒక విధమైనటువంటి భ్రష్టులు గావిస్తున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది యంగ్స్టర్స్ ఆర్ స్పాయిల్డ్ బికాజ్ ఎల్డర్స్ పుట్ దెమ్ ఇన్ బాండేజ్.
0: ఈనాటి ప్రపంచమునకు యువకులు చాలా అత్యవసరము.
1: ఫర్ దిస్ వరల్డ్ యూత్ ఆర్ ఇంపార్టెంట్.
0: దేశం ఏ రీతిగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యు హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో ద ఫ్లైట్.
0: ఎక్కడ చూసినా అల్లకల్లోలములే.
1: ఎవ్రీవేర్ ఎజిటేషన్.
0: ఎక్కడ చూసినా అశాంతి అక్రమలే.
1: ఎవ్రీవేర్ రెస్ట్లెస్నెస్.
0: ఎక్కడ సుఖం అనేటువంటిది లేదు.
1: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఎనీవేర్.
0: ఎక్కడా లేని సుఖం నీవు ఏ రీతిగా సంపాదించగలవు?
1: వెన్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఎనీవేర్, హౌ కెన్ యూ బి హ్యాపీ?
0: మొట్టమొదట నీ యందు నీవు సుఖాన్ని అభివృద్ధి చేయాలి.
1: సీ దట్ happiness is found within you.
0: నీలో ఉన్నటువంటి యొక్క సంతోషాన్ని నీవు ఆవిర్భవించుకోవాలి.
1: And you should see the happiness latent in you.
0: పవిత్రమైన భావతత్వాన్ని నీవు పెరిపించుకోవాలి.
1: And have the sacred thoughts and sentiments.
0: మానవుడు
1: man
0: చాలా శుద్ధమైన మనసువాడు
1: is pure.
0: కానీ విద్యార్థిగా ఉండినప్పుడు
1: so long as a student
0: ఎన్నో పరిశుద్ధమైన భావములు ఉంటాయి.
1: He has got many pure thoughts.
0: కానీ ఈ పరిశుద్ధమైన భావములను
1: the pure thoughts
0: అపవిత్రము గావించుకునే నిమిత్తమై బంధనలో ప్రవేశిస్తున్నారు.
1: The pure thoughts as a student are polluted because
0: బంధనలో ప్రవేశించిన వ్యక్తులు ఏ సుఖమును పొందుతున్నారో ఒక ప్రశ్న వేయండి.
1: Those who are in bondage, what comfort they have?
0: ఏమీ లేదు.
1: Nothing whatsoever.
0: తామే సుఖమును పొందనటువంటి సమయంలో ఇతరులకు సుఖాన్ని ఏ రీతిగా అందించగలడు?
1: When you are not happy, how can you make others happy?
0: కనుకనే మొట్టమొదట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కావాలి.
1: ఫస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నెసెసరీ.
0: అప్పుడే సెల్ఫ్ హెల్ప్ చేయొచ్చు.
1: Then it amounts to self
0: self sacrifice చేయొచ్చును.
1: Then you can self sacrifice.
0: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ ఏ విధంగా చేస్తావు?
1: How can you do it?
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి.
1: ఫస్ట్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అదే నేను మొన్న చెప్పాను.
1: That's what Bhagwan said the other day.
0: ఎక్కడ చూసినా కానీ
1: anywhere
0: ఒక విధమైనటువంటి ఒక ఐకమత్యం అనేటువంటిది అత్యవసరము.
1: యూనిటీ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: అప్పుడే ఈ ఐకమత్యం చేత ఎంతటి గొప్ప పని అయినా కూడా సాధించవచ్చు.
1: విత్ దిస్ యూనిటీ యూ కెన్ అకంప్లిష్ ఎనీ బిగ్ టాస్క్.
0: యూనిటీ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది మన యందు?
1: How do you achieve unity?
0: మనలో పవిత్రమైన ప్యూరిటీని పెంచుకున్నప్పుడే యూనిటీ వస్తుంది.
1: When once you develop purity within, you can have unity.
0: ఆ ప్యూరిటీ పెంచుకున్న తర్వాత యూనిటీ వచ్చినప్పుడే మనకు డివినిటీ ప్రాప్తిస్తుంది.
1: Out of purity you will achieve unity and then you'll get into divinity.
0: ఈ డివినిటీ డివినిటీ అని ప్రపంచంలోనే మనం కూర్చొని
1: in fact we begin with the divinity
0: unityని ప్రకకనెట్టి
1: and we brush aside unity.
0: ఏ విధంగా నీవు డివినిటీని సాధించగలవు?
1: How can you experience divinity?
0: ఇది కలలోని మాట.
1: It's just a dream.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: భక్తులారా,
1: డివోటీస్,
0: అందరూ కూడా మొట్టమొదట మానవత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: Understand the human life, human quality.
0: ఏమిటి ఈ హ్యూమన్ క్వాలిటీ?
1: What is this human quality?
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ అన్నారు.
1: We say that is truth, righteousness, peace and love.
0: ఈ మానవతా విలువలు ఎక్కడి నుంచి మనం కొనితెచ్చుకున్నటువంటివి కాదు.
1: Human values cannot be got.
0: మనతో పాటు ఈ మానవతా విలువలు కూడా పుట్టాయి.
1: In fact, they have taken birth along with us.
0: మన ఎందున్నటువంటి యొక్క మానవతా విలువలను ఎక్కడో ప్రపంచంలో మనం సాధిస్తామంటే ఇది చాలా కళ్ళ.
1: Human values that are latent, immanent in us, you can't get it from outside.
0: ప్రపంచంలో దేనిని కూడా మనం సాధించలేము.
1: In fact, in this world there is nothing that can.
0: ప్రపంచంలో ఉన్నదంతా సమష్టి స్వరూపమే.
1: And in fact, the whole world you find
0: మానవతా విలువలు వెస్ట్ లో ఉంటున్నవి.
1: Human values are in the individual.
0: నీ వ్యక్తిత్వాన్ని పోషించుకున్నప్పుడే
1: when you sustain your individual quality
0: సమష్టి స్వరూపాన్ని ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: You can enjoy the bliss of the community.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవత్వం యొక్క విలువను చక్కగా గుర్తించాలి.
1: You should understand clearly the human values.
0: కేవలం మానవత్వం అనగా దేహమును ధరించడం మాత్రమే కాదు.
1: Human life does not merely meant the body.
0: అందులో ఉన్నటువంటి విలువలను దర్శించాలి.
1: One has to experience the values.
0: ఆ విలువలను ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: One has to practice the latent values.
0: ఈ ప్రాక్టికల్ లో పెట్టినప్పుడు ఈ విలువలు ఏ రీతిగా నీకు పనిచేస్తాయి?
1: When you don't practice these values, how do you expect them to work?
0: ఒక మ్యాచ్ బాక్స్ ఏ ఉందనుకోండి.
1: Here you have match box.
0: ఈ మ్యాచ్ బాక్స్ లోపల మ్యాచ్ స్టిక్స్ ఉన్నాయి.
1: There are number of match sticks inside.
0: కానీ మ్యాచ్ స్టిక్స్ మ్యాచ్ బాక్స్ లో ఉంది కానీ దేనిని బర్న్ చేయదు.
1: But though there are match sticks inside the match box,
0: ఈ మ్యాచ్ బాక్స్ నుంచి మ్యాచ్ స్టిక్ తీసి ఒక్కతూరి గీచినామంటే తప్పక అగ్ని వస్తుంది.
1: You have to take out the match stick and then light it. Then you can burn anything.
0: కనుకనే నీ యొక్క పాకెట్ లోపల ఒక మ్యాచ్ బాక్స్ ఉంది.
1: You have got the match box in your pocket.
0: నీ పాకెట్ లో ఉండినప్పటికీ ఈ మ్యాచ్ బాక్స్ ఏ యొక్క వస్త్రాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ ఎవరికి కానీ హాని చేయదు.
1: మ్యాచ్ బాక్స్ ఇన్ ద పాకెట్ విల్ నాట్ హార్మ్ ఎనీబడి, కెనాట్ బర్న్ ఎనీ.
0: ఆ పాకెట్ లో ఉండినటువంటి మ్యాచ్ బాక్స్ తీసేయి.
1: టేక్ అవుట్ ద మ్యాచ్ బాక్స్ అవుట్ ఆఫ్ ద పాకెట్.
0: ఆ మ్యాచ్ బాక్స్ లో ఉన్నటువంటి పుల్లను తీసేయి.
1: పిక్ అప్ ది మ్యాచ్ స్టిక్.
0: మ్యాచ్ బాక్స్ తో రుద్దు.
1: స్ట్రైక్ ఇట్ అగైన్స్ ద సర్ఫేస్.
0: అప్పుడు అగ్ని ప్రారంభమవుతుంది.
1: దెన్ యూ కెన్ లైట్ ఇట్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: నీ మానవతా విలువలైనటువంటి యొక్క పుల్లలు
1: the human values are the match.
0: మీ దేహమనేటువంటి పెట్టెలో ఉంటున్నవి.
1: The body is the match box.
0: కానీ ఆ దేహమనే పెట్టెను సత్కర్మలు, సదాలోచనలు, సచ్చింతలు, సత్ప్రవర్తనలు అనేటువంటి దీంతో నీవు ప్రవేశపెట్టినప్పుడు
1: when once the match box the body is meant for good activity.
0: ఈ భావములు అనేటువంటిది అభివృద్ధి అయిపోయి
1: these thoughts will increase.
0: ప్రకాశవంతమైనటువంటి జ్యోతిని నీకు చేకూరుస్తుంది.
1: And gives you the brilliant light.
0: నీవు విద్యార్థివి.
1: యు ఆర్ ద స్టూడెంట్.
0: నువ్వు కేవలం ఒక మ్యాచ్స్టిక్స్ వంటి వాడు కాదు.
1: యు ఆర్ నాట్ సింప్లీ ఏ మ్యాచ్ స్టిక్.
0: స్ట్రీట్ లైట్ వంటి వాడు నీవు.
1: యు ఆర్ లైక్ ఏ స్ట్రీట్ లైట్.
0: ఆ స్ట్రీట్ లైట్ ఏ విధమైన పని చేస్తుంది?
1: వాట్ డస్ ఇట్ డూ?
0: ఆ లైట్ యొక్క స్తంభాన్ని కూడా చూపిస్తుంది.
1: ఇట్ షోస్ ది వెరీ పోర్.
0: ఆ మార్గంలో నడిచేటువంటి వారికి దీపాన్ని కూడా అందిస్తుంది.
1: ఇట్ ఆల్సో షోస్ ది లైట్ టు ఆల్ దోస్ దట్ పాస్ బై.
0: అదే విధంగా నీ యందు ఉన్నటువంటి మానవతా గుణములు నిన్ను నువ్వు కూడా రియలైజ్ చేసుకోవాలి.
1: ది హ్యూమన్ వాల్యూస్ విల్ హెల్ప్ యూ టు రియలైజ్ యువర్ సెల్ఫ్.
0: తర్వాత ఇతరులకు కూడా ఉపకారం చేయాలి.
1: అండ్ ఇట్ దే ఆల్సో హెల్ప్ అదర్స్.
0: దీనిని గురించి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: నీకు నీవు కూడా మోసమైపోతున్నావు.
1: యు ఆర్ గోయింగ్ టు బిట్రే యువర్ సెల్ఫ్.
0: పరులకు ఏమి దారిని చూపించగలవు?
1: హౌ కెన్ యూ షో ద పాత్ టు అదర్స్?
0: గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపించినట్టుగా ఉంటుంది.
1: ఇట్ కెనాట్ బి సంథింగ్ లైక్ ఎ బ్లైండ్ మ్యాన్ లీడింగ్ అనదర్ బ్లైండ్
0: పర్సన్. కానీ ఈనాటి భవిష్యత్తు లోపల లేఖులు ఏ రీతిగా భావిస్తున్నారు కానీ ఇదంతా చాలా తప్పు పని చేస్తున్నారు.
1: వాట్ ఆల్ దట్ ఇస్ హ్యాపెనింగ్ టుడే ఇస్ కంప్లీట్లీ రాంగ్.
0: పెద్దలు పెద్దలు అనేటువంటి పెద్దలు కూడా ఈ బంధంలోకి ప్రవేశపెడుతున్నారు.
1: ఎల్డర్స్ ఆల్సో లీడ్ యూ ఇన్ టు బాండేజ్.
0: ఇది కేవలం ఒక మూర్ఖత్వమే కానీ ఇది సరైనటువంటి జ్ఞానతత్వం కాదు.
1: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ నథింగ్ టు డూ విజ్డమ్.
0: పవిత్రమైన మార్గంలో ప్రవేశించి
1: గెట్ ఇన్ టు సెక్రెట్.
0: ఈనాడు లోకంలో ఏ యొక్క పరిస్థితి ఉంటున్నది?
1: వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ద ప్రెసెంట్?
0: ఈ అశాంతిని దూరం గావించే నిమిత్తమే ప్రాకులాడాలి.
1: అండ్ యూ షుడ్ వర్క్ హార్డ్ టు సీ
0: ఈ దుర్మార్గం దూరం గావించేటువంటి ప్రయత్నంలో పాల్గొనాలి.
1: అండ్ యూ షుడ్ ఆల్సో సీ దట్ దేర్ ఇస్ నాట్ ఎనీ వికెడ్ యాక్టివిటీ.
0: ఎక్కడ చూసినా శాంతి లేదు.
1: దేర్ ఇస్ నో పీస్
0: ఎనీవేర్. శాంతి శాంతి ఎక్కడ వస్తుంది?
1: పీస్ హౌ కెన్ యూ బి పీస్ఫుల్?
0: హస్తమున అణుబాంబు ఉంచుక
1: holding atom bomb on hand
0: arajutunduru shanti shantani
1: you go on shouting peace and peace
0: chandru chedaga galigi kudanu chandra jaranu shanti sukamulu
1: though you reach moon you cannot have peace and happiness
0: asamlo unnadi atom bomb
1: you hold on hand atom bomb
0: shanti shantani note tho chepte shanti ostunda
1: if you just repeat verbally peace peace can you get it
0: neelo unnatundi anta durmargame anti bhavalu pettukunnavu
1: you got all wicked thoughts within you.
0: నువ్వు ఎక్కడ ప్రవేశించినప్పటికీ నీ శాంతి ఎట్ట వస్తుంది?
1: హౌ కెన్ యూ బి పీస్ఫుల్?
0: బంధన బంధనే బంధన బంధనే.
1: ఇట్స్ ఓన్లీ బాండేజ్ అండ్ బాండేజ్ అలోన్.
0: కనుకనే ఈ బంధన్ను కొంతవరకు తప్పించుకునే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ బాండేజ్
0: ఈ బంధన్ నుంచి కొంచెం దూరం పోవాలి.
1: యూ హావ్ టు గెట్ అవే ఫ్రమ్ బాండేజ్.
0: సమాజంలో ప్రవేశించాలి.
1: యు షుడ్ గెట్ ఇన్ టు సొసైటీ.
0: ఈ సేవలో ప్రవేశించినప్పుడు నీకెంతైనా ఆనందం కలుగుతుంది.
1: వెన్ వన్స్ యూ స్టార్ట్ సర్వింగ్ అదర్స్ యూ విల్ బి హ్యాపీ.
0: కనుక ఈ ఆనందం నువ్వు అభివృద్ధి పరచుకొని
1: యూ హావ్ టు గ్రో ఇన్ దిస్.
0: ఈ ఆనందం 10 మందికి కూడా నువ్వు పంచి
1: అండ్ షేర్ విత్ అదర్స్.
0: నీవు కూడా నువ్వు దాన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: యూ ఆల్సో మేక్ ఎన్ అటెంప్ట్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ దిస్ ప్లేస్.
0: ముఖ్యంగా నకర్మణ నప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు అన్నారు.
1: మోస్ట్ ఇంపార్టెంట్ వీ షుడ్ నో నో అసోసియేషన్ నో అథారిటీ నో ప్రాపర్టీ.
0: పిల్లలకు త్యాగం అనేటువంటిది లేదు.
1: అదర్ దాన్ సాక్రిఫైస్. సాక్రిఫైస్ ఇస్ ఇంపార్టెంట్.
0: త్యాగమే లేనప్పుడు
1: వితౌట్
0: యోగం ఏ రీతిగా మనకు లభిస్తుంది?
1: వితౌట్ సాక్రిఫైస్ హౌ టు ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
0: త్యాగమే లేదు.
1: దేర్ ఇస్ నో సాక్రిఫైస్ టుడే.
0: ఇంకా ఇంకా ఇంకా ఇంకా చేర్చుకోవాలి చేర్చుకోవాలి చేర్చుకోవాలి.
1: దేర్ మోర్ అండ్ మోర్ ఆఫ్ గ్రీడ్ అండ్ మైసర్లీనెస్.
0: ఈ మానవత్వము
1: వాట్ హౌ కెన్ యూ కాల్ ఇట్?
0: ఎంత చేర్చుకున్నప్పటికీ ఇంకా తృప్తి కలగటం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ కంటిన్యూస్ ఎమాస్
0: ఎంత అనుభవించినా కూడా తిరిగి శాంతి కలగటం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ఎక్స్పీరియన్సెస్
0: ఉన్నదానికి తృప్తి పట్టడానికి ఎందుకు ప్రయత్నించకూడదు?
1: దేర్ నో కంటెంట్మెంట్ అట్ ఆల్.
0: ఆ తృప్తియే లేదు.
1: దేర్ నో కంటెంట్.
0: అసంతృప్తితో ద్విజో నష్ట అని అసంతృప్తి కలిగినటువంటి వాడికి అన్ని నష్టములే కలుగుతుంటాయి.
1: యూఆర్ డిస్కంటెంట్. డిస్కంటెంటెడ్ సోల్ ఈజ్ ఆల్వేస్ మిజరబుల్.
0: కనుకనే ఇది కేవలము ఒక విధమైనటువంటి తుచ్చమంచి మాంచలే. తనకు తాను బంధం గావించుకోవటము కేవలం భస్మాసుడు కోరినటువంటి వరంగా ఉంటుంటుంది.
1: హి రూయిన్స్ హింసెల్ఫ్ సంథింగ్ లైక్ ద బూన్.
0: ఏమని కోరాడు భస్మాసుడు? నా యొక్క హస్తం పెట్టిన వారంతా భస్మం అయిపోవాలి అన్నాడు.
1: వాట్ వాజ్ ది డిజైర్ ఆఫ్ భస్మాసురా? వేర్ ఎవర్ హి లేస్ హిస్ హ్యాండ్.
0: కానీ ఆ హస్తము ఏదో ఒక పరిస్థితి ఎందు తన నెత్తిపైనే పడుతుంది.
1: వన్ టైమ్ ఆర్ అదర్ యూ హావ్ టు ఫేస్.
0: తన హస్తం తన్నే భస్మం గావిస్తుంది.
1: వెరీ హ్యాండ్ విల్ రూయిన్ యూ.
0: కనుకనే ఈ హస్తంతో మంచి కార్యంలో ప్రవేశపెట్టాలి.
1: విత్ హిస్ హ్యాండ్స్ డూ గుడ్ యాక్షన్.
0: హస్తస్య భూషణం దానం.
1: ద చారిటీ ఇస్ ద జ్యువెల్ టు యువర్ హ్యాండ్.
0: అది ఏ నిజమైనటువంటిది? హస్తంతో వచ్చేటువంటిది.
1: అండ్ దాట్స్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ.
0: కంఠస్థ భూషణం సత్యం.
1: ద నెక్లెస్ ఇస్ ట్రూత్.
0: ఎందుకు మనకు కంఠం ఇచ్చాడు భగవంతుడు?
1: వై దిస్ ద టంగ్ గివెన్ టు యూ?
0: కనుకని సత్యాన్ని పలికే నిమిత్తమే.
1: ఓన్లీ టు స్పీక్ ట్రూత్.
0: హస్తం ఎందుకోసం ఇచ్చాడు?
1: వై ద హ్యాండ్?
0: పనులను కొట్టడం కోసమని.
1: నాట్ టు
0: చెడ్డ పనులు చేసుకోవడం.
1: నాట్ టు డూ బ్యాడ్.
0: దీనికోసం కాదు.
1: నాట్ ఫర్
0: హస్తస్య భూషణం దానం.
1: The charity is the precious jewel to the hand.
0: ఈ పవిత్రమైన హస్తమును ఎంత పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టాలి.
1: Sacred hand must be used for sacred activity.
0: ఈ హస్తంతో ఉపకారములు మాత్రమే చేయాలి కానీ ఒక్కరికి అపకారం చేయకూడదు.
1: With his hands he should serve and help, you should never harm.
0: ఈ అపకారం చేయడానికి ప్రయత్నం చేసుకున్నప్పుడు నీ జీవితమే అపకార మార్గంలో పడిపోతుంది.
1: When you harm anybody, you will be harmed in turn.
0: నీకు నీవు చెడ్డమే కాకుండా
1: you spoil yourself.
0: ఇతరులు కూడా నువ్వు దాన్ని స్పాయిల్ చేస్తున్నావు.
1: You will be spoiling others also.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: ఏ విధమైనటువంటి యొక్క మార్గం నందుకైనా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: ఫాలో ద సీక్రెట్ పాత్.
0: శాంతి దీనిని సంపాదించాలి లోకానికి.
1: అండ్ బీ పీస్ఫుల్ అండ్ కీప్ యువర్
0: పీస్. మీ చదువులంతా దేనికోసం చదివారు?
1: వై డు యూ స్టడీ?
0: ఈ చదువులంతా కూడా నువ్వు దేశోద్ధారం కోసం చదవాలి, ఉపయోగపెట్టాలి.
1: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ స్టడీస్ ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్
0: స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనము.
1: It should not be for selfishness.
0: ఇది కేవలం రాక్షస బ్రతుకు.
1: It is a demonic life.
0: కాదు కాదు, ఈ చదువును కూడా నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు.
1: You are misusing your learning.
0: పరోపకారంలో పాల్పడాలి.
1: You should serve others.
0: పరులకు ఈ చదువు వల్ల ఎంతైనా సహాయం చేయాలి.
1: You should help everybody in every possible way.
0: చేస్తున్నారు మీరు సహాయం?
1: What help you are doing?
0: చేస్తున్నామంటావు, విదేశానికి ప్రయాణం అయిపోతున్నావు.
1: Say you are helping but you go abroad.
0: ఈ విదేశాలకు పోయి ఏం చేస్తున్నావు అక్కడ?
1: What do you do there?
0: హోటల్స్ లో కాపులు కప్పులు కడుగుతున్నావు.
1: You just wash the utensils, dishes there.
0: హోటల్లో పోయి బయలుదేశం లోపల కాఫీ కప్పులు కడిగి దాన్ని కట్టి నీ ఇంటిలో నీవు కుండలు కడుగు చాలు, గౌరవమే.
1: ఇస్ ద వాషింగ్ డిషెస్ దేర్ అబ్రాడ్ బెటర్ యూ వాష్ ది క్లీన్ ద పాట్స్ అట్ హోమ్.
0: ఇది నాదు మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: దిస్ ఇస్ మై మదర్ టంగ్.
0: ఇది నా మతమంచు.
1: దిస్ ఇస్ మై రిలీజియన్.
0: ఎడగొట్టి నుడివరేని బ్రతికిన పీను ఒక్క గుండు వస్తుంది.
1: వన్ కెనాట్ బోస్ట్ హింసెల్ఫ్ లైక్ దట్, హిస్ ఎ డెడ్ కార్.
0: పరులకు సహాయం చేయనటువంటి విద్యార్థి వాడు నిజంగా చచ్చిన వాడితో సమానమే.
1: ఎ స్టూడెంట్ హూ కెనాట్ హెల్ప్ అదర్స్ ఈజ్ ఆల్మోస్ట్ డెడ్.
0: తనదాన్ని తాను పొందడానికి ప్రయత్నిస్తున్నాడే కానీ పరులకు కించిత్తైనా కూడా సహాయం చేయడానికి పెట్టుకోవడం లేదు.
1: ఈజ్ జస్ట్ వర్కింగ్ ఫర్ హిస్ సెల్ఫిష్ ఎండ్ బట్ ఈజ్ నాట్ సర్వింగ్ అదర్స్.
0: అందుకోసమనే రేపు నవంబర్ 1st నుంచి కూడాను నేను ప్రారంభిస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ కమెన్సింగ్ ఫ్రమ్ 1st of November.
0: ఈ జిల్లాలో ఉండినటువంటి పల్లె పల్లెలకు నా పిల్లల్ని పంపించి
1: స్టూడెంట్స్ విల్ బి విజిటింగ్ ఎవ్రీ విలేజ్.
0: ప్రతి మానవునికి కూడాను పొట్టకింత అన్నం పెట్టి
1: భగవాన్ వాంట్స్ దెమ్ టు సర్వ్ ఫుడ్ టు ఎవ్రీ,
0: ధరించడానికి ఒక వస్త్రం ఇచ్చి
1: భగవాన్ వాంట్స్ దెమ్ టు డిస్ట్రిబ్యూట్,
0: వారి కొంచెం విద్యాభ్యాసం బోధించి
1: అండ్ దట్ భగవాన్ వాంట్స్ దెమ్ టు
0: ఈ విధమైన మార్గం లోపల జగత్తును ఉద్ధారం చేయాలి.
1: అండ్ భగవాన్ వాంట్స్ దీస్ బాయ్ స్టూడెంట్స్ టు హెల్ప్ ఫోర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: మీరు కేవలం క్లాప్స్ వేస్తే నాకు ఆనందం కాదు, పనులు చేస్తే నాకు ఆనందం.
1: క్లాప్స్ విల్ నెవర్ మేక్ స్వామి హ్యాపీ, యువర్ యాక్షన్స్ విల్ మేక్ హిమ్ హ్యాపీ.
0: మొత్తం మీరు కర్తవ్య కర్మాలు నిర్వర్తించాలి.
1: ఫస్ట్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ యువర్ సపోజ్ టు.
0: ప్రతి పల్లెకు వెళ్ళాలి.
1: యూ షుడ్ విజిట్ ఎవ్రీ విలేజ్.
0: నేను ఒకనొక సమయంలో ఒక పేపర్ లో చూచాను.
1: You must have seen in papers at one time.
0: అందులో చాలా విచారకమైన వార్త వచ్చింది.
1: A sad news item appeared.
0: ఒక తల్లి, అమాయకురాలైనటువంటి తల్లి,
1: an innocent mother,
0: అజ్ఞాని అయినటువంటి తల్లి,
1: ignorant mother,
0: ముగ్గురు బిడ్డలను చాకలేక,
1: she could not take care of three children.
0: అమ్మ అన్నమని అడుగుతుంటే ఇంత అన్నమైన వాళ్ళకి పెట్టడానికి వీలు లేక,
1: when they were asking for food she could not supply.
0: తానెంతో పస్తు ఉండి పిల్లల్ని పోషించింది.
1: In fact she fasted and fed her children.
0: కడపటికి పిల్లలను పోషించడానికి కూడా శక్తి పోయింది.
1: She has no energy even to take care of children.
0: ఏం చేస్తుంది?
1: What could she do then?
0: శక్తిహీనురాలు.
1: She was so weak.
0: కనుకనే ఆ పిల్లలకు ఏదో కొంత విషం ఇచ్చింది, తాను త్రాగింది, మరణించారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ గేవ్ పాయిజన్ టు హర్ చిల్డ్రన్ అండ్ షీ ఆల్సో డైడ్.
0: ఆ వార్తను నేను చూచాను.
1: భగవాన్ సా దట్ న్యూస్ కాలమ్ ఐటమ్.
0: ఛీ, భారతీయులు ఇంత కఠినురా, ఇంత దుర్మార్గుల,
1: భారతీయ సార్ సో బ్యాడ్,
0: ఇంత దయాదాక్షిణ్య రహితుల,
1: డోంట్ హ్యావ్ కంపాషన్ అండ్ లవ్.
0: ప్రేమమూర్తులైనటువంటి భారతీయులు,
1: భారతీయ ఎంబాడీమెంట్.
0: ఇలాంటి దృశ్యాన్ని వినటము, ఇలాంటి దృశ్యాన్ని చూడటము చాలా పొరపాటు.
1: వాట్ ఎన్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఇస్ టు
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను,
1: సో ఎవ్రీ మ్యాన్,
0: వీధి వీధి పల్లె పల్లె తిరిగి,
1: షుడ్ గో రౌండ్ ఎవ్రీ స్ట్రీట్ ఎవ్రీ విలేజ్.
0: ఆ అన్నపానాలు లేనటువంటి వ్యక్తులకు,
1: అండ్ టు దోస్ హూ డోంట్ హ్యావ్ ఫుడ్ అండ్
0: పొట్టకింత అన్నం పెట్టి,
1: అండ్ దే సర్వ్ ఫుడ్,
0: ఒంటికింత వస్త్రం తొడిగి,
1: అండ్ దే షుడ్ క్లోత్స్,
0: వాళ్లకు కొంచెం విద్యా బోధన చేస్తున్నారు.
1: అండ్ దే షుడ్ ఆల్సో టీచ్ చిల్డ్రన్.
0: తల్లిని కూడా బోధించాలి, అమ్మా ఈ విధంగా మీరు ఈ విధంగా చేయకూడదు.
1: అండ్ మదర్ ఆల్సో షుడ్ టీచ్ ప్రాపర్లీ.
0: కన్న తల్లియే ఈ విధమైనటువంటి కఠిన మాత్రము ప్రవేశిస్తే ఇంక ఎవరు దీన్ని ఉపకారం చేయగలరు?
1: ఇఫ్ ద వెరీ మదర్ ప్రొసీడ్ టేక్స్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్
0: అని వారికి బోధించాలి.
1: షీ షుడ్ టీచ్ ప్రాపర్లీ.
0: కనుకనే ఇప్పుడు నా ఉద్దేశం ఏమిటంటే,
1: భగవాన్ ప్లాన్ ఈజ్,
0: విద్యా సంస్థలు కట్టించాను.
1: భగవాన్ బ్రాట్ ది ఇన్స్టిట్యూషన్.
0: విద్యను ఫ్రీగా బోధిస్తున్నాం.
1: ఎడ్యుకేషన్ ఆఫర్డ్ ఫ్రీ.
0: హాస్పిటల్స్ కట్టించాము.
2: భగవాన్ బిల్ట్ హాస్పిటల్.
0: ఇంకా ఒకటి పెద్దది కూడా ఒక బెంగళూరులో జరుగుతుంటుండది.
2: ఏ బిగ్గర్ హాస్పిటల్ ఇస్ ఇన్ ద మేకింగ్.
0: ఈ హాస్పిటల్ లోపల ఎవరు నయం చేయనటువంటి యొక్క జబ్బులు నివారణ గావించేటువంటి యొక్క దీంట్లో ప్రవేశపెట్టాము.
2: ఇన్క్యూరబుల్ డిసీజెస్ ఆర్ గోయింగ్ టు బి క్యూర్డ్.
0: దీనికి ఏ విధమైనటువంటి డబ్బు అక్కర్లేదు.
2: దే డోంట్ ఛార్జ్ యు.
0: అది కూడా నువ్వు ఫ్రీగా చేస్తున్నావు.
2: హాస్పిటల్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి టోటల్లీ
0: వాటర్. వాటర్.
2: వాటర్.
0: దేహానికి గుండెకు హెల్త్ కావాలి.
2: అండ్ the health is required for heart.
0: గుర్రకు చదువు కావాలి.
2: For the head education is necessary.
0: దేహానికి వాటర్ కావాలి.
2: For the body water is
0: necessary. ఈ ఇచ్చాను.
2: భగవాన్ gave the three.
0: కానీ ఇప్పుడు కొత్త ప్లాన్ వేస్తున్నాము.
2: Now భగవాన్ has a new plan.
0: చిన్న పిల్లలను కాపాడే నిమిత్తమై వారికి పొట్టకింత అన్నం పెట్టి ఒంటికింత వస్త్రం తొడిగి గౌరవమైనటువంటి ఒక దీనిగా వారు సమాజంలో తిరుగాడేటువంటి రీతిగా వాళ్ళకు కొంత చదువుకోవడం చెప్పించాలి.
2: భగవాన్ is going to give food to children. He is going to give them the clothing and also opportunity to study.
0: కనుకనే క్రమక్రమేణా దీన్ని అభివృద్ధి పరచాలి.
2: They grow gradually.
0: ఇప్పుడు కొన్ని వెయ్యి ఫ్యామిలీలకంతా కూడాను
2: for 1,000 families
0: అలాంటి ఫ్యామిలీని ప్రత్యేకంగా తీసి
2: and are picked up
0: ఒక్కొక్క ఫ్యామిలీకంతా కూడాను ఒక్కొక్క 100,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి
2: each family will receive 1 lakh of rupees.
0: వాళ్ళని ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టమని
2: అండ్ ఇట్స్ కెప్ట్ ఇన్ ఎ ఫిక్స్డ్ డిపాజిట్.
0: దాని నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ద్వారా
2: త్రూ ది ఇంట్రెస్ట్
0: ఈ పిల్లలకు పొట్టకింత అన్నం పెట్టడని
2: దే కెన్ ఫీడ్ దేర్ చిల్డ్రన్
0: ఒంటికింత వస్త్రం తొడగమని
2: అండ్ గివ్ దెమ్ క్లోదింగ్
0: చెప్పి మా పిల్లలను మా పిల్లల చేత విద్యాభివృద్ధి గావించుకుంటున్నారు.
2: అండ్ భగవాన్ విల్ మేక్ స్టూడెంట్స్ టు టీచ్ దోస్ విలేజ్ బాయ్స్.
0: వారు కేవలం ధనంలో పేదవారే కానీ వారు కూడా మానవత్వానికి చెందినటువంటి వాళ్ళే.
2: దో దే ఆర్ పూర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ
0: వారందరూ మీ బ్రదర్స్ మాదిరి మీరు తీసుకోవాలి. ప్రత్యేకంగా తీసి
2: అండ్ ఆర్ పిక్డ్ అప్
0: ఒక్కొక్క ఫ్యామిలీకి అంతా కూడా ఒక్కొక్క 100,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి
2: ఈచ్ ఫ్యామిలీ విల్ రిసీవ్ 1 lakh of rupees.
0: వాళ్ళని ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టమని
2: అండ్ ఇట్స్ కెప్ట్ ఇన్

0: ఆ ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరచాలి.
1: అండ్ యూ షుడ్ లవ్ దెమ్.
0: దివ్యత్వాన్ని పెంచాలి.
1: అండ్ యూ షుడ్ దే గ్రో ఇన్ ద డివైన్ పవర్. అందరి యొక్క బ్రదర్స్
0: అండ్ సిస్టర్స్ అనేటువంటి పెద్ద భావాన్ని పెంచుకోవాలి.
1: యు హావ్ బ్రాడ్ మైండెడ్నెస్ దట్ ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: సో నవంబర్ 1st తారీఖు నుంచి
1: సో ఫ్రమ్ నవంబర్ 1st
0: ప్రారంభిస్తున్నాము.
1: దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ భగవాన్.
0: లారీలు తీసుకుని
1: అండ్ యూ టేక్ లారీ.
0: ఈ లారీ లోపల చీరలు పంచులు పెట్టుకుని
1: లారీస్ లోడ్స్ ఆఫ్ చీర ఆఫ్ సారీస్ అండ్ నోటీస్
0: నిక్కర్లు షర్ట్లు అంతా తీసుకుని
1: అండ్ యూ పిక్ అప్ షర్ట్స్ ఆల్సో.
0: పల్లె పల్లె తిరిగి
1: యు విల్ బి విజిటింగ్ విలేజ్ ఆఫ్టర్ విలేజ్.
0: ఇక్కడ నుంచి నేను అన్నం వస్త్రాలంతా కూడా దానికి ప్యాకులు చేసుకుని
1: అండ్ యూ టేక్ ద ప్యాకెట్స్ ఆఫ్ ఫుడ్
0: పల్లె పల్లెకు పిల్లల్ని తీసుకుని పోయి మీతో వారిని పంచాలి.
1: And you start distributing food there in every village.
0: ఇది నిజమైన మానవ జీవితముకు సరైన లక్ష్యము.
1: This is the aim of human life.
0: వారి జీవితం అంతా కూడా ఇంకా ఏ విధమైన బాధలు లేకుండా ఉంటారు.
1: They will not have any suffering throughout their life to come.
0: ఇది కాదు.
1: Not only this.
0: నా సంకల్పం ఇంకా కూడా వజ్ర సంకల్పము.
1: భగవాన్స్ will is so strong like a diamond.
0: ఎప్పుడు కూడా నువ్వు పరోపకార సంబంధమైనటువంటిదే కానీ స్వార్థం అనేది నా ఎక్కడ చూసినా కనిపించదు.
1: భగవాన్స్ will is only to help everybody, no trace of selfishness.
0: కనుకనే ఆ బీద వారికి ఒక చిన్న ఇల్లు కూడా కట్టించాలి.
1: A small residence houses are going to be built for poor people.
0: తల్లిదండ్రులు ఉండడానికి ఒక రూము, పిల్లలు ఉండడానికి ఒక రూము, రెండు రూములు కట్టించి ఒక వంట రూమ్ పెట్టి ఒకటి బాత్రూము కిచెన్ రూమ్ పెట్టి ఈ విధంగా ఒక తయారు చేసి ఆ ఇంటిలోనే వాళ్ళంతా వచ్చి
1: చేరిపోవాలి.
0: ఒక చిన్న గృహం పెట్టి
1: స్మాల్ రెసిడెన్స్ టు స్టే.
0: ఆ గృహంలోని ఈ పిల్లలు తాము పోషించి
1: అండ్ దే విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ద
0: మన పిల్లల ద్వారా ఆ యొక్క దీంట్లో వాళ్ళని అభివృద్ధి పరచడానికి తగిన కృషి చేయాలి.
1: అండ్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ by making directly your students to help them.
0: ఆ చిన్న మీ బ్రదర్స్ అంతా కూడాను సిస్టర్స్ కూడాను మీరు చాలా ఉద్ధారం చేయాలి.
1: అండ్ యూ షుడ్ ఆల్సో హెల్ప్ దోస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: చదివి మీరు ధనం సంపాదించుకోవడం బయట పోకూడదు.
1: యూ డోంట్ నీడ్ టు గో అవుట్ సైడ్ టు ఎర్న్ మనీ.
0: నిజంగా మీరు బయట పోతున్నారంటే ఇది బిచ్చమెత్తినటువంటి వారు అవుతారు. మీరు
1: గో అవుట్ సైడ్ యూ టర్న్ ఇంటు ఎ బెగర్.
0: ఇక్కడ ఏ విధమైనటువంటి ఖర్చు లేకుండా మీరు చదువుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ ఎడ్యుకేటెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: బయటికి పోయి మీరు ఇష్టం వచ్చినట్టు సంపాదించుకుంటూ కూర్చుంటే దీనివల్ల వచ్చిన ఫలితం ఏమి?
1: యూ ఎర్న్ మనీ మనీ మనీ అలోన్. వాట్ ఇస్ ద రిజల్ట్?
0: నీవు కూడా ఉన్నటువంటి వారు కాబట్టి వీరు కూడా సహాయంలో ప్రవేశించాలి.
1: యూ హావ్ సఫిషియెంట్ ఆన్ హ్యాండ్ హెల్ప్ అదర్స్.
0: మీ యొక్క పరిస్థితిని నేను చూసుకుంటాను.
1: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: మీ తిండి తీర్థాదులకు ఏమాత్రం
1: తొందరపడనక్కర్లేదు.
0: మా తిండి తీర్థములు ఎట్లా అని మీరు సందేహించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డౌట్ అబౌట్ యువర్ కంఫర్ట్.
0: ఉపకారం చేసిన వారికి దైవం ఎప్పుడూ అపకారం చేయడు.
1: ఇఫ్ యూ హెల్ప్ యూ నెవర్ బి పుట్ టు హార్మ్ బై గాడ్.
0: మీరు విశాలమైన భావాన్ని పెంచుకోండి.
1: హావ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: సంకుచితమైన భావాన్ని దూరమానండి.
1: హీల్ ది నారో మైండెడ్నెస్.
0: అప్పుడు విశాలమైన భావం తీసుకున్నప్పుడే
1: అండ్ వెన్ యూ గో బ్రాడ్
0: అదే మీలో ఉన్నటువంటి కంట్రాక్షన్ లవ్ కాదు ఎక్స్పాన్షన్ లవ్.
1: ఇస్ నాట్ కంట్రాక్షన్ లవ్, ఇట్ షుడ్ బి ఎక్స్పాన్షన్ లవ్.
0: ఎక్స్పాన్షన్ లవ్ చేసుకున్నప్పుడే మీరు మానవులుగా జీవిస్తారు.
1: ఎక్స్పాన్షన్ లవ్ యూ కెన్ లీడ్ ద లైఫ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్.
0: నేను నా భార్య నా పిల్లలు నా ఇది చిన్నగా సంకుచితమైన భావంతో కుమిలిపోవటం కాదు మీరు ప్రయత్నం చేయకండి.
1: ఆఫ్టర్ ఆల్ నెవర్ బి ఫ్రస్ట్రేటెడ్ లిమిటింగ్ యువర్ లవ్ టు యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ద ఫ్యామిలీ అలోన్.
0: ఈ వాంఛల వల్ల కలిగేటువంటి యొక్క ఆనందము,
1: వాట్ బ్లెస్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్,
0: ఇటువంటి వాంఛలు
1: ఇట్ ఓన్లీ మీన్ డిజైర్.
0: మీరు అనుభవించేటువంటి వాంఛలు పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
1: మీన్ డిజైర్స్ ఆర్ ఈక్వల్లీ షేర్డ్ విత్ బర్డ్స్. దానికి
0: మీరు బంధన కలగటం.
1: వై షుడ్ యు బి లెట్ టు బాండేజ్.
0: చదువుకున్నటువంటి పిల్లలు ఈ విధమైన దుర్మార్గంలో పోతున్నారంటే చాలా అవమానకరం.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ ఇఫ్ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ ప్రొసీడ్ ఇన్ దిస్ వే.
0: వారికంటే తెలియని సమయం లోపల వాళ్ళు అపవిత్రమైన మార్గంలో ప్రవేశించి
1: when you do not know you are in an
0: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: అండ్ దే బిహేవ్ వర్స్ దెన్ అనిమల్స్.
0: మీరు ఇన్ని విన్నటువంటి మీరు మీరు కూడా పశువులు కాకండి.
1: హావింగ్ హర్డ్ సో లాంగ్ యూ కెనాట్ బి అన్ అనిమల్.
0: ఎక్కడ పోయినప్పటికీ నీవు నీవు చింతించుకో.
1: వేర్ ఎవర్ యు మే గో థింక్ యువర్
0: సెల్ఫ్. నేను మనిషిని కాదు, యుగము మృగం కాదు.
1: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ నాట్ అనిమల్.
0: నేను అనిమల్ కాదు,
1: ఐఎమ్ నాట్ అనిమల్.
0: నేను మానవుణ్ణి,
1: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక ఆ విధంగా యోచించి ఈ మానవతా హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: హావ్ ద హ్యూమన్ హార్ట్ గ్రోయింగ్ ఇన్ దిస్ వే.
0: ఈ పశుగుణములు దూరం చేసుకోవాలి.
1: గివ్ అప్ ది అనిమల్ క్వాలిటీ.
0: లేకపోతే మీరు కూడా ఈ యొక్క సుఖాన్ని అనుభవించడానికి పోతున్నారంటే పశువు కంటే మీరు గొప్పవారు కాదు.
1: ఇఫ్ యూ ఆల్సో వర్క్ ఇన్ ద ఆర్డినరీ వే, యూ ఆర్ ఇన్ నో వే గ్రేటర్.
0: పశువులు ఏ చదువులు చదవలేదు.
1: అనిమల్ హ్యాస్ నో ఎడ్యుకేషన్.
0: ఏ డిగ్రీలు తీసుకోలేదు.
1: నో డిగ్రీ.
0: ఏ సంపాదనకు పాటు పడలేదు.
1: నో, దే హావ్ నాట్ స్ట్రగుల్ ఫర్ మనీ.
0: సకాలానికి భుజిస్తున్నాయి.
1: దే ఈట్ ఆన్ టైం.
0: మరి ఒంటి నుంచుకొని పని చేస్తున్నాయి.
1: దే వర్క్.
0: మనకు కూడాను రెక్కలాడితే డొక్కలాడతాయి.
1: అండ్ వీ కెన్ ఫీడ్ అవర్ సెల్స్ ఇఫ్ వీ వర్క్ హార్డ్.
0: మనం పని చేయాలి బాగా.
1: వీ హావ్ టు వర్క్.
0: ఏ పని?
1: వాట్ వర్క్?
0: ఈ పల్లెల్లో ఉన్నటువంటి పిల్లలంతా కూడాను చాలా ఉద్ధారం చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ ఆల్ ది చిల్డ్రన్ దేర్.
0: వారికి కొన్ని చదువులు నేర్పించాలి.

0: గుణములు నేర్పాలి, ప్రవర్తన సరైనట్టుగా తీర్చిదిద్దాలి. ఈ విధమైన తిరిగి పవిత్రమైన భారతదేశము దేదీప్యమానంగా కూడా ఆదర్శవంతమైన భారతదేశంగా రూపొందుతుంది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ విల్ షైన్ ఫోర్త్ బ్రిలియంట్లీ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఐడియల్ నేషన్.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు మీరు ఐడియల్ గా రూపొందాలి.
1: సో యూ షుడ్ బి ఐడియల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఈ విధమైనటువంటి కార్యంలో
1: ఇన్ దిస్
0: మీరు ప్రవేశించి
1: యూ షుడ్ అండర్టేక్
0: సరైనటువంటి మానవత్వాన్ని నిలుపుకుంటారని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు అప్హోల్డ్ ద ట్రీ ఆఫ్ రియల్ హ్యూమన్ క్వాలిటీ. వారి వారి
0: కర్మ నష్టం రాసిన వ్రత కన్నా కలదా నూరేంటి చింతిన్నాను వారు పోతారు.
1: ఆఫ్టర్ ఆల్ దోస్ దట్ బౌండ్ టు లీవ్ యెస్ దే హావ్ టు లీవ్ యాస్
0: కానీ సాధ్యమైనంత వరకు కూడాను నా పిల్లలు అట్ట పోరు.
1: బట్ అవర్ స్టూడెంట్స్ విల్ నాట్ గో లైక్ దట్.
0: కనుక సాధ్యమైనంత వరకు నువ్వు ముక్కాలు భాగమైన కూడా నిలిచి ఈ సేవలో పాల్గొంటారు.
1: దే విల్ సర్టన్లీ పార్టిసిపేట్ ఇన్ దిస్ యాక్టివిటీ ఇన్ ద ప్లాన్ ఆఫ్ భగవాన్.
0: కేవలం వాంఛలకు మీరు గురి కాకండి.
1: డోంట్ రన్ ఆఫ్టర్ డిజైర్.
0: ఈ దుర్బుద్ధులకు గురి కాకండి.
1: డోంట్ హావ్ బ్యాడ్
0: దురభ్యాసములకు గురి కాకండి.
1: అండ్ డోంట్ ఫేస్
0: సత్సంగంలో చేరకండి.
1: డోంట్ బీ ఇన్ బ్యాడ్ కంపెనీ.
0: మీరు సత్సంగంలో ప్రవేశించి
1: బీ ఇన్ గుడ్ కంపెనీ.
0: సత్ప్రవర్తనలో చేరి
1: అండ్ యూ బీ ఇన్ గుడ్ కంపెనీ.
0: సన్మార్గులుగా మీరు ఆదర్శంగా నిరూపించాలి.
1: యూ షుడ్ బి గుడ్ మెన్ అండ్ విమెన్ అండ్ బి ఐడియల్.
0: నీవు చదివినటువంటి వాడు.
1: I'm educated.
0: మీకు ఒక సీజన్ రీజన్ ఉంటుంది.
1: బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్
0: కానీ సీజన్ రీజన్ లేనటువంటి మృగాల వలె మీరు కూడా ప్రవర్తించకూడదు.
1: యూ షుడ్ నాట్ బి లైక్ అనిమల్ వితౌట్ రీజన్ అండ్ సీజన్.
0: మీరు అసత్యం ఆడకూడదు.
1: ఐ విల్ నాట్ అటర్ ఎ లై.
0: అన్యాయం చేయకూడదు.
1: ఐ వుడ్ నాట్ బి
0: అక్రమాల్లో ప్రవేశించకూడదు.
1: ఐ విల్ నెవర్ బి ఇన్ ద రాంగ్ పాత్.
0: అప్పుడే మీరు ఒక విధమైనటువంటి సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో చేసినటువంటి మంచి పవిత్రమైన ఆదర్శప్రాయులని రూపొందుతారు.
1: దేర్ లైస్ ది వెరీ ఐడియల్ అండ్ ఐడియలిజం ఆఫ్ హావింగ్ బిలాంగ్.
0: నేను మీ నుండి ఏమి కోరటం లేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యు.
0: ఎక్కడ పోయినప్పటికీ మీరు మంచి పేరు తెచ్చుకోండి.
1: యు మే గో ఎనీవేర్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: మంచి ప్రవర్తనలో ప్రవేశించండి.
1: హావ్ గుడ్ కండక్ట్.
0: మంచి పనులు చేయండి.
1: డూ గుడ్ యాక్షన్స్.
0: ఎవరు చెప్పినా సరే.
1: లెట్ ఎనీవన్ సే.
0: మీ మంచి భావాలను వదలకండి.
1: నెవర్ గివ్ అప్ యువర్ ఓన్ గుడ్ వ్యూస్.
0: ఎవరు చెప్పినా కూడా సరే.
1: లెట్ ఎనీవన్ సే.
0: మీరు చెప్పేటువంటి వింటున్నాను కానీ నేను ఈ దుర్మార్గంలో ప్రవేశించను.
1: You can say, sir, I'm hearing you, but I don't do that.
0: నేను పవిత్రమైన మార్గంలో నేను మానవుణ్ణి.
1: I'm a human being.
0: నేను పశువు కాదు.
1: I'm not animal.
0: కాబట్టి నేను మానవునిగా బ్రతకాలి.
1: I should live.
0: మానవుడు అనగా ఏమిటి? నమ్మిక కలిగినటువంటి వాడు మానవుడు.
1: హ్యూమన్ బీయింగ్ మీన్స్ ద వన్ హూ హస్
0: పవిత్రమైన గుణములు కలిగినటువంటి వాడు మానవుడు.
1: ద వన్ విత్ సేక్రెడ్ క్వాలిటీ.
0: పవిత్రమైన ఆదర్శాన్ని అందుకునే వాడు మానవుడు.
1: ద వన్ హూ హస్
0: ఆదర్శాన్ని అందించేటువంటి వాడు మానవుడు.
1: ద వన్ హూ సెట్స్ హింసెల్ఫ్
0: ఎవరికి అపకారం చేయనటువంటి వాడు మానవుడు.
1: ద వన్ హూ విల్ నెవర్ హార్మ్ ఎనీబడీ.
0: అందువల్ల మీరు ఏం చదివినారు? సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిరతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్పునది విద్య.
1: ఎడ్యుకేషన్ కన్ఫర్స్
0: విద్యార్థి నేర్వలేవు.
1: స్టూడెంట్ హ్యాస్ టు లెర్న్.
0: ఇవి నేర్చి మీరు బయటికి పోయి దీనికి పవిత్రమైనటువంటి అంతా పోగొట్టుకుంటుంటే మీరు ఇంకేం ప్రయోజనం చేయాలి?
1: హావింగ్ లెర్న్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ యు ఫర్గెట్ దెమ్ అండ్ గెట్ ఇంటు ద వరల్డ్ వాట్ ఫర్? మీరు
0: చదివినవన్నీ హృదయంలో హత్తుకుని పోవాలి.
1: ఆల్ దీస్ థింగ్స్ యు స్టడీడ్ హియర్ మస్ట్ బి ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
0: ఆ హత్తుకుని పోయినటువంటి నిరంతరం కూడా మనం చేస్తూ రావాలి.
1: దోస్ విచ్ ఆర్ ఇంప్రింటెడ్ మస్ట్ బి రీకాపిచులేటెడ్.
0: సత్సంగాన్ని చూసినప్పుడు నీవు సంతోషపడాలి.
1: యు షుడ్ బి హ్యాపీ ఇన్ ఎ గుడ్ కంపెనీ.
0: ఎవరైనా బాధపడుతుంటే నీవు ఏమాత్రం కూడా ఆనందించకూడదు.
1: యూ షుడ్ నెవర్ బి హ్యాపీ వాచింగ్ ది
0: ఆ బాధ నివారణ గావించడానికి ఏమైనా నీవు సహాయం చేయాలి.
1: యూ షుడ్ హెల్ప్ ఇన్ ఎవ్రీ పాసిబుల్
0: శారీరకంగా, మానసికంగా, దాన రీతిగా దేంట్లోనైనా కూడా చేయాలి.
1: ఫిజికల్లీ, సైకలాజికల్లీ, ఫైనాన్షియలీ యూ షుడ్ హెల్ప్ అదర్.
0: ఇవన్నీ కూడా నువ్వు స్వామి యొక్క ఆశయాలు.
1: దీస్ ఆర్ ది ఐడియల్స్ ఆఫ్ భగవాన్.
0: స్వామిని అనుసరించేటువంటి పిల్లలు
1: స్టూడెంట్స్
0: ఆశయాలు తగినట్టుగా నడుచుకోవాలి.
1: దే షుడ్ వర్క్ ఫర్ దీస్ ఐడియల్స్.
0: దీనికి తగినటువంటి రీతిగా అధ్యాపకులు కూడా మీ వెంట పంపుతాను.
1: టీచర్స్ ఆల్సో విల్ ఫాలో యూ.
0: కానీ వాళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు వారికి మాత్రం ఏం చేస్తారు?
1: డ్యూరింగ్ వెకేషన్ వాట్ ఆర్ దే గోయింగ్ టు డూ?
0: వారు కూడా బయటికి పోయి పిల్లల్ని పోషించినట్టుగా వారి పిల్లల్ని ఏ రీతిగా పోషిస్తారో బయట పిల్లల్ని కూడా ఆ రీతిగా.
1: టీచర్స్ జస్ట్ యాజ్ దే టేక్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ విల్ ఆల్సో హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ దేర్.
0: అన్నిటికీ ముఖ్యమైనటువంటిది ప్రేమ.
1: Love is most important of all.
0: ప్రేమ ఒక్కటి ఉంటే ఏ పనైనా మనం ఆనందంగా చేయగలం.
1: With love you can do delightfully any hard task.
0: ప్రేమను పెంచుకోండి.
1: Develop love.
0: ఎలాంటి ప్రేమ?
1: What love?
0: స్వార్థరహితమైన ప్రేమ.
1: Selfless love.
0: స్వప్రయోజన రహితమైనటువంటి ప్రేమ.
1: Which is no selfishness.
0: అప్పుడే మీరు నిజమైనటువంటి యొక్క ప్రేమను పొందినటువంటి వారు అవుతారు.
1: Then you will have true love in spirit.
0: ఈ ప్రేమ హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది కానీ బయట నుంచి కూరేటువంటిది కాదు.
1: Love comes out of one's own heart, not stuff from outside.
0: ఈ ప్రేమ ఊరుతూ వస్తుంది.
1: It goes on oozing from within.
0: కనుక ప్రపంచమంతా కూడా మన యొక్క ప్రేమ తత్వాన్ని చాటుతూ పోవాలి.
1: We should publicize, propagate.
0: దుర్మార్గులు కూడా మన ప్రేమను చూచి వారు కూడా ఛా, నేను మానవుడై పుట్టి ఈ విధమైన గతిని పొందుతున్నానా అని వాడిని కూడా మార్చుకోవచ్చు.
1: ఈవెన్ ది వికెట్ పీపుల్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ వాచింగ్ అవర్ ద ప్రాక్టీస్ ఆఫ్ లవ్.
0: కనుక మొట్టమొదట మీరు బాగుపడి ఇతరులు బాగుపడడానికి తగినటువంటి
1: ఫస్ట్ యూ బీ గుడ్ అండ్ మేక్ అదర్స్ గుడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ముఖ్యంగా మీరు ఆశించేటువంటి దీంట్ లోపల భవిష్యత్తును ఏ రీతిగా పొందాలనుకుంటున్నారు,
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద ఫ్యూచర్,
0: ఇదిగో ఈ విధమైన మార్గంలో మీరు భవిష్యత్తును సార్థకం గావించుకోండి.
1: దిస్ ఇస్ ద వే యు షుడ్ లివ్ ఇన్ ఫ్యూచర్.
0: ఏదో ధనకనక వస్తువు అగ్రాదుల కోసం పాటు పడకండి.
1: నాట్ హ్యావ్ అంబిషన్, అస్పైర్ ఫర్ వెల్త్ అండ్ కంఫర్ట్.
0: లేరు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ రిచ్ పీపుల్.
0: చాలా గొప్ప గొప్ప వారంతా ఉన్నారు. వారంతా ఏరి నేడు.
1: వై వేర్ ఆర్ దే నౌ?
0: అందరూ కోల్పోయినారు.
1: ఆల్ హ్యావ్ లాస్ట్.
0: కానీ మనం ఆ విధంగా గతమును కోల్పోకుండా,
1: వి షుడ్ నాట్ లూజ్ ఎనీథింగ్,
0: ధనమును కోల్పోకుండా,
1: వి షుడ్ నాట్ లూజ్,
0: సద్వినియోగపరచుకునేటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: అండ్ వి షుడ్ ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఎల్ల లోకములోను యశగు శ్రీ నలరాజు తన వెంట భూమిని గొనుచుతున్నా.
1: And in fact, the king Nala, has he taken anything with him?
0: Kudayangammunaku alankruti cheyu madhata siri moota kattuku naragajanina.
1: Madhata the full of affluence, plenty and prosperity.
0: Janaki chetu katte aranaatu Sri Ramu ippudu irupai unnavada.
1: The Lord Rama, is he there on earth in human?
0: Endarendaru rajulu yeginaru.
1: So many kings left this world.
0: Okkarulu goni povari urvithalamu.
1: Not even one could take money.
0: Neevu maatramu needu rajyambu needu grahamu tarana kattukapoduraa dharma hrudaya.
1: Are you going to carry the kingdom? Are you going to carry the family and the property?
0: నీ ఫ్యామిలీని మీరు తలగట్టుకుని పోతారా?
1: Are you going to take the family as the head load?
0: వాళ్ళెప్పుడు వీళ్ళెప్పుడు ఒకరికొకరు సంబంధం లేకుండా పోతున్నారు.
1: Who is going to leave when? Nobody can say.
0: ఎప్పటికీ కూడాను ఎవరికూడాను సంబంధం లేదు.
1: No one is related to anyone.
0: అస్థిరం జీవనంలోకి.
1: The whole world is
0: అస్థిరం. యవ్వనం ధనం
1: and youth and wealth are temporary.
0: సత్యం ప్రేమ ద్వయం స్థిరం, ఈ రెండే స్థిరమైనటువంటివి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూత్ అండ్ లవ్ ఆర్ స్టడీ అండ్ పర్మనెంట్.
0: ఈ ప్రేమను మీరు వెంట తీసుకుని పోండి.
1: టేక్ విత్ యూ ద లవ్.
0: ఈ వెంట జంట ఇంట కంట ఉంటుంది, అన్ని విధంలా మీరు కాపాడుతూ వస్తుంది.
1: లవ్ విల్ బి విత్ యూ, ఆఫ్టర్ యూ, ఇన్ యూ.
0: లవ్ కు ద్వేషమే లేదు.
1: లవ్ హ్యాస్ నో హేట్రెడ్.
0: లవ్ కు గొప్ప విలువ.
1: లవ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఇలాంటి విలువైనటువంటి లవ్ ను మీరు పాడు చేసుకోవటం ఎందుకు?
1: వై షుడ్ యూ స్పాయిల్ దట్ వాల్యుబుల్ లవ్?
0: ఇది స్వార్థంలో ప్రవేశించేటప్పటికి ఇది.
1: When once you become selfish,
0: పశువు మాదిరి మార్చేస్తుంది మిమ్మల్ని.
1: And it transforms you into an animal.
0: పశువులైనటువంటి పెద్దలు ఇంటిలో కూర్చొని వీళ్ళని కూడా పశువుల మాదిరి మారుస్తుంటారు.
1: Elders at home are like animals and make you animals.
0: వాళ్ళు పశువులే, మీరు పశువులైపోతారు.
1: Are animals and you become animals.
0: కాదు కాదు, పశువులు కావడానికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: You don't have to make a
0: పశువులు కావడానికి చదవనక్కర్లేదు.
1: Animals don't need
0: పశువులు కావడానికి డిగ్రీ పొందనక్కర్లేదు.
1: Animals don't need degrees.
0: మనుషులు కావడానికి డిగ్రీస్ తీసుకోవాలి.
1: And you should
0: degree. మనుషులు కావడానికి దీన్ని చదవాలి.
1: And you should study to be
0: ఈ చదువులు చదివి చాలా వివేకి అయి మగిడి తండ్రి కూడా మందమతుడు.
1: ఎ ఫూలిష్ మ్యాన్ డస్ నాట్ నో హిస్ ట్రూ నేచర్ విత్ ఆల్ ది ఎడ్యుకేషన్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: ఎ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ బిహేవియర్ ఇన్ స్పైట్ ఆఫ్ నాలెడ్జ్.
0: తరచి చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ టేక్స్ యు టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ ది
0: చదువు చదివి చదివి చావంగనేటికి.
1: ఆఫ్టర్ ఆల్ విత్ ఆల్ ది ఎడ్యుకేషన్ వై షుడ్ యు డై?
0: విద్యార్థులారా, చావులేని చదువు చదువులేదు.
1: యు షుడ్ స్టడీ సో యాస్ టు బి ఇమ్మోర్టల్.
0: అది ఏ నిజమైనటువంటి ఆనందము? ఆనందముకు చావే లేదు.
1: బ్లిస్ హ్యాస్ నో,
0: ప్రేమకు చావే లేదు.
1: లవ్ హ్యాస్ నో డెత్.
0: దేనికైనా చావు ఉంటుండాలి.
1: ఎనీథింగ్ మే డై.
0: ప్రేమ ఎప్పటికీ నీ ప్రకాశవంతమైనటువంటిది.
1: వెరస్ లవ్ షైన్స్.
0: ప్రేమ ఎప్పటికీ సత్యమైనటువంటిది.
1: లవ్ ఇస్ ట్రూ.
0: నిత్యమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, నిస్వార్థమైనటువంటిది, అమృతమైనటువంటిది, అమృతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఇమ్మోర్టల్ అండ్ నెక్టర్.
0: కనుకనే మానవునికి పేరు ఏమని?
1: What is the name?
0: Sunvanti visse amrutasy putra. Amruta putru nayana neevu.
1: You are the son of immortality.
0: Kala amruta putrudai putti ee amruta rogamlo enduku neevu praveshinchali?
1: Being the son of immortality, why should you come down?
0: Kadu chadivina chaduvanta kuda nirupayogame.
1: All the education becomes in vain.
0: Emiti education idi?
1: What is this?
0: Elevation kavali.
1: Education should lead to elevation. Elevation.
0: కనుకనే
1: సో
0: ఇది ఎడ్యుకేషన్ కాదు.
1: ఎడ్యుకేర్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్స్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనేటువంటిది లోపల నుంచి లాగాల్సినటువంటి.
1: ఎడ్యుకేర్ ఇస్ టు బి బ్రాట్
0: ఎడ్యుకేషన్ అనేటువంటిది ఆర్టిఫిషియల్ చదువులు.
1: ఎడ్యుకేషన్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ఆ తెలివితేటనే బుక్కిష్ నాలెడ్జీ.
1: దట్ ఇంటెలిజెన్స్ ఇస్ బుక్కిష్ నాలెడ్జ్.
0: అదే కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: దట్ ఇస్ మియర్లీ సూపర్ఫిషియల్.
0: కాబట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ ని మనం పొందాలి.
1: సో యూ షుడ్ అక్వైర్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ లోపలనే జగత్తును మనం ఉద్దారం చేయాలి.
1: అండ్ విత్ దిస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ యూ కెన్ వర్క్ ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ ద వరల్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు నిజంగా ప్రేమ స్వరూపులని అనిపించుకున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ దిస్ టైటిల్ దట్ యు ఆర్
0: ప్రేమమయులుగా కండి.
1: అండ్ యూ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ద్వేషం అనేటువంటిది మనలో ప్రవేశించకూడదు.
1: నెవర్ హ్యావ్ ఎనీ హేట్.
0: అసూయ అనేటువంటిది రానివ్వకూడదు.
1: డోంట్ హ్యావ్ జెలసీ.
0: ఇంకా అహంకారం అనేటువంటి దాన్ని పక్కకు నెట్టాలి.
1: ఈగో బెటర్ యు బ్రష్ ఇట్.
0: అహంకారం చాలా దుర్మార్గమైనటువంటిది.
1: ఈగో ఇస్ వెరీ డేంజరస్.
0: అది మానవత్వాన్ని నిర్మూలన చేస్తుంది.
1: ఇట్ విల్ కిల్ ది హ్యూమన్ నేచర్.
0: కనుక అహంకారానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ బి ఈగోయిస్టిక్.
0: దేన్ని బట్టి నీవు అవకాశం?
1: వై
0: అహంకారం నీకు ఎక్కడ ఉంది స్థానము?
1: వేర్ ఇస్ ద ప్లేస్ టు బి ఈగోయిస్టిక్?
0: లేదు.
1: నో,
0: నేను గొప్పవాడని నీకు అహంకార పడుతున్నావా? నీకంటే మించిన వారు కూడా ఉన్నాడు.
1: ఇఫ్ యు థింక్ యు ఆర్ గ్రేట్, దేర్ ఇస్ ఎ గ్రేటర్ పర్సన్.
0: కాబట్టి నీ అహంకారం ఏమాత్రం ఇక్కడ పనికిరాదు.
1: సో దిస్ ఈగో ఈజ్ యూస్లెస్.
0: కనుక మీరు ప్రేమ స్వరూపులు సత్యమైనటువంటి యొక్క తత్వము.
1: అండ్ యువర్ నేచర్ ఇస్ లవ్.
0: ఇది నిత్యమైనటువంటి యొక్క పేరు.
1: ఇట్ ఇస్ ఎటర్నల్.
0: ఇలాంటి పేరుని మీరు నిలబెట్టుకోండి.
1: అండ్ అఫోర్డ్ కీప్ లివ్ అప్ టు ద టైటిల్.
0: ఇలాంటి పేరుతో మీరు జీవించండి.
1: లివ్ బిఫిటింగ్ దిస్ టైటిల్.
0: కనుక ఆ విధమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతూ వచ్చినప్పుడే స్వామికి కాలేజీలో చదివినందుకు, నేను చదివించినందుకు నాకు అదే ఒక సంతోషము.
1: హావింగ్ హర్డ్ దీస్ థింగ్స్, భగవాన్ మేడ్ యూ స్టడీ హియర్ అండ్ యూ స్టడీడ్ హియర్, యూ షుడ్ లివ్ అప్ టు దీస్ ఐడియాస్.
0: ఎంతమంది ఈ సేవలో పాల్గొంటారు? ఎంతమంది ఈ సేవలో పాల్గొంటారు రేపు?
1: హౌ మెనీ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ సర్వీస్ యాక్టివిటీ?
0: వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్.
1: భగవాన్ సేస్ వెరీ గుడ్, వెరీ గుడ్.
0: దీనిని మీరు సార్థకం చేసుకోండి.
1: Yes. Bring it to reality.
0: ఇప్పుడే నాకు చాలా కడుపు నిండింది.
1: ఓ భగవాన్ ఇస్ ఆల్రెడీ హ్యాపీ.
0: నేను ఎప్పుడు హ్యాపీని.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ.
0: కానీ దీంతో మరింత హ్యాపీ పొందిన.
1: హి ఇస్ మచ్ మోర్ హ్యాపీ నౌ.
0: కనుక ఈ నవరాత్రి మహోత్సవములు నవ విధమైనటువంటి యొక్క భక్తిని అభివృద్ధి పరిచి,
1: అండ్ యూ షుడ్ గ్రో ఇన్ డివోషన్.
0: ఏమిటి ఆ నవవిధ భక్తులు?
1: వాట్ ఆర్ 9 ఫార్మ్స్ ఆఫ్ డివోషన్?
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: ఇదే నిజమైనటువంటి మార్గములు.
1: దీస్ ఆర్ ట్రూ పాత్స్, వేస్.
0: ఈ నవవిధ మార్గం లోపల మీరు ప్రవేశించి,
1: యు గెట్ ఇన్ టు దీస్ 9 పాత్స్,
0: నవీనమైనటువంటి యొక్క సంస్కారం అభివృద్ధి పరిచి,
1: విత్ ఆల్ న్యూ కల్చర్,
0: కేవలము నవీనమైనటువంటి యొక్క సమాజం అభివృద్ధి పరచాలి.
1: అండ్ యూ షుడ్ డెవలప్ ఎ న్యూ ఆర్డర్ ఆఫ్ సొసైటీ.
0: అది నేను ఈనాడు కోరేది.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్ యూ టు డూ.
0: ఎంతమంది మీరు ఈ పేపర్స్ చదివి ఎంత దీన్ని ఆనందిస్తున్నారా?
1: Think you are happy by reading?
0: ఎంతమంది ఎన్నో అవస్థలకు గురి అవుతున్నారు.
1: Many people have been suffering.
0: కనుక ఈ అవస్థను సాధ్యమైనంత వరకు కూడా మీ శక్తి కొలది మీరు దూరం చేసి,
1: we should remove the troubles of others as soon as possible. You should
0: help others. పౌరులను తరింపజేసి,
1: you should help for others. దేశానికి
0: గొప్ప కీర్తిని తేవాలి.
1: And you should bring a good name to this country.
0: మీరు వ్యక్తిగతంగా మీరు ప్రవేశించకూడదు.
1: You should not be at the individual level.
0: దేశంలో ఉన్నటువంటి ఒక సంస్థను నా యొక్క సంస్థగా నీవు అనుకోవాలి.
1: You should consider nation as your own.
0: కనుక నీ వ్యక్తిగతంగా సమాజంలో ప్రవేశించగలరు.
1: యూ షుడ్ నాట్ వర్క్ ఆన్ ది ఇండివిజువల్ బేసిస్.
0: సమష్టి రూపంలో పోండి.
1: అండ్ గెట్ ఇన్ టు ద సొసైటీ.
0: మనము మనము మనము.
1: వీ షుడ్ హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ వీ షుడ్ ఆల్వేస్ సే వీ వీ
0: ఐ అనేటువంటి దీనికి ఎక్కడ ఉపయోగపెట్టకండి.
1: నెవర్ యూజ్ దిస్ వర్డ్ ఐ.
0: అందరూ సోదర సోదరి మండలే,
1: ఆల్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
0: స్వామిని మీరందరూ కూడాను మాతా పితా అని బోధిస్తున్నారు.
1: యు కాల్ భగవాన్ మదర్ అండ్ ఫాదర్.
0: స్వామి మాతా పిత అయినప్పుడు మీరందరూ ఎవరు? బిడ్డలే.
1: వెన్ భగవాన్ ఇస్ అవర్ మదర్ అండ్ ఫాదర్, వి ఆర్ హిస్ చిల్డ్రన్.
0: అందరూ కూడా సోదర సోదరి మణులే,
1: వి ఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: కనుక నీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని బయట తట్టు అంటారు.
1: వి సే అవుట్ సైడ్.
0: కానీ మన యొక్క ప్రాపర్టీని మనం భాగం పంచనక్కర్లేదు.
1: బట్ వి డోంట్ నీడ్ టు షేర్ ది ప్రాపర్టీ.
0: మీ ప్రాపర్టీ మీరు పెట్టుకోండి.
1: హావ్ యువర్ ఓన్ ప్రాపర్టీ.
0: కానీ సోదరునిగా మీరు ప్రవర్తించండి.
1: బిహేవ్ యాజ్ బ్రదర్స్.
0: ఏదైనా అవకాశం వస్తే ప్రాపర్టీని అయినా కూడా పంచిపెట్టడానికి సిద్ధంగా
1: ఉండండి. ఛాన్స్ బి రెడీ టు షేర్ ది ప్రాపర్టీ ఈవెన్.
0: అది నిజమైనటువంటి త్యాగము.
1: దట్ ఇస్ ది ట్రూ సాక్రిఫైస్.
0: అలాంటి పవిత్రమైన త్యాగానికి మీరు కంకణం కట్టి,
1: బి డిటర్మిన్ టు సాక్రిఫైస్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: ప్రేమానికి హస్తం అందించి,
1: అండ్ రెండర్ హెల్పింగ్ హ్యాండ్.
0: సత్యానికి మనం తగినటువంటి తోడ్పాటు ఇచ్చి,
1: అండ్ సర్వ్ ది ఫర్ ట్రూత్.
0: దీక్షతో మనం సాధన చేయాలి.
1: వర్క్ విత్ ఆల్ ద డిటర్మినేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు చాలా ఆనందకరమైనటువంటి దినం.
1: టుడే ఇస్ ఎ బ్లిస్ఫుల్ డే.
0: మీరందరూ సిద్ధంగా ఉంటుండి,
1: యు ఆర్ రెడీ.
0: అన్ని పనులైనటువంటి పల్లె పల్లె కూడా మీరు వెళ్లి,
1: యూ షుడ్ విజిట్ ఎవ్రీ విలేజ్.
0: పెద్దలకి అందరికి పేదలకంతా కూడా వస్త్రదానం చేసి,
1: యూ షుడ్ డిస్ట్రిబ్యూట్ క్లోత్స్ దేర్.
0: వస్త్ర దానం అని చెప్పకండి. నీ ఇంటిలో నీ తల్లిదండ్రులకు ఏ విధంగా నీవు ఇస్తున్నావో ఆ విధంగా వాళ్ళకి ఇస్తున్నామని భావించండి.
1: కన్సిడర్ యాజ్ ఇఫ్ యు ఆర్ పాసింగ్ ఆన్ టు యువర్ ఓన్ పేరెంట్స్.
0: స్త్రీలకు చీరలు, పురుషులకు పంచలు,
1: సారీస్,
0: పిల్లలకు ప్యాంట్లు, షర్ట్స్, చిన్న పిల్లలకు గౌన్లు ఇవి ఇవన్నీ పంచిపెట్టి రావాలి.
1: చిల్డ్రన్ విల్ రిసీవ్ ద షర్ట్స్ అండ్
0: ఆ దృశ్యాన్ని మీరు చూసి మీరు కూడా ఎంతో ఆనందిస్తారు.
1: అండ్ యుల్ బి సో హ్యాపీ టు వాచ్ ద సీన్.
0: మీరు నిత్యము గొప్ప గొప్ప విలువైనటువంటి డ్రెస్ వేసుకుంటే ప్రయోజనం లేదు.
1: ఇస్ నో యూజ్ ఇన్ వేరింగ్ వాల్యుబుల్ డ్రెస్. మీ
0: సోదర సోదరి మండలి కూడా నువ్వు విలువైనటువంటి డ్రెస్ ఇవ్వాలి.
1: యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్సో షుడ్ హావ్ గుడ్ డ్రెస్.
0: వాళ్ళు కూడా నువ్వు మంచి డ్రెస్ వేసుకుని నీకు ఆనందాన్ని అందించాలి.
1: దే షుడ్ మేక్ యూ హ్యాపీ బై వేరింగ్.
0: అప్పుడే నీ ఆనందం అవుతుంది. కానీ వాళ్ళంతా కూడా తొడిగి తొడిగినటువంటి బట్టలో మాసిపోయిన వస్త్రాలతో వాళ్ళు జీవిస్తుంటే మీరు మంచి వస్త్రాలు వేసుకుని ఇక్కడ ఇది అవమానం కాదా?
1: వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్ ఇఫ్ యూ వాచ్ దోస్ పీపుల్ వేరింగ్ ద వర్న్ అవుట్ టోర్న్ క్లోత్స్.
0: ఇలాంటి మానవతా విలువను మీరు పెంచుకోవాలి.
1: యూ షుడ్ హావ్ నో
0: సమభావాన్ని పెంచుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ది ఫీలింగ్ ఆఫ్ ఈక్వాలిటీ.
0: సమస్తగా జీవించాలి.
1: యూ షుడ్ లివ్ ఇన్ సొసైటీ.
0: అప్పుడే ఇది ఒక సమాజం అయిపోతుంది.
1: దెన్ ఇట్ బికమ్స్ బిగ్ కమ్యూనిటీ.
0: కానీ ఎంతో మంది ప్రభుత్వం వారు ఎన్నో చేస్తున్నారు.
1: ద గవర్నమెంట్ ఇస్ డూయింగ్ ఇన్ ఎ వే.
0: కానీ ప్రభుత్వం అది ప్రభుత్వం కానీ ఉంటారు.
1: గవర్నమెంట్ గోస్ ఇన్ ఇట్స్ ఓన్ వే.
0: మంది ప్రభుత్వం కాదు.
1: అవర్స్ ఇస్ నాట్ గవర్నమెంట్.
0: మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఇట్ ఈస్ ఆల్ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఇట్ ఇస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్.
0: సెల్ఫ్ రియలైజేషన్.
1: అండ్ టేక్స్ యూ టు సెల్ఫ్ రియలైజేషన్.
0: అంత సెల్ఫ్ లో సెల్ఫ్ లో సెల్ఫ్ లో పోవాలి.
1: ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ ది స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్.
0: కానా
1: సో
0: మీరు దీనికంతా కూడా నవంబర్ ఫస్ట్ నుంచి ప్రారంభం కాండి.
1: యూ బి రెడీ టు స్టార్ట్ వర్క్ ఫ్రమ్ 1st of November.
2: భజన బినా సుఖ శాంతి నహి.
3: భజన బినా సుఖ శాంతి నహి.
2: హరి భజన బినా.

0: పరమ పావనమైన భరతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఈస్ సహన, ద టాలరెన్స్, ఫర్బేరెన్స్ విచ్ ఇస్ ద రియల్ బ్యూటీ.
0: పరమ పావనమైన భరతావని అందు సహనం అన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి అందు వన్నె గాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ ది రిచువల్స్ అడిహెరెన్స్ టు ట్రూత్ ఈజ్ ది ట్రూ పెనెన్స్. It is the highest of ritual.
0: Madhura bhavam bedi mana desa mandanna matru bhavam ukanna manyamedi.
1: What is the sweetest feeling, the nectarine sentiment? It is the feeling of the mother that is sweetest.
0: Pranambu kantenu manambe ghanamanu mana desa neetini మంటగల్పి.
1: ఇట్ ఈస్ ద క్యారెక్టర్, ద వర్చ్యూ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, గ్రేటర్ దాన్ ద వెరీ లైఫ్. అండ్ దిస్ ప్రిన్సిపల్ ఈస్ సెట్ అ బ్లేజ్, పుట్ టు ఫ్లేమ్.
0: నేటికిచ్చిరి పరదేశ నీతులరసి.
1: అండ్ టుడే వి హావ్ గాట్ ఆల్ దట్ ఈస్ ఫ్రమ్ ద ఫారెన్ ల్యాండ్, ద కోల్డ్
0: విచిత్ర స్వేచ్ఛను విచ్చుకత్తే.
1: అండ్ వి హావ్ గాట్ ద మోడర్న్ డ్రెస్ అండ్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్, దట్స్ వాట్ వి గాట్ ఫ్రమ్ ద ఫారెన్ రూల్.
0: ఏనుగెట్టుల తన బల మెరుగలేదు.
1: జస్ట్ యాస్ ది ఎలిఫెంట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ మైటీ స్ట్రెంగ్త్,
0: అట్టులైనారు మన భారతీయులు నేడు.
1: భారతీయస్, ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ హావ్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ that does not know its own strength.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Bharatiyulu mahabhagyavantulu.
1: Bharatiyas are affluent, rich enough.
0: Bharat desamu mahabhagya desamu,
1: and it is a country which is exalted, very rich.
0: Idi mahapunya bhumi, tyaga bhumi, karma bhumi.
1: This is the land of merit, this is the land of spirituality, and this is the land of sacrifice.
0: Itti Bharata Desamanu ee naadu mana bharatiyulu gurtinchukovadaniki prayatninchutaledu.
1: Today the bharatiyas are not able to understand the spirit and the greatness, glory of Bharat.
0: Yenugettru thana balam erugaledu.
1: Just as the elephant does not know its own strength,
0: tan thokato korte manushi oka 9 adugulu poi padipothadu.
1: Just it can brush aside, throw away a man to 10 feet distance by just waving its tail.
0: Alanti yenunu oka mauta manushi tana kindiki raagutunnadu.
1: But the man would be able to control the elephant with the mauta.
0: Tana balamalu teliyakunda undatam cheta mauta aa yenunu tana cheppinattu vintundani.
1: As the elephant is not aware of its strength, it has submitted to the hands of Mahavat.
0: Adhe abhidhamgane bharatiya shakti kevalam dehanni aadharam chesukoni upadhi paina aadharam padi viru manushulanu manushulaga bhavistunnaru.
1: The strength of Bharat does not center around the physical strength only. We cannot consider them simply as humans, the mortal.
0: Dehamu panchabhautikamu.
1: Body is of senses.
0: Deham kuraka tappadu eppudu.
1: It is bound to fall somewhere or other.
0: Dehi niramayundu.
1: The indweller is permanent.
0: Dehi ki chaavu puttukal moha nibandha bandhanala muddalu levu.
1: The indweller has neither beginning nor an end. The marks like the liberation or bondage.
0: Dehi niramayundu.
1: The indweller is eternal.
0: Dehi devadevudu.
1: And that very indweller is verily God himself.
0: It is satyanni gurtinchali.
1: This truth has to be cognized.
0: Ee dehamlo undinatundi oka శక్తి మరి దేని ఎందుకు లేదు.
1: ద స్ట్రెంగ్త్ ద పవర్ ప్రెసెంట్ ఇన్ దిస్ బాడీ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఎల్స్.
0: అగమ్య గోచరుడైనటువంటి దైవాన్ని కూడా నువ్వు పట్టి లాగి పెట్టగలరు.
1: God who is beyond comprehension and understanding can also be understood, can also be caught, cannot be drawn by this body.
0: Kani lopala unnatundi shakti maha satya shakti,
1: the latent strength represents truth.
0: Ee satya shakti ni evvaru kudanu pataledu.
1: This truthful latent power nobody can understand.
0: Satya se satyam,
1: and truth is truth.
0: Truth nu evvaru kudanu kaanchaledu.
1: Truth cannot be visualized.
0: దీన్ని అనుభవించవలసినదే కాని అన్నిధామనం భావించుకోకూడదు.
1: Truth has to be experienced, that's all, but not by any other way.
0: సత్యం అనేటువంటిది దైవ స్వరూపమే.
1: Truth is God.
0: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: God is truth. God is infinite. God is wisdom.
0: సత్యంబు నందుండి సర్వము సృష్టించే.
1: It is from the point of truth Creator created the whole creation.
0: Satyamunanda anage satyavritti,
1: and the whole thing would merge back into the principle of truth.
0: Satyamunanda anage sarvadrishti,
1: and the whole creation merges back into the truth.
0: Yendu chuchina satyam be,
1: wherever you go you find truth.
0: Mithyam anetundi lene ledu.
1: There is nothing like mithya or falsehood.
0: Kani manavudu ee mithyamainatundi yokka dehamnu అసత్యమైనటువంటి యొక్క ప్రవృత్తిని గుర్తించుకొని దీన్నే సత్యంగా భావిస్తున్నారు.
1: బట్ మ్యాన్ ఇస్ క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూషన్, ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అండ్ అవుట్వర్డ్ లుక్.
0: కనుక మానవుడు సత్యాన్ని గుర్తించాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ ట్రూత్.
0: సత్యాన్ని ప్రార్థించాలి.
1: అండ్ యూ షుడ్ ప్రే ట్రూత్.
0: సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
1: యూ షుడ్ అప్హోల్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ హైయర్ దన్ దట్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: నో ట్రూత్ నథింగ్ ఎగ్జిస్ట్.
0: సత్యమును పునాదిగా వేసుకుని ధర్మమునే భవనము పెరుగుతూ ఉండాలి.
1: ట్రూత్ యాజ్ ది ఫౌండేషన్ యూ కెన్ బిల్డ్ ద మ్యాన్షన్ ఆఫ్ ధర్మ ఆర్ రైచస్నెస్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ సత్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్.
0: ఈ ఇంద్రియమును అరికట్టి
1: కంట్రోలింగ్ యువర్ సెన్సెస్,
0: దేహ సంబంధమైనటువంటి భ్రాంతులు వదలి,
1: అండ్ వీ షుడ్ గివ్ అ బాడీ అటాచ్మెంట్,
0: కేవలం మనం చదివినటువంటి చదువుల యొక్క శక్తిని మనం పురస్కరించుకొని,
1: వీ జస్ట్ రిలై ఆన్ అవర్ బుక్కిష్ నాలెడ్జ్,
0: నిత్య సత్యమైనటువంటి యొక్క భావాన్ని మనం మర్చిపోతున్నాం.
1: వీఆర్ ఫర్గెటింగ్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: అది నిరంతరమైనటువంటిది.
1: అండ్ ఇట్ ఎగ్జిస్ట్
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: ఇట్ ఇస్ ఎగ్జిస్టెన్స్, ఇట్ ఇస్ ఆల్ ప్యూర్ బ్లెమిష్లెస్ ఇమ్మోర్టల్ నెక్టరై.
0: అట్టి సత్యమును మనం వెంటబెట్టుకుని,
1: విత్ దట్ ట్రూత్ ఫాలోయింగ్ అస్ విత్ ఇన్ అస్,
0: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క కర్మలను, కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను, ఈ యొక్క మనసు యొక్క తత్వమును అనుసరిస్తున్నాము.
1: వీ ఫాలో ద సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్, the senses of perception action, and we go by all the senses forgetting this eternal truth.
0: Manas etuvanti jetra,
1: you know the power of the mind,
0: adi ettante ette parigettundi.
1: Mind can run
0: konni samayam randu sugandhamuto koodinatvanti oka shuman pai valutundi.
1: At times the mind falls in the flower of fragrance.
0: Maraku vaipuna baiti emaina kodu pent bandi potunte దానిపైన పోయి వాడుతుంది.
1: అండ్ ద మైండ్ ఆల్సో ఫాల్స్ ఆన్ ఆల్ ద డర్టీ స్టఫ్ క్యారీడ్ బై ఎనీ క్యారియర్.
0: ఈ రెండింటి ఎందుకు కూడా వాలేటువంటి దాన్ని నీవు ఎట్టని నమ్ముతావు.
1: ద మైండ్ దట్ ఫాల్స్ ఆన్ ద ఫౌల్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాగ్రెంట్, హౌ కెన్ యూ బిలీవ్ ఇట్?
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: కనుక దీన్ని మనం మనసును రెండింటిని నమ్ముకుని మనం బ్రతుకుతూ ఉన్నాము.
1: వీ జస్ట్ క్యారింగ్ ఆన్ అవర్ లైఫ్ జర్నీ basing on the body and the mind.
0: Yenadu manavudu deham yokka bhrantini vadali,
1: that day man gives up his physical attachment, body attachment,
0: indriyam yokka tattvamu marchipoyi,
1: and he controls the senses,
0: atma tattvamne chintinchinappudu,
1: and when he tense at the point of the self.
0: నీవే ఆత్మస్వరూపుడు అయిపోతావు.
1: And he becomes verily the very embodiment, personification of the.
0: అప్పుడు నీవు మానవుడు కాదు.
1: As it is, you are not
0: మాధవుడే. నీవు మాధవుడే.
1: You are Madhava, divine.
0: కానీ మాధవుడై కూడా నీవు మానవత్వాన్ని వహిస్తున్నావు.
1: Though you are God, you have forgotten, you are behaving as a human being.
0: కానీ ఈ జగత్తులకు మానవ రూపాన్ని ధరించావు.
1: You have taken upon the vesture of a human being for the world's sake.
0: ఈ మానవ రూపము ఒక వేషము.
1: And this very human form is a dress, is a vesture.
0: ఈ వేషము ఈ ప్రపంచమునందు ఉన్నంత వరకు ఈ వేషం మాత్రమే నీవు ధరిస్తావు.
1: So long you move about in this world, this vesture, this form that you have put on,
0: now,
1: is the
0: center.
1: The moment you leave the body, you have to give up this dress, the vesture.
0: You
1: are acting basing on the dress. You have to recognize your true nature.
0: Manavatvamu.
1: The human life
0: పవిత్రమైనటువంటిది,
1: is sacred,
0: దివ్యత్వమైనటువంటిది,
1: and is divine.
0: ఇటువంటి దివ్యత్వమైన పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మనం ఎంత మట్టి కలుపుతున్నాము.
1: The divine sacred life is just misused.
0: కనుక దీనిని మనం సార్థకం గావించుకోవాలి.
1: We have to work for the liberation, make it purposeful.
0: నీవు చదివిన చదువు కానీ,
1: all the education,
0: నీవు నేర్చిన విద్యలు కానీ,
1: all the learning,
0: నీ యొక్క శక్తి సామర్థ్యములు కానీ,
1: ఆల్ యువర్ స్కిల్స్ అండ్ క్యాపాసిటీ,
0: క్షణభంగురాలు.
1: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
0: ఇవన్నీ కొంత కాలం మాత్రమే కనిపించేటువంటివి.
1: దే వుడ్ లాస్ట్ ఫర్ ఎ మోమెంట్ ఓన్లీ.
0: మరి కొద్ది టైం లోపలే నశించేటువంటివి.
1: అండ్ దే ఆర్ బౌండ్ టు వానిష్ వెరీ సూన్.
0: కనుక నీవు మొట్టమొదట నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ యు హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దట్ ఎటర్నల్ ట్రూత్.
0: నేను దేహం కాదు.
1: ఐఎమ్ నాట్ ద బాడీ.
0: ఎవరైనా వచ్చి నిన్ను ప్రశ్నిస్తారు,
1: ఎనీవన్ మే ఆస్క్ దిస్ క్వశ్చన్,
0: మీరెవరండి అంటారు.
1: దెన్ ఐ ఆస్క్ యూ, హూ ఆర్ యూ?
0: నేను ఫలాని వాడిని అని చెప్తావు.
1: అండ్ యూ రిప్లై, ఐఎమ్ సో అండ్ సో.
0: కానీ నీ దేహమును, నీ యొక్క గృహమును, నీ యొక్క వంశమును, నీ యొక్క దీనిని గుర్తించుకుని దాన్ని పేరు పెట్టి పిలుస్తున్నావు.
1: యూ రెస్పాండ్ టు ద క్వశ్చన్ బేసింగ్ ఆన్ ద బాడీ and the family you belong to and the region where you stay.
0: Nee peru Ramdas.
1: Your name is Ramdas.
0: Kaani evaru pettindi peru, peru
1: who gave that name to you?
0: Talidandru pettinatundi peru.
1: Parents gave that name to you.
0: Kaani Ramdas ani pilche enta varaku nee avunu avunu untavu.
1: Until you are called Ramdas, you will be saying yes, respond.
0: Nee ye Ramdas?
1: What type of Ramdas?
0: Dasarathin kumaru ainatundi Ramdas.
1: And you are Dasu, the servant of the son of King Dasharatha.
0: Ah, Dasharatha ante evaru?
1: Who is Dasharatha?
0: Dasharathudu.
1: Dasharatha.
0: Dasendriyulu yokka rathamu, ee dehamu.
1: Body is a chariot of 10 senses.
0: Ee Dasendriyulu yokka ratham yokka kumarudu.
1: And he is the very son of Dasharatha.
0: Kanuka neevu Dasharatha kumarudu ante Ayodhya vasulainatundi Dasharatha kaadu.
1: You cannot consider limit himself to Ayodhya only.
0: Dasharatha.
1: Dasharatha.
0: Dasharatha nuku muguru varyalu.
1: Dasharatha has 3 consorts, wives.
0: Kausalya.
1: Kausalya.
0: Sumitra.
1: Sumitra.
0: Kaikeyi.
1: Kaikeyi.
0: Ee muguru kudanu evaru? Ee Dasharatha dehaniki moodu gudamudu.
1: Who are they? This Dasharatha, the body with 10 senses, has 3 basic traits, qualities.
0: సత్వ రజో తమో గుణాలు.
1: దే ఆర్ 3 qualities, సత్వ రజస్ తమో గుణాలు. పాయస్
0: సాత్విక గుణము. కౌసల్య.
1: కౌసల్య రిప్రజెంట్ సాత్విక పాయస్నెస్.
0: సత్వ గుణము సుమిత్ర.
1: అండ్ సుమిత్ర రిప్రజెంట్ రజస్టిక్ మైండ్, ఎమోషన్.
0: రజో గుణమే కైక.
1: అండ్ ద కైక రిప్రజెంట్ ద నెక్స్ట్ రజస్.
0: కనుకనే మీరు ప్రతి ఒక్క దానికి కూడా మనలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
1: Therefore, for every factor, we have to recognize the innate truth.
0: కనుకనే రాములకు వశిష్ఠుడు వారు చక్కగా పుట్టినటువంటి తేదీ నక్షత్రం చూచి అతనికి రామచంద్ర అని పేరు పెట్టాడు.
1: Basing on the auspicious moment of the birth of Rama, he was named so by Vasishtha.
0: మొట్టమొదట రాములకు ప్రభాతం చెప్పే సమయంలో రామో దశరథ సుదయ.
1: While reciting the morning prayers to Ramachandra, they say, you are the son of Dasharatha.
0: Kausalya Putra.
1: Oh, you are the son of Kausalya.
0: Kausalya putrani petri jai.
1: They address him this way.
0: Karu tatsi vokkati kudanu mahaniyudu anadu telisi gurtinchadu.
1: This basic fact is realized.
0: Gurtinchi vartinchadu.
1: By the past. And they conducted themselves like that.
0: ఈనాటి వారి వీరికి మూర్ఖంగా గుర్తించలేదు.
1: And they are not foolish as we find today.
0: ఆనాడు సత్యాన్ని గుర్తించి,
1: having realized the truth then,
0: సత్యాన్ని బోధించి,
1: shared truth with everybody,
0: సత్యంతోనే వర్తించారు.
1: And then the whole life spent lifetime in truth.
0: కనుక సత్యమే వారి యొక్క సహజ లక్షణము.
1: Therefore truth is their natural quality.
0: అనగా సహనము పూనారు.
1: And they had all this forbearance sah.
0: కనుక భారతీయుల యొక్క గుణములు సహజమే.
1: The qualities of Bharat are quite natural.
0: సహనమే.
1: సహన forbearance.
0: ఆ ఫర్బేరెన్స్, ఆ సహనం అనేటువంటిది లేకపోతే మానవుడే కాదు.
1: Without forbearance, you are no human being at all.
0: కనుక తల్లినే మనము గొప్ప దేవుడిగా భావించాలి.
1: To consider the mother as God.
0: అందుకోసమని మాతృదేవో భవ పితృదేవో భవ. ఈనాడు మదర్ని ఎవరైనా గౌరవిస్తున్నారా?
1: Today do we find anybody respecting the mother?
0: ఆనాడు జనక మహారాజు యొక్క సభలకు పోతూ తీసుకుని పోతున్నాడు విశ్వామిత్రుడు.
1: That day it was Vishwamitra who was taking along with him to the court of Janaka.
0: కాని లోపల ఉన్నటువంటి యొక్క కౌసల్యకు నమస్కరించి పాదములకు,
1: before taking leave, he touched the feet of Kausalya.
0: అమ్మా నేను జనక మహారాజు యాగానికి పోతున్నాను.
1: And he said, I am going there for yaga.
0: ఇప్పుడు ఆమె చెప్పింది.
1: Then she said,
0: నాయన ఏ గుణము గణించి హేతించినాడు ప్రహ్లాద పాలింప పరమపురుషుడు.
1: That supreme being who came to the rescue of Prahlada with all the traits and capacity.
0: ఏ గుణము గణించి హేతించినాడు శివకుమారుడు శాఖ వైకుంఠవాస.
1: That God of heaven who came to the rescue of Dhruva.
0: ఏ గుణము గణించి హేతించినోనాడు ధ్రువకుమారుని శాఖ వైకుంఠవాస.
1: That వైకుంఠవాసి who came down for the rescue of Dhruva.
0: ఆ గుణము గణించి అమరవంజుడు.
1: And that with same quality.
0: ఆర్తజనులను పాలించు అనాథనాథుడు.
1: And he is the refuge of the four lords.
0: నీకు విజయము.
1: And he will make you the victor.
0: ఆశీర్వదించింది తల్లి.
1: That was the blessing of the mother.
0: జనక మహారాజు యొక్క సభ లోపల ఉత్తీర్ణుడయ్యాడు.
1: And he could be the victor. He could be the winner in the open.
0: జనకుడు కర్మయోగి.
1: And Janaka is కర్మయోగి.
0: అతను మహాజ్ఞాని.
1: And he is one of wisdom.
0: అటువంటి మహాజ్ఞాని రాముని పాదములు పట్టాడు.
1: And that Janaka, though he is the one of wisdom, the karma yogi, he touched the feet of Ram.
0: Nayana, nikatte michina vaaru ledu.
1: None can ever excel you.
0: Idigo naa kumartunu nikichi,
1: I offer my daughter in marriage.
0: Vivaham chestunnanu annadu.
1: And I am going to perform marriage.
0: Kaani vivaham ananta matramana aa pillavaadu oppukoledu.
1: And he did not accept by mere proposal.
0: ఈనాడు యువకులు ఎవరికైనా వివాహం అంటే ఓ పెద్దగా పత్రికలు కొట్టించుకొని అందరికీ పంచుతారు.
1: But the modern youth, they are ecstatic by just listening to the news of wedding. They print their cards and happily distribute.
0: లేదు లేదు, నా తల్లిదండ్రుల ఆజ్ఞ మేము నలుగురు పుట్టాము.
1: Rama was not like that. We are four brothers.
0: మేము రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: కనుక మాకు నలుగురికి ఒకటే చోరీ కావాలి, ఏది కావాల్సిందే.
1: And all the four should be married at the time.
0: కనుక తక్షణమే మా తండ్రి గారికి తల్లి గారికి ఈ వార్తను తెలిపించండి అన్నారు.
1: And the message was sent to their parents.
0: అంతవరకు కూడా సీతను చూడలేదు రాముడు.
1: Till then Rama did not look at Sita.
0: ఈనాటి పిల్లలు అట్టు కాదు.
1: మోడర్న్ యూత్ ఆర్ నాట్ లైక్ దట్.
0: ఎంగేజ్మెంట్ అయిన తక్షణమే ముందు సినిమాలకు వెళ్తారు.
1: ద మూమెంట్ ఎంగేజ్మెంట్ ఇస్ ఓవర్ దే విల్ టేక్ అప్ టు సినిమా.
0: ఇది కేవలము మంచి బుద్ధి కాదు.
1: దిస్ ఇస్ నాట్ గుడ్ యాటిట్యూడ్.
0: తాను బయటికే రాలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ కమ్ అవుట్.
0: రాములు కూడా ఎప్పుడు చూడలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ లుక్ అట్.
0: తల్లిదండ్రులు వచ్చి దిగిన తర్వాత,
1: అండ్ హీ waited for the arrival of the parents.
0: విశ్వామిత్రుడు చెప్పిన తర్వాత,
1: after getting the consent of విశ్వామిత్రుడు,
0: అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు.
1: Then he accepted.
0: కానీ accept చేశాడు కానీ సీతను చూడలేదు.
1: Though he gave his acceptance, he did not look at her Sita.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు వరుసగా నిలుచుకున్నారు.
1: ఆల్ ది ఫోర్ బ్రదర్స్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: వీరందరికీ మొట్టమొదట రాముడు పెద్దవాడు.
1: రామ ఇస్ ఎల్డెస్ట్ ఆఫ్ ది ఫోర్.
0: రాముడికి మొట్టమొదటి సీత గార్లెండ్ వేయాలి.
1: అండ్ సీతా వాస్ టు గార్లెండ్ రామ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: తర్వాతనే లక్ష్మణుడికి భరతుడికి శత్రుఘ్నికి వేయాలి.
1: దేర్ ఆఫ్టర్ లక్ష్మణ భరత శత్రుఘ్న టు గార్లెండ్.
0: ఆమె గార్లెండ్ పట్టుకుని నిల్చుకుని ఉంది.
1: అండ్ షీ వాస్ హోల్డింగ్ ద గార్లెండ్.
0: కానీ రాముడు ఆమె వైపు చూడలేదు.
1: రామ యెట్ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: ఎందుకంటే ఆమె నా భార్య కాదు.
1: షీ ఇస్ నాట్ మై వైఫ్ యాజ్ ఆఫ్ నౌ.
0: ఆమె పరస్త్రీ.
1: షీ ఇస్ అనదర్ లేడీ.
0: నేను ఎట్లా చూసేది?
1: హౌ కెన్ ఐ లుక్ ఎట్ హర్?
0: ఇది మహాపాపము.
1: ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: పరస్త్రీని చూడటమే మహాపాపము.
1: టు లుక్ ఎట్ అనదర్ లేడీ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: అప్పుడు ఇంతసేపు కాచుకుంది పాపం.
1: అండ్ షీ వెయిటెడ్ అండ్ వెయిట్.
0: కానీ రాముడు వంగలేదు.
1: బట్ రామ డిడ్ నాట్ బెన్.
0: రాముడు వంగలేదు, సీత గార్లెండ్ వేయలేదు.
1: రామ డిడ్ నాట్ బెన్ లొంగలేదు. అండ్ సీత డిడ్ నాట్ గార్లెండ్ హిమ్ వేయలేదు.
0: అంతవరకు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నిలుచుకొని ఉన్నారు.
1: లక్ష్మణ భరత శత్రుఘ్న వర్ వెయిటింగ్.
0: అప్పుడు లక్ష్మణ్ వైపు చూచాడు రాముడు.
1: అండ్ రామ లుక్డ్ అట్ లక్ష్మణ్.
0: ఏమిప్పుడు నేను చేసేది?
1: వాట్ ఈస్ టు బి డన్ నౌ?
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు యుక్తి.
1: దెన్ లక్ష్మణ్ హాస్ ఎ నెక్ ఎ డివైస్.
0: నీవు మొట్టమొదట తల్లికి నమస్కారం చేయి.
1: యు ఫస్ట్ సల్యూట్ టచ్ ది ఫీట్ ఆఫ్ యువర్ మదర్.
0: అప్పుడు రాముడు లేచి తల్లికి నమస్కారం చేశాడు.
1: దెన్ రామ అప్రోచ్ హిస్ మదర్ బెంట్ అండ్ టచ్ ది ఫీట్ ఆఫ్ హిస్ మదర్.
0: ఆ తల్లికి నమస్కారం చేసేటప్పుడు వంగినాడు.
1: అండ్ వై టచింగ్ ది ఫీట్ ఆఫ్ మదర్.
0: అప్పుడు సీత కూడా భయం వేసింది.
1: ఇమీడియట్లీ సీత గార్లెండ్
0: చూచారా ఎంతటి పవిత్రమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: వాట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ చెస్ట్.
0: ఎంత నిత్య సత్యమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: దట్ వాస్ ది లెవెల్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ బిహేవియర్ ఇన్ దోస్ డేస్.
0: ఈ విధంగా త్రేతాయుగము ద్వాపరయుగములు చాలా గొప్పగా విరుదుగా జరుగుతూ పోతూ వచ్చింది.
1: దోస్ టూ ఏజెస్ త్రేత అండ్ ద్వాపర దే వర్ ది ఏజెస్ ఆఫ్ లైట్. దే వర్ ఏజెస్ ఆఫ్ చెస్టిటీ అండ్ క్యారెక్టర్.
0: ఈనాటి బాల బాలకులు గార్లెండ్ వేసినా వేయకపోయినా
1: టుడే బాయ్స్ అండ్ గర్ల్స్ వెదర్ దే గార్లెండ్ ఆర్ నాట్
0: తానే గుణమై వేస్తాడు.
1: హీ హింసెల్ఫ్ విల్ గో ఫార్వర్డ్ అండ్ గార్లెండ్.
0: అట్లది కాదేది.
1: దట్స్ నాట్ ప్రాపర్.
0: కనుకనే రాముడు వేసిన తర్వాత
1: ఓన్లీ ఆఫ్టర్ రామ ఇస్ గార్లెండ్
0: అప్పుడు లక్ష్మణుడికి ఆమె వచ్చి వేసింది.
1: అండ్ దెన్ లక్ష్మణ వాస్ గార్లెండ్ లేటర్.
0: కనుకనే ప్రతి ఒక్కటి ఎందుకు కూడా పెద్దలను అనుసరిస్తూ పెద్దలను పూజిస్తూ పెద్దల ఆజ్ఞను నడుచుకోవాలి.
1: Therefore, in every aspect, one has to pay heed to the words of the elders and act accordingly.
0: పెద్దలు చెప్పిన మాటలు,
1: all the teachings of elders,
0: శుద్ధముగా విని,
1: you have to hear, listen to them wholeheartedly.
0: అశ్రద్ధ లేక,
1: without any negligence,
0: ప్రేమతో పూజించినప్పుడే,
1: and when we worship them with love,
0: నీ జీవితము శాంతి చెందుతుంది.
1: Then only you will have a peaceful life.
0: కనుక ఆనాడు రామాయణంలో ఇంత గొప్ప విచిత్రమైనటువంటి చరిత్ర జరుగుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ది హిస్టరీ, దట్ ఈస్ ది సెంచురీ ఆఫ్ దోస్ డేస్.
0: తర్వాత వీరు అడవికి పోయారు. దశరథుని ఆజ్ఞ ప్రకారము,
1: యాజ్ పర్ ది కమాండ్ ఆఫ్ దశరథ,
0: కైకకు ఇచ్చినటువంటి మాట ప్రకారము,
1: ఇన్ అకార్డ్ విత్ ద ప్రామిస్ గివెన్ టు కైక,
0: రామ నీవు అరణ్యములకు వెళ్ళు.
1: రామ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్.
0: ఇన్ని దినములు 14 వర్షములు.
1: హౌ లాంగ్? 14 ఇయర్స్.
0: అది మందర యొక్క మాట.
1: That is the teaching, that is what was ఎంత పెద్ద
0: రాణి అయినప్పటికీ మందర సర్వెంట్ మాట వినింది.
1: కైక హ్యాడ్ టు పే హీడ్ టు ది వర్డ్స్ ఆఫ్ ది సర్వెంట్ మెన్.
0: కనుకని సర్వెంట్ మాట వినకూడదు.
1: దేర్ఫోర్ నో వన్ షుడ్
0: ఓనర్ మాట వినాలి.
1: వన్ షుడ్ హియర్ ది ఓనర్ ఓన్లీ.
0: అప్పుడు ఆమె చాలా దుఃఖపడింది.
1: అండ్ షీ ఫెల్ట్ మిజరబుల్.
0: భర్త నేను కూడా నేను ఈ వెంట వస్తాను.
1: Said, I too will follow you.
0: నాకు పతియే దైవము.
1: My husband is my God.
0: నాకు సర్వము నాకు పతియే.
1: And my whole life centers around the husband.
0: కనుక పతి ఉన్న చోటనే సతి ఉండాలి.
1: Where pati the husband is there, sati the wife has to stay.
0: పతిశత్రు ఇద్దరు కూడాను ప్రయాణమైనప్పుడు దగ్గర ఉన్నటువంటి సోదరుడు లక్ష్మణుడు అన్న నేను నీ తమ్ముడు.
1: When both of them, Rama and Sita, were proceeding ahead,
0: వీరెట్ట వచ్చారు.
1: And he followed them.
0: సుమిత్రకు పుట్టినటువంటి వారు భర్త శత్రుఘ్నుడు.
1: And they were born to Sumitra.
0: సుమిత్ర గొప్ప గుణవంతురాలు.
1: Sumitra is a noble lady.
0: సుమిత్ర చాలా సుమిత్ర మంచి మిత్రుడైనటువంటి
1: సుమిత్ర ఎ గుడ్ ఫ్రెండ్
0: నా కుమారు నాకు ఇద్దరు పుట్టారు
1: ఐ హావ్ టూ సన్స్
0: ఒక కుమారుడు రాముని సేవ రెండవ కుమారుడు లక్ష్మణుని సేవ
1: వన్ విల్ సర్వ్ రామ ది అదర్ విల్ సర్వ్ భరత
0: ఎట్టైనా మా కుమారుడికి రాజ్యం రాదు
1: ఇన్ ఎనీవే మై సన్ ఇస్ నాట్ గోయింగ్ టు ద రూలర్
0: కాబట్టి రాములైతే రాముని సేవ చేస్తాడు
1: అండ్ ద వన్ హూ సర్వ్స్ రామ నేచురల్ నోస్ దట్ రామ విల్ బి ద రూలర్
0: లేక లక్ష్మణుడైతే లక్ష్మణుడికి సేవ చేస్తాడు
1: అండ్ అదర్వైజ్ హి హాస్ టు సర్వ్ లక్ష్మణ్
0: లక్ష్మణుడికి సేవ చేస్తూ వచ్చాడు శత్రుఘ్నుడు
1: శత్రుఘ్న వెంట్ ఆన్ సర్వింగ్
0: రామునికి సేవ చేస్తూ వచ్చాడు లక్ష్మణుడు
1: అండ్ లక్ష్మణ సర్వ్డ్ రామచంద్ర
0: లక్ష్మణి యొక్క గుణము చాలా చిరమైనటువంటి
1: అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ్ ఈస్ వెరీ నోబుల్
0: వారి ఇరువురు కూడాను అరణ్యంలో వెళ్లారు
1: బోత్ ఆఫ్ దెమ్ వర్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ద ఫాల్
0: అన్ని కష్టములు పడ్డారు
1: దే ఫేస్డ్ ఆల్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్
0: అందరికి తెలిసినటువంటి విషయమే
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నోన్ టు ఎవ్రీబడీ
0: కానీ కొంతసేపు
1: సమ్టైమ్
0: రామసీత ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా లక్ష్మణుడు ఆ స్పాట్ వదిలిపెట్టి
1: When Rama and Sita were conversing, Lakshmana left that spot.
0: ఆ స్పాట్ వదిలిపెట్టి కొంచెం దూరం బయలుదేరాడు.
1: He was walking to a long distance, leaving their company.
0: అప్పుడు లక్ష్మణుడికి ఒక విధమైనటువంటి చెడు బుద్ధి పుట్టింది.
1: And it was that time when Lakshmana developed bad thoughts.
0: అన్న, ఎందుకు మనకి ఈ కష్టములంతా కూడా ఉండాలి?
1: The brother, why should we have all these difficulties?
0: మనం అయోధ్యకు వెళ్దాము.
1: Why should we go to the forest?
0: సుఖముగా జీవిస్తాము.
1: And let's go back and be happy.
0: ఈ సీతకు ఎందుకు ఇంత బాధ?
1: Why should Sita suffer?
0: ఈ రాక్షసుల మధ్యలో మనం సీతను కాపాడుకోలేము.
1: It's not possible to protect her in the midst of the demons around.
0: చెప్పేటప్పటికి రామునికి తోచింది.
1: Rama could understand.
0: ఇది స్థల మహత్యమైన.
1: It is the effect of the place where they were.
0: ఆ లక్ష్మణుడు తీసుకుని పోయి.
1: And he took Lakshmana along with him.
0: లక్ష్మణ. ఇది నీ గుణం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ యువర్ క్వాలిటీ.
0: ఈ స్థల మహత్యము.
1: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ప్లేస్ వేర్
0: ఈ స్థలంలో రాక్షసులందరూ సంచరిస్తున్నారు.
1: దిస్ ప్లేస్ వేర్ డెమన్స్ మూవ్డ్ అరౌండ్.
0: ఈ రాక్షసులు సంచరించినటువంటి స్థలం కనుక రాక్షస గుణము నీలో వచ్చినాయి.
1: బికాస్ ద డెమన్స్ వర్ దేర్ ఇన్ ది విసినిటీ యు డెవలప్ దిస్ డెమోనిక్ క్వాలిటీ.
0: కనుక మనం స్థలం కూడా గుర్తించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు అండర్స్టాండ్ ద ప్లేస్ వేర్ వి లివ్.
0: దేశకాల పరిస్థితి ప్రభావము చేత స్థలము కూడా మనం గుర్తించాలి.
1: Basing on the time and the space, we have to understand clearly where we stay.
0: అప్పుడు రాక్షసుడు మారినాడు.
1: Then they could transform themselves.
0: మనం తిరిగి అయోధ్యకు పోనక్కర్లేదు.
1: Let's not go back to Ayodhya.
0: నీవు ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరాలు కూడా అరణ్యంలోనే జీవించాలి.
1: I'll fulfill the promise. I'll abide by the promise given. I'll stay in the forest for 14 years.
0: ఆ విధంగా ఒకరి మాటను ఒకరు స్థల మహత్యమును గుణ మహత్యమును గుర్తించుకుని వర్తించుకుంటూ వచ్చారు.
1: That's why each one supported the other in full understanding of the effect of the place, in full awareness of the qualities they uphold.
0: Ramayanamlo unnatundi oka nijamainatundi character mari e deeni endi kodanu ledhu.
1: The character as embodied, as represented in Ramayana is not noticed anywhere.
0: Ramayanam ante edo aashyanga chusukuntaru kani
1: we consider Ramayana
0: Bharatiya oka art Ramayanam.
1: Ramayana represents the very heart of Bharat.
0: అట్టి భారతీయుల యొక్క పాటను మనం గుర్తించుకోలేకుండా పోవటము ఇది ఏ పెద్ద కష్టములకు మూల కారణం.
1: For all the difficulties we are facing today, the main cause lies here that we have not understood.
0: ఎక్కడ ఉండేది బాధలు తప్పినవి కాదు.
1: You cannot escape difficulties wherever you go.
0: అడవులు ఎందున్నా.
1: You may be in the forest.
0: ఆకాశమునున్నా.
1: You may be in space.
0: పట్టణమునున్నా.
1: You may be in the city.
0: పల్లెనున్నా.
1: Or a village.
0: గుట్ట మీదనున్నా.
1: Or a mountain top.
0: నట్టేటబడి ఉన్నా.
1: Or in a deep sea.
0: దిక్కు లేని వారి దేవుడు.
1: Only God who will come to your rescue. Nobody else.
0: కనుక ఇట్టి భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వారికి ఈ సత్యం అర్థమవుతుంది.
1: Those who understand the nature of God would experience this truth.
0: ఈనాటి యువకులందరూ కూడా
1: all youngsters today
0: ఈనాటి ఈ గుణములు మాత్రం పెంచుకోవాలి.
1: They should develop such great quality.
0: మీరందరూ కూడా భగవంతుని బిడ్డలే.
1: You are the children of God.
0: తానే చెప్పారు మమ్మే మాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: God himself said that you are his part and the individual and the cosmic entity are one and the same.
0: కనుక భగవంతుని గుణములను అనుసరించి భగవంతుని వలే మనం జీవించాలి.
1: Therefore we should develop divine qualities and follow the path given to man by God.
0: మనము భగవంతుని యొక్క అంశము.
1: We are the spark of the divine.
0: ఆ విధంగా మీరు భావించినప్పుడే మీరు బాగుపడతారు.
1: And once we understand this divinity basically.
0: నేను పలాని వారి కుమారుణ్ణి, పలాని వారి సోదరుని అని చెప్పుకుంటే పలాని వారే అయిపోతారు.
1: If we go on calling yourself that you are the son of so and so, that you are brother of so and so, friend of so and so, you will remain so and so only.
0: అంత సో అండ్ సో
1: సో అండ్ సో దట్స్ ఆల్.
0: కనుక నీవు భగవంతుని అంశంను అని గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ఫుల్లీ వెల్ దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్
0: ది. అప్పుడే నీ ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ డెత్ యువర్ ఓన్ ట్రూ నేచర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ మంచి పిల్లలు,
1: యు ఆర్ ఆల్ గుడ్ చిల్డ్రన్,
0: అంత బంగారు పిల్లలు,
1: యు ఆర్ రియల్లీ గుడ్.
0: కానీ కొంత వాతావరణం దీన్ని పాడు చేస్తుంది.
1: The environment spoils you at times.
0: కొంత ఆహారం కూడా దీన్ని స్పాయిల్ చేస్తుంది.
1: And adding to this, the food habits also responsible.
0: ఫ్రెండ్స్ తో చేరినప్పుడు ఫ్రెండ్స్ మంచి వారేగినైతే నీకు మంచి మాటలు చెప్తారు.
1: When you join the company of your friends, if the friends are good, then talk all good things.
0: ఫ్రెండ్స్ ఏమైనా సరైనటువంటి వారు కాకపోతే,
1: ఫ్రెండ్స్ ఆర్ నాట్ గుడ్,
0: నీకు బ్యాడ్ టాక్ చెప్తారు.
1: And naturally they share with you their bad.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: నీవు ఎలాంటి వాడి స్నేహితుడు నీవు చెప్తే నీవు ఎలాంటి వాడు నేను చెప్పగలను.
1: If you just mention your friend, your character can be decided.
0: కనుక మీరందరూ కూడా మంచి ఫ్రెండ్స్ చేరాలి.
1: So therefore you should join the good company always.
0: ఈ గుడ్ కంపెనీ చేరి,
1: in the good company,
0: అదే సత్సంగత్వ నిస్సంగత్వం, నిస్సంగత్వ నిర్మోహత్వం, నిర్మోహత్వ నిశ్చేతత్వం, నిశ్చేతత్వ జీవన్ముక్తి.
1: And therefore when you join the good company, you will develop the sense of detachment, you will be free from illusion and you will attain liberation at the end.
0: ఈ నూసెన్స్ పోయి నీవు ఈ జీవితాన్ని నూసెన్స్ గా చేసుకోదు.
1: Don't run after nuisance and make your life a nuisance.
0: Good company చేరి,
1: join the good company,
0: good name తీసుకో,
1: get a good name.
0: Be good.
1: Be good.
0: Do good.
1: Do good.
0: See good.
1: Bhagavan says, be good, do good, see good.
0: This is the way to God.
1: This is the way to God.
0: ఈ విధంగా ఉండినప్పుడే నిజమైన దివ్యత్వం అర్థమవుతుంది.
1: When you lead your life accordingly, you can experience divinity in letter and spirit.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నాలుగు దినముల నుంచి మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. మీరు అనవచ్చు, కానీ నా మనసు అప్పదే.
1: Bhagavan feels that he is giving you trouble, but boys, all of them say unanimously, no Swami. But Baba says that he knows.
0: ఇది మీకు సహజము.
1: It's quite natural for you to Baba.
0: కానీ ఇది నాకు సహజము.
1: And this feeling of Bhagavan is natural to you.
0: కనుక మున్ముందు ఇంకా దీని విషయములు ఎంతైనా మనం తెలుసుకుందాం.
1: In future, Bhagavan will tell you many more things.
0: రామ జీవితమే మీ యొక్క జీవితము.
1: The life of Rama should be your life.
0: ఎవరైనా అడిగినప్పుడు మీకు దేవుడు ఎక్కడున్నాడు, నా ఆత్మలో ఉన్నాడు.
1: When you ask you where is your God, you can say that he is myself, inner self.
0: కనుక నీ ఆత్మనే నీవు.
1: The very self.
0: ఆత్మకంటే మించినటువంటి మరొకటి లేదు.
1: There's nothing beyond the self or Atma.
0: దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
1: That self is consciousness.
0: ఈ కాన్షియస్నెస్ ప్యూర్ గా ఉండినంత వరకు కూడా మీరు ఎప్పుడు కూడా నువ్వు మానవుడే.
1: So long the consciousness is pure, you continue to be a human being.
0: Niva consciousness nu pavitram chesko,
1: make your consciousness pure and sacred.
0: Edaina valinatvanti yokka ee pichi pichi pichi bhavam anta kuda nu dooram chesukondi.
1: Give up, dispel all bad thoughts.
0: Vachinappudu meeru em mathramo dani chintinchukandi.
1: Don't think again and again if any bad thoughts come.
0: Untayi ivanni kantito chusi, chevulato vini, maatalato maatadi anni rakaluga undinappudu ఈ చెడ్డ భావాలు వస్తుంటాయి.
1: Naturally the bad thoughts get in as we speak, as we listen to, as we see.
0: మనకు ఎనిమీస్ ఉన్నారు.
1: Have enemies.
0: ఐదు ఉన్నారు.
1: Have five enemies.
0: కామ క్రోధ లోభ మోహ మదవచ్చేది.
1: And the enemies saw the anger, the lust, the greed, avarice, hatred.
0: ఈ ఐదు మంది మిమ్మల్ని బ్యాడ్ పాత్ లో తీసుకుపోతుంటారు.
1: All these five enemies will pull you towards the wrong path.
0: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
1: On the other hand, there are other five human values.
0: ఈ ఐదు కూడా చాలా గుడ్ ఫ్రెండ్స్.
1: And these five human values are your good friends.
0: ఆ గుడ్ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్షిప్ చేసుకోండి.
1: Develop friendship with these five human values.
0: ఆ గుడ్ ప్లేస్ మీరు ఫ్రెండ్షిప్ తీసుకుంటే
1: అండ్ యూ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ దీస్ బాయ్స్
0: గుడ్ బాయ్స్
1: యూ విల్ బి గుడ్ బాయ్స్
0: లేకపోతే యూ బ్యాడ్ బాయ్స్
1: అదర్వైజ్ యు ఆర్ బ్యాడ్ బాయ్స్
0: బ్యాడ్ అనేటువంటి తెచ్చుకోకూడదు
1: యూ షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్
0: గుడ్ నేమ్ తెచ్చుకోండి
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్
0: పవిత్రమైన పేరు తెచ్చుకోండి
1: యూ షుడ్ గెట్ ఎ సీక్రెట్ నేమ్
0: కన్న తల్లిదండ్రులకు పవిత్రమైన పేరు ఇవ్వండి
1: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ పేరెంట్స్ ఆల్సో
0: తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు మీ పైన
1: పేరెంట్స్ హ్యావ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్
0: వారికి కూడా సంతోష పెట్టండి
1: మేక్ దెమ్ హ్యాపీ
0: మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అదితి దేవోభవ
1: మదర్ ఇస్ గాడ్ ఫాదర్ ఇస్ గాడ్ టీచర్ ఇస్ గాడ్ గెస్ట్ ఇస్ గాడ్
0: కనుక మీరు తల్లిదండ్రుల మాటలను మీరు ఏమాత్రం ఉల్లంఘించుకోకుండా వారి ఆజ్ఞను తిరసావరించండి
1: నెవర్ డిసోబే యువర్ పేరెంట్స్ ఫాలో దెమ్ మేక్ దెమ్ హ్యాపీ ప్లీజ్ దెమ్
0: అప్పుడే మీరు ధన్యులు అవుతారు పుణ్యులు అవుతారు
1: దెన్ ఓన్లీ యు విల్ ఎర్న్ ద మెరిట్ యువర్ లైవ్స్ ఆర్ రిడీమ్డ్
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba on the 14th of August 2006 during the Atirudra Mahayagnam at Prashanti Nilayam.

0: ఎంబునందడు సర్వసృష్టి సత్యమహిమదేని తలమేది కనుగొన్న శుద్ధ సత్వమిది చూడరయ్యా.
1: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ ద ట్రూత్ ది ఎంటైర్ క్రియేషన్ ఇస్ మేడ్ బై గాడ్ అండ్ ద హోల్ ఆఫ్ ది కాస్మస్ మర్జెస్ బ్యాక్ into that principle of truth. There is no place anywhere where there is no truth. That is the pure, unsullied, non-dual truth.
0: Tan telisina vare nijamaina yogulu.
1: The true aspirants are those that know the correct path.
0: Shuddha satyam idiye chudaraya.
1: Watch, that is the pure truth of truths. Watch this.

0: ಶುದ್ಧ ಸತ್ವ ಬಿದೆಯೇ ಚೂಡಲೆಯ.
1: ದಿಸ್ ಇಸ್ ದಿ ಪ್ಯೂರ್ ಟ್ರೂತ್, ದಿ ಅನ್ಸಲಿ ಟ್ರೂತ್.
0: ಪಶುಪಕ್ಷಿಮರಿಗಾದರೂ ಮೊದಲು ಕ್ರಿಮಿಕೀಟಗಳು ಈ ಜಗತ್ತನ್ನು ಜೀವಿಸಿ ಪ್ರತಿ ಜೀವಿ ಕೂಡ ಈ ಸತ್ಯವ ನುಂಚಿ ಆವಿರ್ಭವಿಸಿನಟುವಂತಿದೆ.
1: ಆಲ್ ಬರ್ಡ್ಸ್ ಬೀಸ್ ಅನಿಮಲ್ಸ್ ಇನ್ಸೆಕ್ಟ್ಸ್ ಅಂಡ್ ದ ವರ್ಮ್ಸ್ ಆಲ್ ಹ್ಯಾವ್ ಟೇಕನ್ ಬರ್ತ್ ಔಟ್ ಆಫ್ ದಿಸ್ ಟ್ರೂತ್.
0: ಈ ಸತ್ಯವ ಲೇಕುಂಡಾ ಏದಿ ಕೂಡ ಜರುಗದು.
1: ನಥಿಂಗ್ ಕ್ಯಾನ್ ಹ್ಯಾವರ್ ಹ್ಯಾಪನ್ ವಿದೌಟ್ ದಿಸ್ ಟ್ರೂತ್.
0: ಆ ಸತ್ಯವು ಒಕ್ಕರ ದಗ್ಗರನೇ ಉಂಡೇದಿ, ಈ ಸತ್ಯಂ ದಗ್ಗರನೇ.
1: That truth is in the possession of only one, Bhagavan himself here.
0: ಇಕವರೇನಾ ಈ ಶುದ್ಧ ಸತ್ವಾನ್ನಿ ಹೇಗಲ್ಲ.
1: Can anyone materialize the principle of truth in this way? That is ಶುದ್ಧ ಸತ್ವ, pure truth.
0: ಕನುಕ ಸತ್ಯಮು ಎಕ್ಕಡ ಚುಚ್ಚಿನಾ ಉನ್ನದಿ.
1: Therefore truth is everywhere.
0: ನೀರು ಸತ್ಯಾನ್ ಜಚ್ಚುಕುನ್ನಪ್ಪುಡು, ಸತ್ಯಾನ್ ಚಿಂತಿಸಿನಪ್ಪುಡು ನೀರೋ ಕೂಡ ಈ ಸತ್ಯಮ ಒಚ್ಚೇಸಿ.
1: When once you follow truth, then once you have firm faith established in truth, you will also be able to do this.
0: ಕನುಕನೆ ನೀರು ಸತ್ಯಾನ್ ನಿರಂತರಮು ತರಿಸಿಕೊಂಡು ಉಂಡಾಲಿ.
1: Therefore hold on to truth eternally forever.
0: ఎందుకోసం సత్య సాయి అని పేరు పెట్టారు?
1: Why this name సత్య సాయి is given?
0: సత్యమనే ఈ సాయి నుంచి వస్తుంటున్నది.
1: The truth సత్య has originated out of this సాయి భగవాన్.
0: కనుక ఎవరు హృదయంలో సత్యాన్ని తలుచుకుంటుంటారో వారిలో అంత సత్యం ఉన్నాడు.
1: Whosoever installs truth in the altar of their heart will certainly experience the principle of truth divine himself.
0: కనుక సత్యాన్ని ఎప్పుడు కూడా మరవకూడదు.
1: Therefore never forget truth.
0: సత్యమునకు ప్రతిబింబము, ప్రతిధ్వని, ప్రతి రియాక్షన్ కూడాను ధర్మము.
1: ద రియాక్షన్ రిఫ్లెక్షన్ ద రిసౌండ్ ఆఫ్ ద ట్రూత్ కమ్స్ టు అస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ధర్మ ఆర్ రైచియస్నెస్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ ఆర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ బియాండ్ ది అడ్హెరెన్స్ టు ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఈనాడు లౌకికంగా మనం ఎన్నో విద్యలను గడుపుతున్నాము.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ ఎక్స్పెరిమెంట్ in different directions.
0: Education.
1: We acquire different forms of knowledge through education.
0: Kani ee education takudano ee education kaadu.
1: This is not true education in the strict sense.
0: True education satyam hrudayam nunchi vacheyatundide.
1: True education is truth which you find in your heart.
0: దీనికి రూపనామము లేదు.
1: ఇట్ హాస్ నో నేమ్ అండ్ ఫార్మ్.
0: సత్యమునికి ఏ రూపము?
1: వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ట్రూత్?
0: వాట్ ఇస్ ది ఏది ధర్మము?
1: వాట్ ఇస్ ధర్మ?
0: శాంతి ఏ రూపము?
1: వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ పీస్?
0: శాంతి, ధర్మము, సత్యము అన్ని రూపరహితమైనటువంటివి.
1: పీస్, రైచియస్నెస్, ట్రూత్, they have no form at all. They are formless.
0: Kala hrudayam nunchi antarbhutamai unnatundi danni manam raagali.
1: These formless attributes noticed immanent latent in human heart have to be brought forth.
0: Manavuni endure natundi shaktulu marokati evvari enta kuda ledu.
1: The potentiality present in man is not noticed in any other creature.
0: ఏ యొక్క దైవమునందు కూడా ఈ యొక్క ఇది లేదు.
1: మ్యాన్ హ్యాస్ గోట్ హైయెస్ట్ పొటెన్షియల్.
0: కనుక మనిషి దైవంగా భావించుకోవాలి.
1: దర్ ఫోర్ man should consider himself divine.
0: Devam manusharupena.
1: God moves on earth in human form.
0: Kanuka manushini manushiga meeru bhavinchukuntunnaru. Dani valane inni tappulu chestunnaru.
1: You consider so low as mere human, therefore you commit mistakes.
0: Kani nee human kaadu.
1: You are not merely a human.
0: You are God.
1: You are God.
0: నీవు గాడ్ అని తచ్చుకో, నువ్వు తప్పక గాడ్ అవుతావు.
1: థింక్ దట్ యు ఆర్ గాడ్ అండ్ యు ఆర్ బౌండ్ టు బి గాడ్.
0: కనుక మనం యద్భావం తద్భవతి.
1: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్ సో విల్ బి ది ఎక్స్పీరియన్స్.
0: నువ్వు చెడ్డని తలుచుకుంటే నీ చెడ్డ తలంపులే నీకు వస్తుంటాయి.
1: ఇఫ్ యు జస్ట్ కంటెంప్లేట్ ఆన్ బ్యాడ్ థింగ్స్ యు విల్ హ్యావ్ బ్యాడ్ థాట్స్ ఓన్లీ.
0: కానీ మొన్న చెప్పాను, లోకంలో అందరినీ ప్రేమిస్తూనే ఉంటుండా.
1: ది అదర్ డే భగవాన్ సెడ్ యు లవ్ ఎవ్రీబడీ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ ప్రేమించే లోపల కొన్ని భేదములు ఉంటున్నవి.
1: హౌఎవర్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ దేర్ ఆర్ సర్టెన్ డిఫరెన్సెస్.
0: స్టూడెంట్స్ ని ప్రేమిస్తుంటారు.
1: స్టూడెంట్స్ లవ్ అదర్ క్లాస్మేట్స్ కొలీగ్స్.
0: కానీ స్త్రీలను ప్రేమిస్తుంటారు.
1: Women love the other women.
0: Kani aa women lo kudanu bhagavantunnadu, ee women lo kuda bhagavantunnadu, vaare iruru kudanu.
1: In fact, God is present in this form, God is present in that form also.
0: Anni dehamuri endu kuda unnatvatidi devam okade.
1: It's only same God present in all forms.
0: Ekam satvipravabhavadanti.
1: It is only same God who is interpreted in different ways by scholars.
0: Chinna chinna pidalu kudanu okarokaru prebistuntaru.
1: Find tiny tots kids loving each other.
0: Kani idi tappu kadu.
1: Nothing wrong in it.
0: Aithe adi kramakramena perugutu pothunte adi kotta varakunu konni jabbulaku guri kavachunu.
1: But as the times pass by, you may fall sick.
0: Konni శక్తులు తనలో నుంచి కొన్ని జారిపోతుంటది.
1: యు విల్ బి లూసింగ్ సర్టన్ ఫ్యాకల్టీస్ ద పవర్.
0: కనుక దానివల్ల శరీరం కొంచెం బలహీనమైపోతుంది.
1: ద బాడీ బికమ్స్ వీక్.
0: కనుక మీరు ప్రేమలో తప్పులేదు.
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ లవ్.
0: కానీ దానిని అధికంగా మీరు దాన్ని ఉపయోగపెట్టుకోకండి.
1: బట్ హౌఎవర్ యు షుడ్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎక్సెస్.
0: కనుక ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించాలి.
1: Therefore, we must love everyone.
0: Love all, serve all.
1: Love all, serve all.
0: ఎందుకోసమంటే అందరి యందు కూడా దైవమే ఉన్నాడు.
1: The reason is God is present in all.
0: దైవం లేని స్థానమే లేదు.
1: There is no place where there is no God.
0: ఆకాశమునందు దైవం ఉన్నాడు.
1: There is God in space.
0: Jalamunandu devudu unnadu.
1: There is God in water.
0: Shabdamunandu devudu unnadu.
1: Sound is God.
0: Anniku velthurunandu devudu unnadu.
1: Light is God.
0: Kanuka prathi okkati kuda nu daivame.
1: Every aspect is divine.
0: Ittuvanti daivanni manam vadale petti,
1: leaving such God,
0: edo kattina devalayamlo pettina vigrahanni manam poojinchukuntu kucutunnam.
1: You go on spending your lifetime in worshipping the idols located in temples built by man.
0: Kanuka ee temples lopala meer poojinchukondi tappaledu.
1: There is nothing wrong in worshipping idols of the temple.
0: Andar lopala unnatvanti devudu aa yokka stone endu kuda unnadu.
1: God present in all forms is equally present there in the temple.
0: Kanuka meer deni kudanu poojinchadu tappani nenu cheppanu.
1: Bhagwan will never deny that. Will never say no to your mode of worship.
0: Kani devam neeve.
1: But you are God.
0: Neevu devamayi neevu anni endu devamai unnadu ni bhavinchu tappaledu.
1: Being God for yourself, go leading your life with a firm faith. God is present to everyone.
0: Na body is oka devarayamu.
1: My body is a temple.
0: Ee temple lopala energy anetuvanti ఒక పెద్ద ఇది ఉంటుంది.
1: విత్ ఇన్ దిస్ బాడీ దేర్ ఇస్ అ మైటీ పవర్ ఎనర్జీ.
0: దీనిలో నుంచి కూడాను మనం కొన్ని విధమైనటువంటి కొన్ని డిస్క్రిమినేషన్ చేయాలి.
1: అవుట్ ఆఫ్ దిస్ ఎనర్జీ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ వీ షుడ్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
0: ఎనర్జీ దేవుడా, ఎనర్జీ నిలుపుకున్నటువంటి ఒక దేహం దేవుడా.
1: Is it the energy that is divine or the human body that has got energy within? That is divine.
0: ఈ దేహం కూడాను దైవమే.
1: Body is also God.
0: ప్రతి ఇంచి అందు, ప్రతి కణమునందు, ప్రతి ఇనుమునందు కూడాను ఉంటున్నాడు దైవము.
1: God is present in every cell, in every atom, in every moment of time.
0: కనుక దైవము లేనటువంటి స్థానము ఎక్కడ కూడాను లేదు.
1: There is no place anywhere without God.
0: కనుక దైవాన్ని మీరు మరువకండి.
1: Never forget God.
0: నిన్ను నీవు మర్చినాగా దైవాన్ని మర్చినట్టే.
1: Even if you forget yourself, it amounts to forgetting God.
0: కనుక నిన్ను నీవు కూడా మరవకూడదు.
1: Never forget yourself.
0: నీవు నీవుగానే భావించాలి.
1: Live, be unto yourself.
0: కనుక నీ దీనిని ABC అన్నాడు.
1: This what is said, ABC.
0: Always be careful.
1: ABC, always be careful.
0: మీరు నిరంతరం కూడాను కేర్ఫుల్ గా ఉండాలా.
1: You ought to be careful throughout.
0: నేను మర్చుతున్నానా, నేను మర్చిపోతున్నానా అని కొంచెం నిమిషం మీకు యోచన చేయాలి.
1: You should inquire constantly if you are forgetting this point at any moment of time.
0: నేను ఎనర్జీని కాదు.
1: I am not energy.
0: నేను ఏ విధమైనటువంటి కాన్షియస్ కాదు.
1: I am not related to any form of conscious.
0: కానీ నేను నేనే.
1: I am I.
0: ఈ యొక్క భావము మీరు తప్పక దించాలి.
1: This feeling should be firmly established within you.
0: అప్పుడు ఇతరులపైన ఏ విధమైనటువంటి భావములు రావడానికి వీలుండదు.
1: In that case you will never have any kind of differences with anybody.
0: కానీ అజ్ఞానులు, తెలివి తక్కువ వారు కొంతవరకు దీనిని వేరువేరుగా భావిస్తుంటారు.
1: But ignorance and the fools will have different perverted version.
0: కనుక దైవము అందరి యందు ఉంటున్నాడు.
1: God is present in everyone.
0: దైవం లేనటువంటి స్థానం ఈ జగత్తులో కనరాదు.
1: In this vast world there is no place where there is no God.
0: ఈ సహస్ర శీర్షములో కూడాను దైవము లేదు.
1: All heads here in this big gathering represent divine God himself.
0: కనుక దైవము విరాట స్వరూపుడు అన్నారు.
1: God is a cosmic form, విరాట.
0: ఇదంతా కూడా కాస్మిక్ ఫార్మే.
1: This entire gathering assembly is the cosmic form of God.
0: ఒక్కొక్క రూపం ఒక్కొక్క రకమైనదిగా ఉన్నది.
1: Each form has got its specific way.
0: కనుక ప్రతి ఫార్మ్ నందు కూడాను,
1: in every form,
0: మమై వంశో జీవలోకి జీవభూత సనాతన.
1: There is a spark of the divinity, the eternal and individual cosmic soul are immortal.
0: మీ అందరి యందు కూడాను నేనే ఉన్నాను.
1: Bhagavan is present in everybody, in everyone.
0: నేను వేరు, మీరు వేరు కాదు.
1: Bhagavan says that you are not different from Bhagavan himself.
0: Bhagavan is not a difference in you.
1: Bhagavan is not different from you.
0: కానీ నేను మీరే, మీరు.
1: Yes, Bhagavan and you are one, one only.
0: కనుక మీరు ఏ యొక్క భేదభావం మీకు అవకాశం ఇవ్వకండి.
1: సో నెవర్ గో బై డ్యుయాలిటీ ఆర్ డిఫరెన్సెస్.
0: ప్రేమ ఒక్కటి మాత్రమే బలపరుచుకోండి.
1: దేర్ఫోర్ స్ట్రెంగ్థెన్ దిస్ లవ్.
0: మీ హృదయంలో ప్రేమ అనే ఫలాన్ని చక్కగా ఫలవత్తం చేస్తే అందరికీ దీన్ని రసాన్ని పంచవచ్చు.
1: When once you see that the fruit is installed, when once the fruit is fructified, it can be shared with everybody.
0: కానీ మీ హృదయం అనేటువంటి దీన్ని రేప్ చేయాలి.
1: Therefore taste it first by keeping it in your heart.
0: అది మీరు ప్రేమమయం కావించినప్పుడే సర్వుడు కూడా ప్రేమమయం అవుతారు.
1: When your heart is full of love, you will experience that love everywhere.
0: ఎవరిని కూడా మనం ద్వేషించము.
1: We should not hate anybody.
0: ఎవరిని మనం హింసించము.
1: We should not harm anybody.
0: ఈనాడు ఎక్కడ చూసినా కూడా ద్వేషము, ద్వేషము, ద్వేషము.
1: Today, wherever you go, you come across this hatred.
0: కానీ ఒకరికొకరికి అభిప్రాయ భేదములు.
1: We come across difference of opinion.
0: ఒకరికొకరికి కొన్ని అభిప్రాయ భావములు,
1: డిఫరెంట్ వ్యూ పాయింట్స్,
0: కానీ అది ఏది కూడా భేదం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ షుడ్ నాట్ బి సో.
0: లౌకిక జీవితానికి అవి భేదములుగా కనిపించవచ్చు.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ యు మే ఫైండ్ డిఫరెన్స్,
0: కానీ స్పిరిచువల్ దీంట్లో మాత్రం అందరూ ఒక్కటే.
1: బట్ స్పిరిచువల్లీ స్పీకింగ్ ఆల్ ఆర్ వన్, ఆల్ ఆర్ వన్.
0: కానీ ఇన్ని రకాలుగా చూసినప్పుడు చేరుతుంటాయి.
1: యాజ్ యు లీడ్ యువర్ లైఫ్ దిస్ వే యు ఫైండ్ సో మెనీ things, factors coming.
0: Vanni zeros se kevaram.
1: All those that join in course of time are zeros.
0: God okkade maatrame than ekam.
1: God is the only hero, one. The rest are zeros.
0: Ee chere varandaru kudunu zeros e.
1: All the rest are zeros.
0: Aa okati valla ee zeros ku vilu vastunnadi.
1: Because of God, the only one hero, the zero will have value.
0: Kani one tisesthe all zeros.
1: Without hero, the one, zeros are just zeros, valueless.
0: Kanuka manam prati okkariki bhagavantude manaku pradhanamu.
1: Therefore of all, God must be the primary criterion.
0: Kashtamulandu sukhamulandu,
1: in pain and pleasure,
0: kanuka manaku vicharamulandu dukhamulandu,
1: in grief and sadness,
0: din annitiki kudanu okkate okati karanamu.
1: For all this, only one is responsible.
0: Mind.
1: Mind is the cause for all this.
0: Mind chaala mariki tan cheddiga bhavistunnaru.
1: Many consider brand mind as bad.
0: Kani mind is monkey mind antaru.
1: And we also say mind is monkey mind.
0: No, monkey mind
1: is not monkey mind.
0: Mankind.
1: It's not monkey mind, it's mankind.
0: కనుక అది ఎప్పుడు కైండ్ గా వస్తుండది.
1: ఇట్ జస్ట్ ఎమరేట్ సైలెంట్లీ.
0: అన్ని ఆనందాన్ని అందించేది ఆ మనసే.
1: ఇట్ ద మైండ్ దట్ స్ప్రెడ్స్ డిలైట్ అండ్ జాయ్.
0: అన్నిటి మీద దుఃఖములు విచారములు అందించేది కూడా మనసే.
1: ఇట్ ద మైండ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ డిస్టర్బెన్సెస్ యాంగ్జైటీస్ అండ్ వరీస్.
0: కానీ ఆ మైండ్ ను మనము సరైన రీతిలో పెట్టుకున్నప్పుడు అది ఏమాత్రం కూడా చెడ్డది మనకు అందించదు.
1: When once we keep the mind in the correct exact position, it will never lead to any kind of pain.
0: Mind adi kuda nu daivamga bhavinchu.
1: Consider mind divine.
0: Appudu nee eppudu aanandanga untavu.
1: You will be in blissful state continuously.
0: Neeve nityanandam parama sukham kevalam gyanamurtim.
1: You will have that supreme bliss, eternal bliss, with full of awareness or jnana.
0: Ekam,
1: one,
0: nityam,
1: eternal,
0: viram,
1: pure,
0: acharam,
1: without any motion, immobility,
0: sarvadi sakshi bhutam,
1: an eternal witness,
0: adi nijamainatvanti oka atma.
1: That is the atma, the supreme self.
0: Atmanna manasanna consciousanna anni kuda okate.
1: Atma, the mind, the conscious, they're all synonyms.
0: Kani deeniki manam konni konni perlu manam pratyekanga pettukuntunnam.
1: But we follow the different nomenclature.
0: ఈ నామములు పెట్టుకోవటం మన యొక్క గుర్తు కోసం పెట్టుకుంటున్నామే గాని దాని సత్యం కోసం పెట్టుకోవటం లేదు.
1: The words are used for identification. That's all. But the principle of truth is one.
0: దేహానికి సత్యం అని పేరు పెట్టారు.
1: The body of Bhagavan is named as Satyam.
0: కానీ భగవాన్ దేహాన్ని పెట్టారే గాని నాకు పెట్టలేదు.
1: The name Satyam is given to the body, but not to him.
0: కానీ నేను బాడీ కాదు.
1: భగవాన్ ఇస్ నాట్ ద బాడీ.
0: ఐఎమ్ నాట్ ది బాడీ.
1: భగవాన్ ఇస్ నాట్ ద బాడీ.
0: ఐఎమ్ నాట్ ది మైండ్.
1: భగవాన్ ఇస్ నాట్ ద మైండ్.
0: ఐఎమ్ నాట్ బుద్ధి.
1: హీ ఇస్ నాట్ ఇంటెలెక్ట్.
0: ఐఎమ్ నాట్ చిత్తం.
1: అండ్ హీ ఇస్ నాట్ ద ఎమోషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మైండ్.
0: ఐఎమ్ నాట్ ఇమాజినేషన్.
1: భగవాన్ ఇస్ నాట్ ఇమాజినేషన్.
0: భగవాన్ భగవాన్.
1: భగవాన్ ఇస్ భగవాన్. ది ఎటర్నల్ విష్ణు.
0: కనుక మీరందరూ ఆ విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకోవాలి.
1: You should have firm faith always established within you.
0: కానీ కొంతమందికి ఆహార విహారం చేత కొన్ని మనసులు మారుతుంటాయి.
1: But the mind changes depending upon our food and other habits.
0: కొన్ని ఫ్రెండ్షిప్ వల్ల,
1: because of friendship association,
0: కొంత ఆహారం వల్ల,
1: because of food,
0: మనుషుల యొక్క మనసులు మారుతుంటాయి.
1: The mind changes.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: నువ్వు ఎలాంటి కంపెనీ చేస్తావో నువ్వు అలాంటి వాడని తెలుస్తుంది.
1: As is the company, so you become.
0: కనుక నీవు కంపెనీ మంచి చేసి.
1: Therefore, join the good company.
0: సత్సంగత్వం నిస్సంగత్వం.
1: It is of good company, you will have developed this detachment.
0: నిస్సంగత్వం నిర్మోహత్వం.
1: And out of this detachment, you will have this non-possessiveness.
0: నిర్మోహత్వం నిశ్చితత్వం.
1: That will lead to steadiness of the mind.
0: నిశ్చితత్వే జీవన్ ముక్తి.
1: And that steadiness will lead to liberation, జీవన్ ముక్తి.
0: కానీ లిబరేషన్ వస్తుంది.
1: Liberation certainly comes.
0: ప్రతి ఒక్కరికి వస్తుంది.
1: Everyone is eligible.
0: కానీ ఎప్పుడు?
1: When?
0: నేనే ఆత్మ అనేటువంటి భావాన్ని దృఢపరచుకున్నప్పుడు నీకు లిబరేషన్ ఒక క్షణంలో వచ్చి చేస్తుంది.
1: When once you have deep conviction that you are the self atma, you will attain liberation within fraction of a second easily.
0: Swami naalone unnadu.
1: Swami is within me.
0: Nene swami ni.
1: I am swami.
0: Think like that. Think
1: like that. Ruminate, ponder over.
0: Kani nene swami ni, nene swami ni anukuntunte prayojanam ledu.
1: If you simply repeat verbally, I am Swami, it is of no use. It is useless if you think like that, it is a wavering mind.
0: I am God, I am God, I am God.
1: With a steady mind, contemplate, continuously meditate on this principle, I am Swami.
0: The
1: day when you have this steady-mindedness,
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: యూ విల్ హ్యావ్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ విచ్ ఇస్ నెక్టరైన్ విచ్ ఇస్ అన్పొల్యూటెడ్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ దట్ ఎటర్నల్.
0: ఈ పొల్యూటెడ్ వచ్చేసినట్టే అన్ని కూడా చెడిపోతాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ పొల్యూషన్ గెటింగ్ ఇన్ ఎవ్రీథింగ్ ఈజ్ స్పాయిల్డ్.
0: వాటర్ కూడాను ఈ పొల్యూషన్ వల్ల చెడిపోతాయి.
1: యు నో దట్ వాటర్ ఈజ్ ఆల్సో పొల్యూటెడ్.
0: ఈ వాటర్ కూడా పొల్యూషన్ చేయాలంటే దీన్ని తగినటువంటి ట్రీట్మెంట్ కావాలి.
1: వాటర్ పొల్యూషన్ హ్యాస్ అ సొల్యూషన్.
0: దీనికి ఎట్లా?
1: వాట్ ఈస్ ద సొల్యూషన్?
0: దానికి భగవత్ నామమే.
1: బై రిపీటింగ్ గాడ్స్ నేమ్ విచ్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ వాటర్ పొల్యూషన్.
0: వాటర్ పొల్యూషన్ తీసుకుంటే బాడీ చెడిపోతుంది.
1: వెన్ యూ డ్రింక్ పొల్యూటెడ్ వాటర్ ద బాడీ విల్ ఫాల్ సిక్.
0: కనుక బాడీని కూడా మనం కొంతవరకు కాపాడుకోవాల్సింది.
1: ఇట్స్ అవర్ డ్యూటీ టు మెయింటైన్ అవర్ బాడీ ఇన్ హెల్దీ వే.
0: ఈ బాడీ నీకు ఎందుకోసం ఇచ్చారు భగవంతుడు?
1: వై గాడ్ హాస్ గిఫ్టెడ్ యూ దిస్ బాడీ?
0: తను తాను తెలుసుకునే కోసం ఇచ్చాడు.
1: బాడీ ఈజ్ గిఫ్టెడ్ టు యూ టు నో యువర్ ట్రూ నేచర్.
0: కానీ అది నీవు మర్చిపోతున్నావు.
1: దిస్ పాయింట్ యూఆర్ ఫర్గెటింగ్.
0: నీ మైండ్ అంతా కూడా బాడీ పైన పెడుతున్నావు.
1: యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ యువర్ మైండ్ ఆన్ ద బాడీ.
0: కానీ బాడీ ఏమిటి?
1: What is there in the body?
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Don't follow the mind.
1: Don't follow the mind.
0: Don't follow the mind. Don't follow the body.
1: Don't follow the mind. Don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience. Follow the conscience.
0: అది మీరు నేర్చుకుంటే ఎంతైనా మీరు ధన్యులైపోతారు.
1: And once you follow your conscience, you'll be redeemed, you'll be liberated.
0: ఎవరేమి చెప్పేప్పటికీ నీవు దానికి చోటు ఇవ్వకూడదు.
1: పీపుల్ మే స్పీక్ ఇన్ డిఫరెంట్ వేస్, నెవర్ లిసన్ టు దాట్.
0: చిత్తశుద్ధే జ్ఞానసిద్ధి.
1: ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్, చిత్తశుద్ధి విల్ కన్ఫర్ జ్ఞానసిద్ధి, ది అక్విజిషన్ ఆఫ్ విజ్డమ్.
0: చిత్తం శుద్ధిగా ఉండేటప్పుడే జ్ఞానం కూడా మనకు శుద్ధిగా అందుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ప్యూరిటీ, యుల్ హ్యావ్ విజ్డమ్.
0: ప్యూరిటీ ఆఫ్ మైండ్.
1: ద ప్యూరిటీ ఆఫ్ ద మైండ్.
0: కనుక నీ ప్యూరిటీగా పెట్టుకో.
1: Therefore, keep the mind pure.
0: ఎప్పుడు కూడా ఎలాంటి చెడ్డ భావాలు వచ్చినప్పటికీ మనీ నాట్ గుడ్, నాట్ గుడ్, నాట్ గుడ్, దిస్ ఇస్ నాట్ మై.
1: Whenever there is a chance of bad thoughts coming in, always feel this is not good for me, brush it aside.
0: ఇవన్నీ కూడా నువ్వు నా సొత్తులు కాదు.
1: They don't belong to me.
0: ఇవన్నీ నా ప్రాపర్టీ కాదు.
1: These bad thoughts don't belong to me, not my property.
0: My property అనేటువంటి good thoughts, good ideas.
1: Good thoughts, good ideas constitute your property.
0: Love, love, love, love, love, love.
1: The love, love is the biggest property.
0: Love is God.
1: Love is God.
0: Live in love.
1: Live in love.
0: ఆ విధమైనటువంటి దీంట్లో నీవు నిలిచిపోతేవట్టే ఇక అన్ని కూడా నువ్వు మంచి కలుగుతుంది.
1: వెన్ వన్స్ యూ క్యారీ ఆన్ యువర్ లైఫ్ విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ విల్ బి సక్సెస్ఫుల్ త్రూ అవుట్.
0: ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎంతమందికో ఎన్ని భ్రమలో ఎన్ని భ్రమలో ఎన్ని భ్రాంతులో ఉన్నాయి.
1: సో మెనీ హ్యావ్ గ్యాదర్డ్ హియర్ బట్ మెనీ ఆఫ్ యూ హ్యావ్ గాట్ సో మెనీ ఇమాజినేషన్స్ హాల్యూసినేషన్స్.
0: మీరు పరిశుద్ధమైనటువంటి హృదయులే.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ గిఫ్టెడ్ విత్ ఎ ప్యూర్ మైండ్ బై గాడ్.
0: మీ నుంచి ఉన్నటువంటిది కూడా మీలో ప్యూర్ థాట్స్ ఏ ఉన్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ప్యూర్ థాట్స్ విత్ ఇన్ యువర్ మైండ్.
0: కానీ అప్పుడప్పుడు కొన్ని కొన్నికి వచ్చి ఈ పొల్యూషన్ చేస్తుంటాయి.
1: హవెవర్ బికాస్ ఆఫ్ పొల్యూటెన్స్ ఇట్ గెట్స్ పొల్యూటెడ్
0: కనుక దాన్ని వచ్చి చేరకుండా చూసుకోవాలి.
1: సీ దట్ మైండ్ ఈజ్ నాట్ పొల్యూటెడ్.
0: అదే మీ సాధన.
1: టు సీ దట్ మైండ్ ఈజ్ నాట్ పొల్యూటెడ్ ఈజ్ ద ట్రూ స్పిరిచువల్ పాత్ సాధన.
0: నిజంగా సాధన అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ సాధన?
0: కూర్చొని ధ్యానం చేయటము జపం చేయటము ఇది కాదు ధ్యానం.
1: ధ్యాన మెడిటేషన్ డస్ నాట్ మీన్ రిపీటింగ్ ద నేమ్ ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఎ టాలిస్మన్ జస్ట్ రొటేటింగ్ ద బీట్స్ దేర్.
0: మెడిటేషన్ అంటే ఏం తెలుసుకున్నారు?
1: వాట్ యూ థింక్ ఆఫ్ మెడిటేషన్?
0: ఏదో నామాన్ని తచ్చుకుంటూ కూర్చోవటము మెడిటేషన్ అనుకుంటున్నారు.
1: యూ థింక్ దట్ చాంటింగ్ ద నేమ్స్ ఇస్ మెడిటేషన్?
0: కాదు కాదు.
1: నో నో.
0: నీలో ఉన్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావాన్ని నువ్వు తలుచుకుంటూ రావాలి.
1: మెడిటేషన్ మెంట్ టు థింక్ ఆఫ్ దట్ రియాలిటీ ద ట్రూత్ విత్ ఇన్ యూ.
0: నీ ట్రూత్ నీవు తలుచుకుంటూ పోవాలి.
1: థింక్ మెడిటేట్ అపాన్ ద యువర్ ఓన్ రియాలిటీ ట్రూత్ విత్ ఇన్.
0: నిజంగా మీకు చెప్పాలంటే మర్మము ఒక చిన్న విషయాల్లో చెప్పవచ్చు.
1: భగవాన్ విల్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ టు అస్ ఇన్ ఎ సటిల్ వే ఇన్ ఎ సింపుల్ ఈజీ వే.
0: 11 seconds మనసు నిలుపుకో.
1: హోల్డ్ ఆన్ కీప్ యువర్ మైండ్ స్టడీ ఫర్ 11 seconds.
0: 11 seconds మీరు నిలుపుకుంటే ఆ 11 seconds లోపలే మీకు తప్ప రియలైజేషన్ వస్తుంది.
1: ఇఫ్ యూ కీప్ యువర్ మైండ్ స్టడీ ఇన్ 11 seconds యూ విల్ అటైన్ లిబరేషన్.
0: ఊరికే గడియారం తిరుగుతూ తిరుగుతూ పోతుంటే మెడిటేషన్ రాదు.
1: బట్ ఇఫ్ ఇట్ గోస్ ఆన్ మూవింగ్ రొటేటింగ్ యాజ్ ఇన్ అ వాల్ క్లాక్ యూ విల్ నెవర్ అటైన్ లిబరేషన్.
0: 11 seconds మీరు ఊరికి తలుచుకుంటే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ కీప్ ఇట్ కాన్సన్ట్రేటెడ్ ఫర్ 11 seconds.
0: 11 seconds కూడా మీరు తలుచుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ 1 point అటెన్షన్ ఫర్ 11 seconds ఈవెన్.
0: ఈ 11 seconds లోపల ఎంతనో వస్తుంది. 11 lokas అంతా కూడా వచ్చి చేరిపోతాయి.
1: ఇట్ ఇన్ దీస్ 11 seconds యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆల్ డిఫరెంట్ వరల్డ్స్.
0: కనుక
1: దేర్ఫోర్
0: మీరు అనవసరమైనటువంటి ఒక శ్రమలకు ఓర్చుకోకండి.
1: డోంట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్.
0: బాడీని చాలా శ్రమ పెడుతున్నారు.
1: యూ ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ ఎ లాట్.
0: మనీని కూడా చాలా వేస్ట్ చేస్తున్నారు.
1: అండ్ యూఆర్ వేస్టింగ్ మనీ అండ్ టైం.
0: కనుక మనీ వేస్ట్ చేయకండి.
1: నెవర్ వేస్ట్ మనీ.
0: టైం వేస్ట్ చేయకండి.
1: డోంట్ వేస్ట్ టైం.
0: టైమ్ ఈజ్ గాడ్.
1: టైమ్ ఈజ్ గాడ్.
0: గాడ్ ఈజ్ టైమ్.
1: గాడ్ ఈజ్ టైమ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: కనుక మీరు టైం కూడా ఏమాత్రం వేస్ట్ చేయకండి.
1: నెవర్ వేస్ట్ టైం.
0: ఎప్పుడు కొంచెం టైం సిక్కినా మీకు అప్పుడు స్వామిని తలుచుకోండి.
1: ఇఫ్ యూ ఫైండ్ సమ్ టైం థింక్ ఇమీడియట్లీ ఆఫ్ భగవాన్.
0: అప్పుడు మీకు తప్పక నేను వస్తాను.
1: అండ్ దెన్ యూ విల్ ఫైండ్ భగవాన్ మేనిఫెస్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: మీకు కనిపిస్తాను. మీకు కనిపిస్తాను. మీకు కనిపిస్తాను.
1: Bhagavan assures that you will be able to see him in physical form if you concentrate deeply. Not only will you be able to see him, Bhagavan says that he will talk to you also.
0: There
1: are many, many devotees who say that Swami talked to me the other day.
0: అట్లనే మీరు ఆ విధంగా చేయండి. ఆ యొక్క నమ్మకాన్ని మీరు బుద్ధంగా పెట్టుకోండి. తప్పక మీకు జయం జరుగుతుంది.
1: If you strengthen this faith deeper and deeper, you will have these experiences.
0: కానీ అందరూ చాలా భక్తులుగానే వచ్చారు.
1: All are here as very good devotees.
0: కానీ devotees ఏ కానీ డివోషన్ ఉంది కానీ డివోషన్ యొక్క గుర్తును మీరు కనుక్కోవటం లేదు.
1: నో డౌట్ యు ఆర్ డివోటీస్ But you should know the correct path of devotion.
0: A devotion ante empty.
1: What is devotion?
0: Anetvanti danni motta motta telusukovali.
1: That's the first thing to be known.
0: Namakanni pettukoni.
1: With faith.
0: Ekkada vishwasamo.
1: Where there is faith.
0: Akkada love vastundi.
1: There is love.
0: Akkade nijamainatundi satyam vastundi.
1: Where there is love, there is truth.
0: Ekkada truth vastundo akkade devam.
1: Where there is truth, there is God.
0: Truth is God.
1: Truth is God.
0: కనుక అదే నీకు దైవంగా ఉంటుంది.
1: Truth is God. That's your God.
0: కనుక మీరు ఏ విధమైనటువంటి శాంతి కోసం సౌఖ్యం కోసం ట్రై చేయకండి.
1: Therefore, don't strain yourself, exert yourself in the name of peace.
0: కనుక మీరు అనవసరంగా గంటల కూర్చొని కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు చేతి నొప్పులు వచ్చి చాలా బాధపడుతున్నారు.
1: But you sit in the name of meditation hours and hours, the result is only joint pains.
0: ఈ జాయింట్ పెయిన్స్ కూడా అవకాశం ఇవ్వబడింది.
1: భగవాన్ సేస్ డోంట్ హ్యావ్ దీస్ జాయింట్ పెయిన్స్ ఎనీ లాంగర్.
0: చాలా మంది డాక్టర్స్ అంతా వచ్చి ఇది రొమాటిక్ పెయిన్స్ అంటారు.
1: మెనీ డాక్టర్స్ సే దట్స్ ఆల్ రొమాటిక్ పెయిన్.
0: కాదు, రొమాటిక్ పెయిన్స్ కాదు.
1: ఇట్స్ నాట్ రొమాటిక్ పెయిన్.
0: దారి తప్పినటువంటి పెయిన్.
1: ఇట్ ఇస్ ద పెయిన్ బికాస్ ఆఫ్ అన్నెసరీ స్ట్రెయిన్.
0: దారి తప్పి 11 seconds కు దారి తప్పినారు.
1: బికాస్ యూ హ్యావ్ ట్రెస్పాస్ the time limit of 11 seconds.
0: Karumira time tappukokuna unnadi ee pain kuda raadu.
1: If you maintain time, you will never have any such pain.
0: Adhe kaakunda ee kaalakaramulaku sakramanga bhojcheyandi.
1: Maintain your dietary habits, have your meal at the right time.
0: Kaani deento konni suchumainatti unnai.
1: There are many subtle points regarding dietary habits.
0: కానీ డైట్ కూడాను కొంచెం మాంస భక్షణ చేపలు ఇలాంటివంత ఏమాత్రం తినకూడదు.
1: మీట్ ఈటింగ్, ఈటింగ్ ఫిష్, దే షుడ్ బి అబాండన్ డ్రాప్డ్ ఇమీడియట్లీ.
0: కానీ ఈ ఫారినర్స్ అందరికి కూడాను చాలా ఇది చాలా అభ్యాసం.
1: బట్ ఫారినర్స్ ఆర్ యూస్ టు దిస్ నాన్ వెజిటేరియన్.
0: దానివల్ల ఎక్కువ క్యాన్సర్ గిన్సర్ ఇవన్నీ రావడానికి అదే కారణం.
1: This non-vegetarian food is responsible for so many ailments like cancer.
0: కరుగుదాన్ని పూర్తి మానండి.
1: So discontinue this non-vegetarian habit.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: ఈ మీగడ అనేటువంటి మీగడ
2: cheese స్వామి.
1: Then other point, cheese.
0: ఆ చీజ్ అంటే చాలా ఇష్టం మేడం.
1: Oh, you like cheese very much.
0: ఆ చీజ్ ఎంత పోతుంటుందో అంత మీకు చాలా బలహీనమైపోతుంటుంది.
1: ద మోర్ అండ్ మోర్ చీజ్ యూ కన్స్యూమ్ యూ ఈట్ మోర్ వీక్ యూ విల్ బి.
0: కనుక దానిపైన మీరు పోకండి.
1: సో డోంట్ రన్ ఆఫ్టర్ చీజ్ ఎనీ లాంగర్.
0: మిల్క్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు.
1: డోంట్ టేక్ టూ మచ్ ఆఫ్ మిల్క్.
0: టూ మచ్ మిల్క్ ఏంటంటే టూ మచ్ మిల్క్ చాలా చెడ్డది.
1: టూ మచ్ ఆఫ్ మిల్క్ ఇస్ ఆల్సో బ్యాడ్.
0: లిమిట్ గా ఉండాలా?
1: ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ లిమిట్స్.
0: మిల్క్ ఎంతనో నీరు అందిపోయాలి.
1: యూ షుడ్ మిక్స్ ప్రాపర్ కాంబినేషన్ షుడ్ బి 50-50 మిల్క్ అండ్ వాటర్.
0: కర్డ్ కూడా అంతే.
1: సో ఆల్సో కర్డ్.
0: గట్టిగా ఉంటే చాలా మంచి కర్డ్ అంటారు.
1: యూ థింక్ ద కర్డ్ సో హార్డ్ యూ సే వెరీ గుడ్.
0: గట్టిగా ఉండకూడదు.
1: నో నో ఇట్ షుడ్ బి సో.
0: అది కొంచెం నీళ్ళగానే ఉండాలి.
1: యూ హావ్ టు డైల్యూట్ ఇట్ విత్ ఎక్వా వాటర్.
0: కనుక మనం ఫుడ్ ని కూడా కంట్రోల్ చేయాలి.
1: సో యూ హావ్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ఫుడ్.
0: దైవ ప్రార్థనకు ఈ ఫుడ్ ని కూడా కంట్రోల్ చేయాలి.
1: దెర్ఫోర్ ఫర్ ప్రేయర్ ద ఫుడ్ హ్యాస్ టు బి కంట్రోల్డ్ టు బిగిన్ విత్.
0: ఫుడ్ ఈ డిసిప్లిన్ సరైనటువంటి రీతిగా పెట్టుకుంటే మీకు ఎప్పటికైనా కూడా దర్శనం తక్షణమే అవుతుంది.
1: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ద ఫుడ్ రెగ్యులేషన్ అబ్జర్వెన్స్ ఆఫ్ discipline, you will suddenly experience the vision of God.
0: సంవత్సరాలు కూడా కానక్కర్లేదు.
1: You don't need to wait for years.
0: నెలలు కూడా కానక్కర్లేదు.
1: Not necessarily even months.
0: ఎప్పటికప్పటికే నిరంతరం ఆనందంగా ఉండొచ్చు.
1: You can be blissful continuously.
0: ఆనందం అనేటువంటిది దైవం యొక్క స్వరూపమే.
1: Bliss is God. Bliss is the form of God.
0: ఈ బ్లిస్ అనేటువంటిది నిత్యానందం, పరమ సుఖం, కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం, గగన సత్యం, తత్వశ్యం ఏకం నిత్యం మనం చరం సర్వది సాక్షిభూతం.
1: గాడ్ ఇస్ బ్లిస్. దట్ గాడ్ బ్లిస్ ఇస్ అన్సలీడ్ నాన్ డ్యూయల్ పర్మనెంట్ ఎటర్నల్ నెక్టరైన్. It has neither beginning nor an end, unpolluted. Say, I want bliss. Where from can you get it? Can you buy it in any shop? Or can you just eat it available in any hotel? Bliss is within you. It has come out. You are the very form of bliss.
0: నీవు పుట్టినప్పుడే నవ్వుతూ వచ్చావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బోర్న్ విత్ బ్లిస్ స్మైలింగ్.
0: కాని తర్వాత ఈ ప్రపంచం యొక్క పాసన తగిలి తర్వాత నువ్వు ఏడుపు
1: ప్రారంభం. యు స్టార్ట్ క్రయింగ్ బికాస్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ వరల్డ్లీ అటాచ్మెంట్.
0: కనుక నీ వరల్డ్లీ అటాచ్మెంట్ తగ్గించుకోవాలి.
1: కట్ షార్ట్ రిడ్యూస్ యువర్ అటాచ్మెంట్స్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: కనుక మనం అనవసరంగా ఏర్పడిన అటాచ్మెంట్ పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ఈ విధంగా పెట్టుకుని దేహాన్ని బలహీనం చేసుకుని
1: విత్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ యూ మేక్ యువర్ సెల్ఫ్ వీక్.
0: ఈ విచారం కూడా చాలా చెడ్డది.
1: అండ్ వరీ టూ మెనీ థాట్స్ ఈజ్ ఆల్సో బ్యాడ్.
0: వరీ వరీ వరీ వరీ
1: వరీ వరీ ఫర్ ఎవ్రీథింగ్.
0: వరీ నుంచి కరీ.
1: అండ్ దెన్ వరీ దెన్ యూ హ్యావ్ అదర్ ఫ్యాక్టర్ కరీ.
0: వరి కరీ
1: వరి కరీ
0: ఈ వరి కరీ రెండు వచ్చినప్పటికే హార్ట్ చాలా వీక్.
1: వరి కరీ ఆర్ ది టూ ఫ్యాక్టర్స్ దట్ మేక్ ది హార్ట్.
0: కనుక అది కూడా బలహీనమైపోతుంది, వీక్ అవుతుంది.
1: హార్ట్ టర్న్స్ వీక్.
0: కనుక ఈ వరి కరీ దూరం తీసుకోండి.
1: దేర్ఫోర్ టేక్ కేర్ ఆఫ్ దిస్ వరి అండ్ కరీ.
0: ఏదైనా వచ్చినా వచ్చింది పోతుంది, ఎట్ట వచ్చింది అట్టే పోతుంది. అంతేగాని నాకేం తప్పు లేదు అని అనుకో.
1: Even if worries come, yes, enter the feeling, this too will pass. It has come now, it is bound to go. Have that feeling. All that comes is sure to vanish. Body is there. Should have attachment to the body to the extent necessary.
0: లిమిట్ లో పెట్టుకోవాలి.
1: ఇట్ షుడ్ బి అట్ ఎ సర్టెన్ లిమిట్స్.
0: అప్పుడే లేకపోతే ఈ దేహాలు కూడా చాలా చెడిపోతాయి.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దీస్ లిమిటేషన్స్ లిమిట్స్ ద బాడీ గెట్స్ స్పాయిల్.
0: కనుక మీరు జాగ్రత్త. సాధన చేసేటువంటి వాడు, దైవాన్ని చూడాలనేటువంటి వాడు, దైవంతో మాట్లాడాలనేటువంటి వాడు, మీరు నేను చెప్పినట్టుగా వినండి. తప్పక మీరు దైవాన్ని చూస్తారు, దైవంతో మాట్లాడతారు.
1: Those who want to see God, those who want to experience God, those who want to talk to God, Bhagavan is assuring us, if we follow His word, if we follow His teaching, if we follow the procedure given to us, you will experience God, we will experience Bhagavan in front of you.
0: Karuka. భక్తి భక్తి అనగా కేవలము పూజ చేయటము, వ్రతాలు చేయటము, జపాలు చేయటము, ఇంత మాత్రమే కాదు.
1: డివోషన్ డస్ నాట్ మీన్ సింప్లీ యాక్ట్స్ ఆఫ్ చారిటీ ఆర్ రిపీటింగ్ హిస్ మ్యాచ్లెస్ నేమ్.
0: కానీ నిజమైనటువంటి ఒక భక్తి అనగా భగవంతుని పేరు ప్రేమ, చరించిన ప్రేమ.
1: డివోషన్ మీన్స్ అన్వేవరింగ్ స్టడీ కాన్స్టెంట్ లవ్ ఫర్ గాడ్.
0: భ్రమించని ప్రేమ ఉండకూడదు.
1: అండ్ దిస్ లవ్ షుడ్ బి స్టడీ, షుడ్ నెవర్ వేవర్.
0: భ్రమించకూడదు.
1: అండ్ ఇట్ షుడ్ నెవర్ చేంజ్.
0: ఆ ఒక ప్రేమ ప్రేమ కాలే పెట్టుకోవాలి.
1: లవ్ ఫర్ గాడ్ షుడ్ రిమైన్ కాన్స్టెంట్.
0: అది ఎప్పుడు స్థిరమైనటువంటిది.
1: అండ్ ఇట్ షుడ్ బి స్టడీ, ఇట్ ఇస్ పర్మనెంట్.
0: దానికంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
0: దేహమైనా వదులుతాం, కానీ దాని యొక్క స్టడీని మొదలం.
1: In fact, anything may happen to the body, but nothing will happen to love within.
0: Love eppudu kodanu cherinchinatundi, preminchinatundi, nadaram kaaratundi.
1: Therefore, love remains as it is. It is changeless. It is eternal. It shall never waver.
0: అట్టి ప్రేమను మీరు భద్రంగా పెట్టుకోండి.
1: Therefore we should safeguard and maintain such love.
0: అప్పుడు మీకు తప్పగా ఈ దివ్యత్వం మీకు లభ్యమవుతుంది.
1: Then you will easily attain divinity, experience God.
0: కానీ ఈ లోకంతో మనం సంబంధం పెట్టుకోవడం చేత రాక్షసత్వం పెరిగిపోతుండాలి.
1: Because of our association in this world, there is a scope to develop demonic qualities.
0: Demonic qualities ఏ కాదు, ఈ కామక్రోధం రెండు కూడాను పరమ ద్వేషుడు.
1: Not only the demonic qualities, we also develop evil traits such as anger, avarice, hatred, desire.
0: ఈ రెండు చాలా ద్వేషుడు.
1: And in fact, that worst of the enemies that we can ever have.
0: ఎప్పుడు ప్రేమతో ప్రేమతో ప్రేమతో ఉండండి.
1: We should spend our time constantly with love.
0: నవ్వు నవ్వుతూ ఉండాలి.
1: And we should love and smile love.
0: ఆ నవ్వుతూ ఉన్నప్పుడు ఆ ప్రేమ సహజంగా వస్తుంది.
1: Then once you laugh and smile, naturally the love within you manifests automatically.
0: కానీ కొంతమంది మొదలు చూస్తే చాలా క్యాస్టైర్ ఫేస్ మాదిరిగా.
1: But the faces of some people are so serious, long castor oil faces.
0: ఎప్పుడు నవ్వుతూ ఉండదా?
1: Smile, smile, smile all the way.
0: దైవం ఎప్పుడు కూడా చిరునవ్వు నవ్వుతుంటాడు.
1: God always smiles.
0: ఏ నిమిషం కూడా విచారమనేది పెట్టుకోడు.
1: God is never sad and serious.
0: Sad అని కాని దుఃఖమని కాని ఏమాత్రమో లేదు.
1: There is no chance of sadness, seriousness in God at any time.
0: ఎప్పుడు కూడా చిరునవ్వు నవ్వుతుంటాను.
1: God always smiles and smiles.
0: కాబట్టి మైలు ఉంటాం చేతనే నాకు ఎట్టి బాధలు ఉండవు.
1: Bhagavan smiles, smiles, so he has no pain, no suffering, whatever, any time.
0: Kaluka, nenu eppudu aarogyangane unnanu.
1: Bhagavan is healthy throughout, always.
0: Kaluka, nenu naaku vishayam ee evvaru baadapadaledu.
1: Don't worry about Bhagavan's health.
0: Nenu eppudu kudanu baaga untanu.
1: Bhagavan is perfect, healthy, every time.
0: చూసుకోవడానికి స్వామి చాలా నొప్పిగా ఉందేమో అనుకుంటారు.
1: We may feel that there is some pain that Swami is experiencing.
0: No pain.
1: Swami declares there is no pain at all.
0: మీ యొక్క ప్రేమనే నా పెయిన్ అంతా కూడా పరిహారం చేస్తుంది.
1: భగవాన్ డిక్లేర్స్ యువర్ లవ్ will make Swami painless, totally free from pain.
0: The
1: moment Bhagavan watches all of you, this vast assembly, Bhagavan is blissful in the supreme state of bliss.
0: Karuka, meeteri naak povasindi gaani, naaki doctors tho kaadu.
1: Therefore, we can make Bhagavan free from the pain. Devotees only can do it, and not doctors, never doctors.

0: జీవుగా ఈనాడు ఇంతమంది ఈ ప్రదేశానికి చేరటము అనగా దేవి ఇంతమంది ప్రేమకు నేను గురి అయినాను అనేటువంటి ఆనందమే నాకు ఎంతో పెద్ద ఆనందము.
1: Bhagavan is very, very happy because so many thousands and thousands have assembled here. They have been sharing his love. They love him. Swami loves you. That makes him very, very, very happy. If you are happy anywhere, Swami will be happy. Continue to
0: be happy. ఇంతమంది ఈ ప్రదేశానికి చేరటము అనగా దేవి ఇంతమంది ప్రేమకు నేను గురి అయినాను

0: ఎప్పుడు హ్యాపీగా ఉంటాను.
1: ఇఫ్ యు ఆర్ హ్యాపీ ఎనీవేర్ స్వామి విల్ బి హ్యాపీ, కంటిన్యూ టు బి హ్యాపీ ఎనీవేర్.
0: మేము చూస్తుంటేనే ఎంతో ఆనందం ఇస్తుంది
1: భగవాన్. We find in him waves of happiness as he is watching you. That's what Swami says, I am more and more happy looking at you. This is your good fortune, your good luck, because you have earned this fortune.
0: Churi vachina varanta kudunu chaala bhaktiga premato vacharu.
1: All those who have assembled here, they have come here full of devotion. You are all pious and devotees.
0: Premaku minchinatuvanti kaushadam mari edi okati.
1: There is no greater higher medicine beyond love, other than love.
0: Ee premane kaushadam.
1: Your love is the curative medicine for Bhagavan.
0: Adi powerful medicine.
1: Your love is the most powerful medicine.
0: నా ప్రేమ మీకందరికి పవర్ఫుల్ మెడిసిన్.
1: అండ్ భగవాన్ లవ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ మెడిసిన్ దట్ ఆల్ ఆఫ్ అస్ నీడ్.
0: మీరు నిరంతరము హ్యాపీగా పీస్ఫుల్ గా ఉండండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు బి హ్యాపీ, భగవాన్ వాంట్స్ యూ టు బి పీస్ఫుల్.
0: పీస్ఫుల్ గా ఉండి ఇది హ్యాపీగా కుటుంబంలో అన్యోన్యతగా ఆనందంగా జీవించండి.
1: బీ పీస్ఫుల్, బీ హ్యాపీ, లివ్ ఇన్ హార్మనీ యాజ్ యు లివ్ ఇన్ యువర్ ఫ్యామిలీ.
0: ఇంతేకాకుండా మీరు ఏ విధమైనటువంటి చిన్న చిన్న బాధలకు కూడా మీరు దొంగిపోకండి.
1: డోంట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎనీ సింపుల్ ప్రాబ్లం, ఫర్ ఎనీ సింపుల్ ప్రాబ్లం.
0: ఏ దీనికి మీరు వచ్చి చోటు ఇవ్వకండి.
1: Don't give scope for any such sort of weakness.
0: బాధలకు జబ్బొచ్చిన, పిల్లలకు జబ్బొచ్చిన, ఎవరికొచ్చినా కానీ మీరు ఏ మాత్రం బాధపడకండి.
1: వైఫ్ మే ఫాల్ సిక్, చిల్డ్రన్ మే ఫాల్ సిక్, బట్ డోంట్ గెట్ డిస్టర్బ్డ్, పర్టర్బ్డ్ బై దాట్.
0: తప్పక మీరందరికీ బాగుపడి నేటి నుంచి మీరు ఇంటికి పోతానే చాలా సుఖంగా, శాంతిగా, సంతోషంగా జీవించండి.
1: భగవాన్ బ్లెస్సెస్ యూ such that by the time you return, go back home, you will be happy, peaceful, blissful, healthy.

Gabadani,

فبتوب للمن